0: ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఆరోగ్యకరమైన జీవన విధానం అంశంపై డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం రెండో భాగం రేపు రాత్రి 7:15 ప్రసారమవుతుంది.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: జనరంజన కార్యక్రమంలో తర్వాతగా గాజులకు ఇష్టయ్య చిత్రం నుండి పాటను కోరుతున్నారు చౌటుప్పల్ నుండి రాముడు లక్ష్మణుడు, పృథ్వీనారాయణ, రుద్రగణేష్. వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో స్థానిక మార్కెట్ నుండి అంతర్జాతీయ మార్కెట్ వరకు మన వ్యాపారానికి భారత తపాలా సేవలు, ఈ అంశం గురించి చర్చించడానికి లైవ్లో పాల్గొంటారు ఆర్ఎంఎస్ సీనియర్ సూపరింటెండెంట్ శ్రీ టీఏవి శర్మ ఐపీఓఎస్. బిజినెస్ ముచ్చట్లు ఈ ఉదయం 9:15 ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. జనరంజన్లో తర్వాతగా బాలమిత్రుల కథ నుండి పాటను కోరుతున్నారు ఎలగందుల మార్కండేయ, లక్ష్మీ, దివ్య, సీను, చిన్ను. ఎస్ జానకి పాడిన పాట వీరికోసం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఫ్రాన్స్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: ఆకాశవాణి వివిధ భారతి సమయం 7:15. జనరంజన్ వింటున్నారు. జనరంజన్లో తర్వాతగా దొంగముడు చిత్ర నుండి పాటను కోరుతున్నారు. కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, మహాలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్, సాయిచరణ్, బృంద వీరందరి కోసం SP బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన ఈ పాట.

0: చెతులై.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
1: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
2: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
1: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
2: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
1: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
2: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
1: నిరంతరం కట్టుబడి ఉంది.
2: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
1: ఐఎస్ఐ మార్కు ఉత్పత్తులను ఎంచుకుందాం.
2: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
1: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
2: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
1: భద్రతను నిర్ధారిద్దాం,
2: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
1: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్.

0: 24.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మ.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: జనరంజన్లో తర్వాతగా నీరాజనం చిత్రం నుండి పాటను కోరుతున్నారు స్నేహభాను జైనుద్దీన్, మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా అబేద ఆయేష. ఇంకా వనస్థలపురం నుండి డోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప, వీరందరి కోసం ఈ పాట.

0: एनडीसीपी एनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वाले दोनों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है।
1: स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
2: जनरंजन लो तर्वातगा బావా మరదళ్ళు చిత్రం నుండి పాటను కోరుతున్నారు. మోరిపొలం నుండి పంతాడు శ్రీనివాసరావు, గంగా భవానీ, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:15. జనరంజని శ్రోతలు లేఖలు, మెయిల్స్ ద్వారా కోరిన పాటలు వింటారు. వెలుగునీడల్ చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు గంగాధర్ శ్రీనివాస్, విలాసాగర్ గ్రామం నుండి, బోయినపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. వీరికోసం ఈ పాట.

0: ఫ్రాన్స్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: జనరంజన్లో ఏమండోయ్ శ్రీవారు చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, వీరి కోసం ఈ పాట.

0: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
1: జనరంజన్లో తర్వాతగా సమరసింహారెడ్డి చిత్రం నుండి పాటను కోరుతున్నారు భోగ మార్కండేయ, అనిత, సాయి యశ్వంత్, విజయకుమార్, వెంకటమ్మ, భూదాన్ పోచంపల్లి నుండి. వీరి కోసం ఈ పాట.

0: స్థూల సౌందర్యంతో ఆడపడుచుల ఆనందంతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పరిమళంతో మీ ఇంట నిండాలి సంతోషం. విజయ తెలంగాణ డైరీ తరపున మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:31. జనరంజన్ వింటున్నారు. జనరంజన్లో తర్వాతగా న్యాయం కావాలి చిత్రం నుండి హేమల్ పాటను కోరుతున్నారు. హేమలత, విశ్వనాథ్, క్రిషు చౌటుప్పల్ నుండి వీరి కోసం ఈ పాట.

0: అవునండి, మాకు తెలుసు.
1: ఇద్దరము పడుచు వారము.
0: అవును, అయితే
1: ముద్దాడే మొదటి వారము.
0: ఏయ్, ఇదిగో
1: అందించు కాస్త అందము.
0: అది మాత్రం

0: శ్రోతలకి ఒక గమనిక. ఈరోజు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో స్థానిక మార్కెట్ నుండి అంతర్జాతీయ మార్కెట్ వరకు మన వ్యాపారానికి భారత తపాలా సేవలు ఈ అంశం గురించి చర్చించడానికి లైవ్లో పాల్గొంటారు ఆర్ఎంఎస్ శ్రీ సీనియర్ సూపరింటెండెంట్ శ్రీ టిఏవి శర్మ ఐపీఓఎస్ గారు. బిజినెస్ ముచ్చట్లు ఈ ఉదయం 9:15 ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం.
1: ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.

జనరంజన్లో తర్వాతగా అల్లుడు గారి చిత్రం నుండి పాటను కోరుతున్నారు ప్రవల్లిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, భారత్ ఫ్యూచర్ సిటీ, కడ్తాల్, రంగారెడ్డి జిల్లా నుండి. వీరి కోసం ఈ పాట.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 8:40. జనరంజన్ వింటున్నారు. జనరంజన్లో తర్వాతగా అభినందన్ చిత్రం నుండి పాటలు కావాలని మెసేజ్ చేసిన శ్రోతలు బొడ్డు హరిప్రసాద్, శాలిని, వరుణ్, తరుణ్, యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి, హనుమాన్వాడ నుండి. వీరికోసం ఈ పాట.

0: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
1: గూడు పుట్టాని చిత్రం నుండి పాట కోసం మెసేజ్ చేశారు దమ్మోద్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం ఈ పాట.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
3: జనరంజన్లో తర్వాతగా అల్లుడు గారి చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు శివకోటి శేఖర్, వరలక్ష్మి, సుధీర్, వైష్ణవి, మహాలక్ష్మి, నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్న తుమ్మలగూడ విలేజ్ నుండి, వీరందరి కోసం ఈ పాట.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్కు ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:54. జనరంజంలో చివరిగా ఇంద్రుడు చంద్రుడు చిత్రం నుండి పాటను కోరుతున్నారు అప్పలరాజు పెడన కృష్ణా జిల్లా నుంచి. వీరి కోసం ఈ పాట.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 9:30 ఎగ్జాక్ట్ గా స్టూడియో క్లాక్ లో వెన్స్డే 9:15 అనగానే మనకి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం గుర్తుకొస్తుంది. రైట్, ఇవాళ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. యాక్చువల్గా మన ఊరిలో తయారైన ఒక చేనేత చీర ఢిల్లీలో అక్కడెక్కడో ఢిల్లీలో ఉన్న ఒక వినియోగదారికి చేరాలన్నా, లేకపోతే ఒక మహిళ ఇంట్లో తయారు చేసిన అందమైన హస్తకళా వస్తువు ఏదైనా ముంబైలో అక్కడెక్కడో ఒక కొనుగోలుదారుడికి అందాలంటే, లేదా మన తెలంగాణలో తయారైన ఒక ఉత్పత్తి విదేశాల్లో వినియోగదారుడికి చేరాలంటే, వీటన్నిటికీ అవసరమైన ముఖ్యమైన సౌకర్యాల్లో ఒకటి నమ్మకమైన పార్సిల్ రవాణా వ్యవస్థ. రైట్, అటువంటి సేవలను అందిస్తూ చిన్న వ్యాపారం నుంచి పెద్ద సంస్థల వరకు అందరికీ తోడ్పడుతున్న భారత తపాలా శాఖ గురించి ఇవాళ బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ జాతీయ తపాలా వారోత్సవాల్లో భాగంగా మెయిల్స్ అండ్ పార్సిల్స్ డే సందర్భంగా మన బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమానికి ఇవాళ విచ్చేశారు హైదరాబాద్ సార్టింగ్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ శ్రీ టీఏవి శర్మ గారు. స్థానిక మార్కెట్ నుంచి అంతర్జాతీయ మార్కెట్ వరకు మన వ్యాపారానికి భారత తపాలా సేవలు, ఈ అంశం గురించి ఇవాళ బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో పాల్గొంటున్నారు, మాట్లాడుతున్నారు, బోల్డని విషయాలు. ఆర్ఎంఎస్ సీనియర్ సూపరింటెండెంట్ శ్రీ టీఏవి శర్మ ఐపీఓస్ గారు, సార్ వెల్కమ్ టు బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం సార్.
1: నమస్కారం అండి. జాతీయ తపాలా వారోత్సవాలు 2026లో భాగంగా ఈరోజు అంటే అక్టోబర్ 14 నిర్వహించే మెయిల్స్ అండ్ పార్సల్ డే సందర్భంగా ఆకాశవాణి శ్రోతలందరికీ భారత తపాలా శాఖ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, చేనేత వ్యాపారులు, హస్తకళాకారులు, స్వయం సహాయక సంఘాలు, వాటి సభ్యులు, మహిళా పారిశ్రామికవేత్తలు, ఈ సందర్భంగా వారందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత తపాలా

0: శాఖ అందిస్తున్న వివిధ వ్యాపార సేవలను శ్రోతలతో పంచుకునే అవకాశం కల్పించిన ఆకాశవాణికి ధన్యవాదాలు.
1: సార్ సూపర్. మామూలుగా తపాలా వ్యవస్థ అంటే ఓల్డెస్ట్ ట్రాన్స్పోర్టింగ్ వ్యవస్థ. ముందు ఫస్ట్ ఒక పార్సల్ అయినా ఒక విషయానైనా మనం వినియోగదారుడికి చేరాలంటే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది తపాలా వ్యవస్థ. శర్మ గారు, పోస్ట్ ఆఫీస్ అనగానే చాలామందికి ఉత్తరాలు, స్పీడ్ పోస్ట్ ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు తపాలా శాఖ ఈ వ్యాపార రంగంలో సేవలు అందిస్తుందండి?
0: అవునండి, ఒకప్పుడు ఉత్తరాలు పంపడం తపాలా శాఖలో ప్రధానమైన సేవగా ఉండేది. అంటే ఇప్పుడు లేదని కాదు, ఇప్పుడు కూడా ఉంది. కాలక్రమంలో ప్రజల అవసరాలు మారాయి, వ్యాపార విధానాలు మారాయి. ఇప్పుడు చిన్న దుకాణదారుడైనా, ఆన్లైన్లో వస్తువులు అమ్మే మహిళైనా, పెద్ద వ్యాపార సంస్థ అయినా తమ ఉత్పత్తులను వినియోగదారులకు సకాలంలో అందించడం ఎంతో ముఖ్యం. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని మన భారత తపాలా శాఖ వివిధ మెయిల్, పార్సల్, ప్రాధాన్య డెలివరీ సేవలను అందిస్తుంది. ఉదాహరణకు, నారాయణపేట పోచంపల్లిలో తయారైన ఒక చేనేత వస్త్రాన్ని హైదరాబాద్కు కానీ, విజయవాడకు కానీ, లేదా దేశంలోని మరో నగరానికి కానీ పంపించవచ్చు. అలాగే ఇంటి నుంచే వ్యాపారం చేస్తున్న మహిళ తనకు వచ్చిన ఆర్డర్లను పోస్టల్ పార్సల్ సేవ ద్వారా పంపించుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక వ్యాపారం ఎదగాలంటే మంచి ఉత్పత్తి మాత్రమే సరిపోదు, ఆ ఉత్పత్తిని వినియోగదారుడికి చేరవేసే నమ్మకమైన వ్యవస్థ కూడా కావాలి. ఆ అవసరాన్ని తీర్చడంలో భారత తపాలా శాఖ భాగస్వామిగా ఉండాలనేది మా లక్ష్యం.
1: మామూలుగా ఏ వ్యాపారం స్టార్ట్ చేసినా దానికి సంబంధించి వినియోగదారుడు ఎక్కడున్నా కూడా ఒక బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది తప్పకుండా ఒక ఆంటర్ప్రినర్కి చాలా ఇంపార్టెంట్. దాంట్లో తపాలా సేవలు ముందుంటున్నాయని చెప్తున్నారు. సార్, ఏ వస్తువుకి ఏ పార్సల్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది చాలామందికి ఒక పెద్ద డౌట్ ఉంటుంది. సో దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం సార్. కాకపోతే ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒక పాట అలా వినేసి ఇలా వచ్చేద్దాం. రైట్, వింటూ ఉండాలి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇవాళ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం స్థానిక మార్కెట్ నుంచి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ మార్కెట్ వరకు మన బిజినెస్కి భారత తపాలా సేవలు. ఈ అంశం గురించి బిజినెస్ ముచ్చట్లలో ఆర్ఎంఎస్ సీనియర్ సూపరింటెండెంట్ శ్రీ టీఏవి శర్మ ఐపీఎస్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఒక పాట వినేసొద్దాం. వింటూ ఉండాలి 102.8 FM. స్టే ట్యూన్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. స్థానిక మార్కెట్ నుంచి అంతర్జాతీయ మార్కెట్ వరకు మన బిజినెస్కి భారత తపాలా సేవలు, ఈ అంశం గురించి ఇవాళ ఆర్ఎంఎస్ సీనియర్ సూపరింటెండెంట్ శ్రీ టీఏవి శర్మ ఐపీఓఎస్ గారు బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో ఉన్నారు. సార్, వన్ సెకండ్, వెల్కమ్ సార్. మామూలుగా ఏదైనా ఒక వస్తువుని, ఏదైనా ఒక ప్రోడక్ట్ని పార్సల్ సేవని ఎంచుకోవాలి అంటే చాలా రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు సార్. అయితే వీటిని చూస్ చేసుకోవడానికి కూడా ఒక క్లారిటీ అనేది డెఫినెట్గా కావాలి ఒక వ్యాపారస్తుడికి. సో ఏ సేవను ఏ వస్తువుకి ఎంచుకోవాలి అంటే ఏం చెప్తారు సార్?
2: తప్పకుండా, ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ప్రశ్న. భారత తపాలా శాఖలో ప్రధానంగా రెండు రకాల పార్సల్ సేవలను మనం చూడవచ్చు. మొదటిది ఇండియా పోస్ట్ పార్సల్. ఇది సాధారణ సరుకుల రవాణాకు అనువైన సేవ. వ్యాపారులు తమ ఉత్పత్తులను నిర్ణీత నియమాలు, పరిమాణాలు, బరువు పరిమితులకు లోబడి పంపించవచ్చు. రెండవది స్పీడ్ పోస్ట్ పార్సల్. ఇది ప్రయారిటీ రవాణా వ్యవస్థ. ట్రాఫిక్ సౌకర్యాలతో, అంటే ప్రయారిటీ రవాణా ట్రాఫిక్ సౌకర్యాలతో కూడినటువంటి సేవ ఇది. త్వరిత డెలివరీ అవసరమైనప్పుడు ఈ సేవను పరిశీలించవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యాపారి ఉన్నాడు అనుకోండి. ఆ వ్యాపారికి తక్కువ ఖర్చుతో సాధారణ పార్సల్ పంపించడం ముఖ్యమైతే ఇండియా పోస్ట్ పార్సల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే వినియోగదారుడికి మరింత త్వరగా చేరాలి తన ఆర్టికల్ అనుకున్నమాట అయితే, అదే అతని ముఖ్యమైనటువంటి ప్రయారిటీ అయిన మాట అయితే స్పీడ్ పోస్ట్ పార్సల్ని పరిశీలించవచ్చు. కాబట్టి

0: వ్యాపారులు తమ ఉత్పత్తి బరువు, చేరవలసినటువంటి ప్రదేశము, డెలివరీ అవసరము, ఖర్చు ఆధారంగా సరైన సేవను ఎంచుకోవాలి.
1: సో రెండు రెండు సేవలు మనకు అందుబాటులో ఉంటాయి. సో మన ప్రోడక్ట్, మన టైము, మనం అందించే ఆ ప్రోడక్ట్ యొక్క బరువు, లేకపోతే మనం పంపించాల్సిన ప్లేస్, డెలివరీ టైం, మన అర్జెన్సీని బట్టి మనం ఈ రెండింటిలో ఏదైనా ఒక సేవని మనం చూస్ చేసుకోవచ్చు. రైట్, మంచి విషయం చెప్పారు సార్. యాక్చువల్గా వ్యాపారులకు కూడా అంటే ఖర్చు అనేది చాలా, ఏ వ్యాపారానికైనా చాలా ఇంపార్టెంట్, బడ్జెట్ అనేది. సో ఈ పార్సిల్ ఛార్జీలు ఎలా ఉంటాయి సార్? కొన్ని ఏమైనా ఎగ్జాంపుల్స్ మా శ్రోతల కోసం చెప్పగలుగుతారా సార్?
0: తప్పకుండా అండి. ఇండియా పోస్ట్ పార్సల్లో 500 గ్రాముల వరకు ఉన్న పార్సల్స్కి స్థానిక పరిధిలో ప్రాథమికంగా 28 రూపాయల ఛార్జీ ఉంటుంది. స్థానిక పరిధి అంటే లోకల్ అనమాట, దీన్ని మేము టీడీ అంటుంటాం. అదే బరువుకు రాష్ట్ర పరిధిలో 65 రూపాయలు ఉంది, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద తీసుకున్నమాట. అయితే ఇతర రాష్ట్రాల కేటగిరీలో

0: రూపాయల ఛార్జీ ఉంటుంది. స్థానిక పరిధి అంటే లోకల్ అనమాట, దీన్ని మేము టీడీ అంటుంటాం. అదే బరువుకు రాష్ట్ర పరిధిలో 65 రూపాయలు ఉంది, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద తీసుకున్న మాట. అయితే ఇతర రాష్ట్రాల కేటగిరీలో 72 రూపాయల వరకు మినిమం ఛార్జీ ఉంటుంది. స్పీడ్ పోస్ట్ పార్సల్ విషయానికి వస్తే 500 గ్రాముల వరకు స్థానిక ఛార్జీ 28 రూపాయలు, అంటే లోకల్ ఛార్జీ 28 రూపాయలు ఉంటుంది. ఇతర రాష్ట్రాల కేటగిరీకి 90 రూపాయలు ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి, ఇవి ప్రాథమిక రేటు మాత్రమే, అంటే ప్రైమరీగా ఉండేటువంటి రేటు మాత్రమే. జిఎస్టీ దీనికి అదనంగా ఉంటుంది. ఆ వస్తువు యొక్క బరువు, అది మనం ఎక్కడికి పంపిస్తున్నాము అంటే దాని గమ్యస్థానం, అందుబాటులో ఉన్నటువంటి సేవ, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఏ మోడల్లో పంపించాలి అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్, ఇతర వివిధ రకాలైనటువంటి నియమాల ఆధారంగా మొత్తం ఛార్జీ ఎంత అవుతుంది అనేటువంటిది నిర్ణయించబడుతుంది. అందువల్ల పోస్ట్ ఆఫీసులో బుకింగ్ చేసే సమయంలో పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతిరోజు లేదా క్రమం తప్పకుండా ఎక్కువ పార్సళ్లు పంపే వ్యాపారస్తులకు ప్రత్యేకమైనటువంటి రేట్లు అందుబాటులో ఉన్నాయి, రిబేట్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు పంపించేటువంటి ఆర్టికల్స్ నెంబర్ ఆధారంగా, వాళ్ళు పంపించేటువంటి ఆర్టికల్స్ మీద డిపార్ట్మెంట్కి పే చేసేటువంటి ఫీ ఆధారంగా వాళ్లకు అదనపు రిబేట్ సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ వీటిని బట్టి వివిధ రాయితీలు కూడా తపాలా శాఖలో అందుబాటులో ఉన్నాయి. పార్సల్ బుక్ చేయడానికి, ఏదైనా ఒక పోస్ట్ బుక్ చేయడానికి వచ్చినప్పుడు తపాలా శాఖ కౌంటర్ వద్ద ఉన్నటువంటి సిబ్బందితో స్పష్టంగా వాళ్ళు ఏం పంపబోతున్నారు, ఎక్కడికి పంపబోతున్నారు అనేటువంటి వివరాలన్నీ చెప్పి, సరైన వివరాలు తెలుసుకున్న తర్వాత ఆర్టికల్ బుక్ చేసుకున్నమాటైతే ప్రతి ఒక్కరికి ఇది లాభదాయకంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది.
1: సూపర్ సార్. అంటే ఒక వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్, అంటే మనము మనకు వచ్చే ఆర్డర్స్ వాళ్ళకి రీచ్ అవుతున్నాయా లేదా ఎలా పంపించాలి, చాలా సందిగ్ధంలో ఉంటారు కొత్తగా వ్యాపారస్తులు, అంటే కొత్తగా వచ్చిన ఆంటర్ప్రీనర్స్కి. సో తపాలా వ్యవస్థ అనేది ఒక బెస్ట్ చాయిస్, ఒక మంచి సంస్థ, మనకి ఒక అందుబాటులో ఉన్న ఒక మంచి ప్లాట్ఫామ్. సో మినిమం రేట్స్ మీరు అన్నట్టుగా చాలా తక్కువ రేట్స్తో మన ప్రోడక్ట్ని మనం వినియోగదారుడికి చేరుకోవచ్చు అండ్ చేర్చవచ్చు. చాలా సేవలు ఉన్నాయి అండ్ మన ప్రోడక్ట్ క్వాలిటీని బట్టి అండ్ క్వాంటిటీని బట్టి కూడా డిస్కౌంట్స్ అనేవి, రాయితీలు అనేవి కూడా ఉంటాయని చెప్తున్నారు కదా సార్. ఈ మధ్య ఈ 24 స్పీడ్ పోస్ట్ అండ్ 48 స్పీడ్ పోస్ట్ అని వింటూ ఉంటాను సార్. సో వీటి ప్రత్యేకత ఏంటి అసలు, ఇవి ఎలా మనం ఉపయోగించుకోవచ్చు సార్?
0: మంచి క్వశ్చన్ అడిగారండి. ఇవి ఫాస్టెస్ట్ డెలివరీ, అంటే వేగవంతమైన డెలివరీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రారంభించినటువంటి ప్రీమియం సేవలు. 24 స్పీడ్ పోస్ట్ అంటే సెలెక్ట్ చేసినటువంటి అర్హత కలిగినటువంటి మార్గాల్లో మరుసటి రోజే డాక్యుమెంట్ డెలివరీ చేయడానికి రూపొందించినటువంటి సేవ. సపోజ్ మీరు ఒక మెడిసిన్ కానివ్వండి, లేకపోతే ఒక ఐటెం కానివ్వండి, ఇమీడియట్గా డెలివరీ కావాలి అంటే 24 గంటల్లో మేము ఈ డెలివరీ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రీమియర్ సేవ అన్నమాట. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా, బెంగళూరు వంటి ఈ ఆరు మెట్రో స్టేషన్స్ మధ్యనే ఈ సేవ ఉంది. త్వరలో దీన్ని విస్తరించడం కూడా జరుగుతుంది. అలాగే 48 స్పీడ్ పోస్ట్ అనేది కూడా ఉంది. 48 స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ మీరు పంపించాల్సినటువంటి డాక్యుమెంట్లను 48 గంటల వ్యవధిలో అందించేటువంటి లక్ష్యంతో ఈ 24 స్పీడ్ పోస్ట్తో పాటు 48 స్పీడ్ పోస్ట్ను కూడా తపాలా శాఖ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీటితో పాటు 24 స్పీడ్ పోస్ట్ పార్సల్స్ సేవ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మెట్రో స్టేషన్స్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కలకత్తా, బెంగళూరు, ఈ మెట్రో స్టేషన్లకు వాటికి కేటాయించినటువంటి నిర్దేశించినటువంటి బరువు మరియు బుకింగ్ నిబంధనలకు అనుగుణంగా ఈ సేవలను మీరు వినియోగించుకోవచ్చు, ప్రజలందరూ వినియోగించుకోవచ్చు. ఈ సేవల్లో ముఖ్యంగా ప్రాసెసింగ్, ట్రాకింగ్, సేఫ్ డెలివరీ వంటి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే ఓటీపీ డెలివరీ. 24 స్పీడ్ పోస్ట్లో ఓటీపీ ఆధారిత డెలివరీ సౌకర్యం ఉంది. సో అక్కడ అంబిగ్యుటీ అనేవి ఉండదు, ఎవరు సంతకం పెట్టారు ఏంటి అనేటువంటిది సందేహం లేకుండా ఓటీపీ చెప్పినప్పుడు మాత్రమే ఆర్టికల్ డెలివరీ అవుతుంది. అది కస్టమర్కి మంచి అథెంటిసిటీని ఇస్తుంది. అయితే ఒక విషయం శ్రోతలు గుర్తుంచుకోవాలి, ఈ ప్రత్యేకమైన సేవలు అన్ని పిన్ కోడ్లకు ఒకే విధంగా వర్తిస్తాయని భావించకూడదు. బుకింగ్ కార్యాలయంలో, అంటే మీరు

0: వచ్చేసేటువంటి పోస్ట్ ఆఫీసులో సంబంధిత గమ్యస్థానానికి, మీరు ఎక్కడికి పంపిస్తున్నారో ఆ ప్లేస్కి ఈ సేవ అందుబాటులో ఉందా లేదా అనేది తెలుసుకొని బుక్ చేసుకోవాలి. ఎందుకంటే కేవలం కొన్ని సెలెక్టెడ్ ప్లేస్కి, మెట్రో ప్లేసెస్కి మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇది త్వరలో మిగతా నగరాలకు కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంది.
1: సార్, ఈ కొన్ని మెట్రో స్టేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, సో ఇలాంటి 6 మెట్రో స్టేషన్స్ అంటే మెట్రో నగరాల్లో మీరు చెప్పినట్టుగా 24 and 48 hours ఈ స్పీడ్ పోస్టులు అనేవి అందుబాటులో ఉన్నాయని చెప్పారు సార్. అయితే ఈ సిటీస్ విషయానికి వస్తే, మరి ఒరిజినల్గా మనం సాధారణ స్పీడ్ పోస్ట్ అని గురించి మనం మాట్లాడుకున్నాం ముందు, సో ఈ ఆ సాధారణ పోస్ట్కి సంబంధించి ఏమైనా ఇంపార్టెన్స్ తగ్గుతుందా సార్ ఈ కొత్త సేవలు రావడం వల్ల?
0: నెవర్ అండి, అలా కాదు. ప్రతి సేవకు ఒక ప్రత్యేకమైన అవసరం ఉంటుంది. సాధారణ స్పీడ్ పోస్ట్ డాక్యుమెంట్లు ఇప్పటికీ వ్యాపారులు, సంస్థలు, సాధారణ ప్రజలకు చాలా ఉపయోగకరమైనటువంటి సేవ. ఉదాహరణకు 50 grams వరకు డాక్యుమెంట్ను లోకల్గా అంటే స్థానికంగా పంపేందుకు ప్రాథమిక ఛార్జీ 19 rupees మాత్రమే. ఇతర ప్లేసెస్కి 47 rupees నుంచి ఛార్జీలు ప్రారంభమవుతాయి. అదే ప్రత్యేక 24 స్పీడ్ పోస్టులో 50 grams వరకు డాక్యుమెంట్ ను అర్హత కలిగినటువంటి, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి మెట్రోల మధ్య పంపించేందుకు మినిమం ఛార్జీ 94 rupees ఉంటుంది. 48 స్పీడ్ పోస్ట్లో 50 grams వరకు డాక్యుమెంట్కి మినిమం ఛార్జీ 61 rupees ఉంది. వీటికి GST అదనంగా ఉంటుంది. కాబట్టి అత్యవసర డెలివరీ అవసరమా, తమకు సాధారణ సేవే సరిపోతుందా అన్నది చూసుకొని ఎంపిక చేసుకొని కస్టమర్లు బుక్ చేసుకున్నమాటైతే ఏ స్పీడ్ పోస్ట్ ద్వారా, ఏ స్పీడ్ పోస్ట్ పార్సల్స్ ద్వారా తమకు తక్కువ టైంలో ఆర్టికల్ వెళ్తుంది అనే దాన్ని నిర్ణయించుకున్నమాటైతే ప్రజలకు వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు.
1: సో మనకి ఎంతవరకు అవసరం ఉంటుంది, మన స్పీడ్గా రీచ్ అవ్వాలా లేకపోతే మనకు టైం ఉందా, దాన్ని బట్టి మనం ఈ 48, ఈ 24 hours లేకపోతే జస్ట్ నార్మల్ స్పీడ్ పోస్ట్ని కూడా మనం చూస్ చేసుకోవచ్చు, బడ్జెట్ కూడా దాని ప్రకారంగా ఉంటుందని చెప్తున్నారు. రైట్, యాక్చువల్గా సార్ ఇక్కడ మీరు ఇంతకుముందు చెప్పినారు ఎక్కువ పార్సల్స్ పంపే వ్యాపారులకు కొన్ని ప్రత్యేకమైన డిస్కౌంట్లు ఉంటాయన్నారు, కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయని చెప్తున్నారు కదా సార్, సో వాటి గురించి మనం మాట్లాడుకుందాం కొంచెం డీటెయిల్గా. ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒక పాట విని ఎక్కువ ప్రోడక్ట్స్ డెలివరీ చేసే వాళ్ళకు లేకపోతే ఎక్కువ పోస్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుంది తపాల వ్యవస్థ, వీటి గురించి మాట్లాడదాం సార్. రైట్, వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. స్టే ట్యూన్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఇవాళ బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో స్థానిక మార్కెట్ నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్ వరకు మన వ్యాపారానికి, మన బిజినెస్కి భారత తపాలా సేవలు, ఈ అంశం గురించి ఆర్ఎంఎస్ సీనియర్ సూపరింటెండెంట్ శ్రీ టీఏవి శర్మ ఐపీఓఎస్ గారు మన స్టూడియోలో ఉన్నారు. సార్, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనకి తపాలా వ్యవస్థ అండ్ తపాలా అందిస్తున్న సేవల గురించి చాలా విషయాలు చెప్తున్నారు సార్. మనం ఇంతకుముందు బ్రేక్ గురించి మాట్లాడుకున్నాం సార్, ఎక్కువ పార్సెల్స్ పంపే వాళ్ళకి, ఎక్కువ పార్సెల్స్ డెలివరీ కావాలనుకుంటున్నా అంటే తపాలా నుంచి డెలివరీ అవ్వాలనుకుంటున్న వ్యాపారులకి ఏమైనా ప్రత్యేక రాయితీలు, ఏమైనా ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయా సార్?
2: ఉన్నాయండి. నిరంతరం పార్సెల్స్ పంపేటువంటి వ్యాపారులు తపాలా శాఖతో కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక అగ్రిమెంట్కి రావాలి. ఈ విధానంలో సాధారణ రిటైల్గా పోస్ట్ చేసేటువంటి వాళ్ళకి భిన్నంగా ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్ట్ చేసేటువంటి వాళ్ళకి రేట్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మామూలు రిటైల్ కస్టమర్ కంటే ఈ కాంట్రాక్ట్ బేస్డ్గా పంపించేటువంటి వాళ్ళకి రేట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి, ఎక్కువ లాభసాటిగా కూడా ఉంటాయి. అదనంగా నెలవారీ వ్యాపార పరిమాణం ఆధారం చేసుకొని, అంటే వాళ్ళు మంత్లీ ఎంత బిజినెస్ చేశారు అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని రాయితీలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఇండియా పోస్ట్ పార్సల్, స్పీడ్ పోస్ట్ పార్సల్ కాంట్రాక్ట్ బేసిస్లో పంపించే వాళ్ళకి వారి నెలవారీ ఆదాయ శ్రేణిని బట్టి క్రెడిట్ విధానంలో, మేము దీన్ని బిఎన్పిఎల్ అంటాం, బుక్ నౌ పే లెటర్ విధానంలో 5-15% వరకు, అంటే 5-15% వరకు రిబేట్ మేము ఇస్తుంటాం. ఇది అదే వీళ్ళు అడ్వాన్స్ డిపాజిట్స్ ఉంటాయి. బిఎన్పిఎల్లో 2 సిస్టమ్స్ ఉంటాయి. బిఎన్పిఎల్లోని అడ్వాన్స్ డిపాజిట్ చేసేవాళ్ళు కూడా ఉంటాయి. వాళ్లకు కొంత, వాళ్ళకి ఇచ్చేటువంటి రిబేట్ పరిధి కొంత

0: తక్కువగా ఉంటుంది. అంటే ఈ విధానంలో 7 నుంచి 17% వరకు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా మనం చెప్పుకున్నట్టు 5 నుంచి 15% బిఎన్పిఎల్ క్రెడిట్ సిస్టంలో ఉంటే, అదే డిపాజిట్ ముందే డిపాజిట్ చేసినటువంటి కస్టమర్లకి 7 నుంచి 17% వరకు రాయితీలు ఉన్నాయి. ఇవి అందరికీ ఆటోమేటిక్గా వర్తించవు. వారికి నిర్దేశించినటువంటి అర్హతలు, అంటే ఆ సర్టన్ కండిషన్స్ ఉంటాయి, వాటికి లోబడి ఈ రిబేట్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఈ రకంగా పంపించేటువంటి వ్యాపారస్తులకు నేను చెప్పేది ఒకటే, మీరు క్రమం తప్పకుండా పార్సల్స్ పంపుతున్నమాటైతే ప్రతి పార్సల్ని సాధారణ రిటైల్ విధానంలోనే పంపకుండా, అటువంటి అవకాశం ఉన్నమాట, ఎక్కువగా మీరు పోస్ట్ చేసేటువంటి అవకాశం మీకున్నమాట అయితే. సో మీ వ్యాపారానికి అనుకూలమైనటువంటి కాంట్రాక్ట్ సౌకర్యం ఉందా లేదా అనేది పోస్ట్ ఆఫీసులో అడిగితే చెప్తారు. సో దాన్ని బట్టి మీరు ఈ పథకాలను గిన వినియోగించుకున్నమాటైతే మీకు తక్కువ అమౌంట్లో ఎక్కువ ఆర్టికల్స్ పంపించడానికి అవకాశం ఉంది. అది మీ రవాణా ఖర్చులను ప్రణాళికబద్ధంగా, అంటే ఒక ప్లాన్డ్ మేనర్లో నిర్వహించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.
1: సో ఫస్ట్ మనం ఒక మన ప్రోడక్ట్, మనం ఎన్ని ప్రోడక్ట్స్ పంపిస్తున్నామో అది ఒక క్లారిటీ మనకు ఉంటే డెఫినెట్గా నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే డెఫినెట్గా వాళ్ళు కాంట్రాక్ట్ పద్ధతి అనేది ఉందా లేదా అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంటుంది. దాని ప్రకారంగా మనం రాయితీలు కూడా పొందొచ్చు, రిబేట్ వాల్యూ కూడా ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు సార్. మామూలుగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు బుక్ నౌ లెటర్ అనే ఒక మాట మీరు యూజ్ చేశారు సార్. సో ఈ బుక్ నౌ పే లెటర్ అనే సౌకర్యం ఉందని చాలామందికి తెలీదు, ఒకవేళ ఉంటే అది బిజినెస్కి ఎలా ఉపయోగపడుతుంది సార్?
0: యా డెఫినెట్గా అండి, బుక్ నో పే లెటర్ అనేటువంటిది ఇప్పుడు ప్రతి కస్టమరు ఇమీడియట్గా పే చేసి కౌంటర్లో వచ్చి బుక్ చేసుకున్న వాళ్ళని మనం సాధారణంగా రిటైల్ కస్టమర్స్ అంటాం. అట్లా కాకుండా ఈ రిజిస్టర్డ్ వేలో బుక్ నో పే లెటర్ కింద వాళ్ళు బుక్ చేసుకున్నమాటైతే వాళ్లకు అధిక లాభాలు ఉన్నాయి. బుక్ బిఎన్పిఎల్ అంటేనే బుక్ నో పే లెటర్ అని అర్థం. ఇప్పుడు పార్సల్స్ బుక్ చేయండి, ఒప్పందంలో క్రెడిట్ నిబంధనల ప్రకారం తర్వాత చెల్లించండి. సో ఇప్పుడు మీరు బుక్ చేసుకున్నమాటైతే నెక్స్ట్ మంత్ 7వ తేదీ 10వ తేదీ మేము బిల్ జనరేట్ చేసి బిల్ను వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఆ నెల 30వ తేదీ లోపల వాళ్ళకు సంబంధించినటువంటి అమౌంట్ను మాకు పే చేస్తే సరిపోతుంది. సాధారణంగా ప్రతిసారి పార్సల్ బుక్ చేసేటప్పుడు ఛార్జీలు చెల్లించాలి. కానీ అర్హత కలిగిన వ్యాపార కస్టమర్లు బిఎన్పిఎల్ సౌకర్యాన్ని పొందితే ఒప్పందం ప్రకారం పార్సళ్లు పంపించి నిర్ణీత బిల్లింగ్ విధానాలలో చెల్లింపు చేసుకునేటువంటి అవకాశం వాళ్లకుంది. ఇది ముఖ్యంగా రెగ్యులర్గా ఎక్కువ సంఖ్యలో పార్సల్ పంపేటువంటి సంస్థలకు ఉపయోగపడుతుంది. అలాగే అర్హత కలిగిన కస్టమర్లకు వారి కార్యాలయము లేదా వారి వ్యాపార ప్రాంగణం నుంచే పార్సళ్లను సేకరించి పికప్ చేసేటువంటి సౌకర్యం కూడా మా దగ్గర అందుబాటులో ఉంది. సో సపోజ్ మీరు ఎక్కువ పార్సల్స్ మీ దగ్గర ఉన్నాయి, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినమాటైతే మేమే వెళ్ళి ఫ్రీగా వాటిని పికప్ చేసుకొని బుక్ చేసుకునేటువంటి సదుపాయం కూడా మా దగ్గర ఉంది. ఈ వివరాలన్నీ కూడా బిజినెస్ డెవలప్మెంట్ అధికారుల ద్వారా, మా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ల ద్వారా మీరు తెలుసుకోవచ్చు.
1: సార్, నార్మల్గా విమెన్ చాలామంది ఆంటర్ప్రినర్గా మారుతుంటారు, కొంతమంది ఇండ్లలో కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. సో విమెన్కి తపాలా సేవలు ఎలా అందుబాటులో ఉన్నాయి వాళ్ళ వ్యాపారానికి? మన తెలంగాణ లాంటి స్టేట్స్లో మహిళలు చాలా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు, ఇంట్లో ఉండి బిజినెస్ చేస్తూ ఉంటారు, ఒక సైడ్ హజిల్ లాగా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి, అలాగే స్వయం సహాయక సంఘాల నుంచి కూడా ఉత్పత్తులు తయారు చేస్తూ ఉంటారు చాలామంది మహిళలు, అది వీళ్ళకి ఎలా ఉపయోగపడుతున్నాయి సార్ ఈ సేవలు?
0: తప్పకుండా అండి, చాలామంది వేలల్లో మా దగ్గర ఉమెన్ పారిశ్రామికవేత్తలు ఈరోజు మా సేవలను వినియోగించుకుంటున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకి, స్వయం సహాయక సంఘాలకు తపాలా శాఖ సేవలు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఉదాహరణకు ఒక మహిళ ఇంట్లోనే చీరలు, దుస్తులు, అలంకరణ వస్తువులు తయారు చేసి అమ్ముతున్నారు అనుకుందాం. ఆమె ఆ ఉత్పత్తులను కొనుగోలు చేసేవారు కేవలం తన చుట్టుపక్కల ప్రాంతానికి మాత్రమే పరిమితం కావాల్సినటువంటి అవసరం లేదు. సామాజిక మాధ్యమాల ద్వారా, ఆన్లైన్ వేదికల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్లు పొందవచ్చు. ఆ ఆర్డర్లను తగిన పోస్టల్ పార్సల్ సేవ ద్వారా వినియోగదారులకు పంపించుకోవచ్చు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలు తయారు చేసే హస్తకళలు, వస్త్రాలు, గృహోపకరణమైనటువంటి వస్తువులు, వీటిని ఇతర దేశాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా మన దేశంలోని వివిధ ప్రాంతాలకే కాకుండా ఇతర దేశాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా పంపించుకోవచ్చు. అయితే సరైన ప్యాకింగ్, పూర్తి చిరునామా, పిన్ కోడ్, వినియోగదారుని

0: సంప్రదించేందుకు వారికి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్, మీరు ఏం పంపుతున్నారు అనేటువంటి ఆ వస్తువు యొక్క వివరాలు, ఇవన్నీ బుకింగ్ టైంలో చెప్పినమాటైతే మీ ఏదైతే మీరు బుక్ చేస్తున్నారో ఆర్టికల్స్ని మేము ఎక్కువ సేఫ్గా తక్కువ టైంలో పంపించడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, ఒక చిన్న బిజినెస్ మ్యాన్, లేకపోతే ఒక చిన్న వ్యాపారి తపాలాను ఉపయోగించుకొని తన బిజినెస్ని రన్ చేయొచ్చా సార్? అంటే విదేశాలకు వాళ్ళ ఉత్పత్తిని మనం పంపించవచ్చా? చాలామందికి నా చిన్న బిజినెస్ నేను పంపించగలుగుతున్నా, నేను యూజ్ చేసుకోగలుగుతున్నా, విదేశాలకి ఎలా పంపించాలి, ఈ ట్యాబు అనేది వాళ్ళకి రన్ అవుతూ ఉంటుంది. సో మన ప్రాంతంలో తయారయ్యే కొన్ని వస్తువుల్ని విదేశాల్లోకి మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి తపాలా వ్యవస్థ ఉపయోగపడుతుందా? అంటే ఏం చెప్తారు, అది ఎలా ఉపయోగపడుతుంది సార్?
0: డెఫినెట్గా అండి, ఇందుకోసం భారత తపాలా శాఖలో డాక్ఘర్ నియాత కేంద్రాలు ఉన్నాయి. అంటే పోస్ట్ ఆఫీస్ ఎగుమతి సహాయ కేంద్రాలు అని అంటాం. వీటిని ఈ డాక్ఘర్ నిర్యాత కేంద్రాలను తపాలా శాఖ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా మా కస్టమర్లు వాళ్ళ ఆర్టికల్స్ను పంపించుకోవచ్చు. దేశంలో చిన్న తయారీదారులు, హస్తకళాకారులు, చేనేత కార్మికులు, సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు చెందినటువంటి వ్యాపారవేత్తలు తమ ఎగుమతి ప్రక్రియలో సహకరించడమే ఈ డిఎన్కే అంటాం. వీటిని అబ్రివేటివ్గా ఈ డిఎన్కేల యొక్క ముఖ్య ఉద్దేశం, ఉదాహరణకు తెలంగాణలో తయారైన ఒక హస్తకళ వస్తువుకు విదేశం నుంచి ఆర్డర్ వచ్చింది అనుకుందాం. ఆ వస్తువును విదేశాలకు పంపాలంటే కేవలం పార్సల్ బుక్ చేయడంతో మాత్రమే సరిపోదు. అందుకు సంబంధించిన అనేక డాక్యుమెంట్స్ ఉంటాయి, కస్టమ్స్ నిబంధనలు ఉంటాయి, వస్తువు ఎగుమతికి అసలు అనుమతి ఉందా లేదా అనేటువంటి వివరాలు కూడా వాళ్ళు తెలుసుకోవాలి. ఈ విధానంలో డాక్ఘర్ నిర్యాత కేంద్రాలు ఆ కస్టమర్స్కి మంచి గైడెన్స్ ఇస్తాయి. ఎగుమతులకు సంబంధించినటువంటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే సౌకర్యం, పోస్టల్ బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్, కస్టమ్స్ ప్రక్రియలు, అంతర్జాతీయ ట్రాకింగ్ సేవల గురించి ఈ డాక్ నిర్యాత కేంద్రాల్లో కంప్లీట్గా గైడెన్స్ పొందొచ్చు. దీంతో స్థానిక వ్యాపారులు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను కూడా వినియోగించుకోవడానికి తపాలా శాఖ ఉపయోగపడుతుంది.
1: సూపర్ సార్, మంచి విషయం మాతో షేర్ చేసుకున్నారు. సార్, మామూలుగా పార్సల్ చేసేటప్పుడు చాలామంది కొన్ని జాగ్రత్తలు మిస్ చేసుకున్నారు, అంటే ప్రికాషన్స్ తీసుకోవడం చాలా తగ్గిస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళ వ్యాపారం అనేది మన వినియోగదారుడికి స్పీడ్గా మన ప్రోడక్ట్ రీచ్ అవ్వాలి, లేకపోతే పార్సల్ చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటుంది కదా సార్? సో పార్సల్ సమయానికి సరైన వ్యక్తికి చేరాలంటే వ్యాపారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్?
0: ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. మొదటిది ప్యాకింగ్. పంపే వస్తువు దాని స్వభావానికి అనుగుణంగా సురక్షితంగా ప్యాకింగ్ చేసిందా చేశారా లేదా అనేది చూడాలి. ప్యాకింగ్ అనేది పటిష్టంగా ఉండాలి. ముఖ్యంగా సెన్సిటివ్ వస్తువులు ఉంటాయి, ఈ సున్నితమైన వస్తువులకు వాటికి ప్రొటెక్షన్ అనేటువంటిది కావాలి. రెండవది కంప్లీట్ అడ్రస్ అనేది ఉండాలి. వినియోగదారుడి పేరు, ఇంటి నెంబరు, వాళ్ళు ఇల్లు ఉండేటువంటి వీధి, ఆ ప్రాంతం, పట్టణం, జిల్లా, రాష్ట్రం, మీకు తెలుసు 6 అంకెల పిన్కోడ్ నెంబర్, ఇవన్నీ ఉన్నమాటైతే మేము క్లియర్గా చాలా తక్కువ టైంలో ఆర్టికల్ను డెలివరీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి మొబైల్ నెంబర్. సాధ్యమైనంత వరకు మేమేం చేస్తాము, ఆ మొబైల్ నెంబర్కు కాల్ చేసి ఆ కస్టమర్ ఉన్నారా లేదా మాకేదైనా అడ్రస్లో డౌట్ ఉన్నమాటైతే క్లారిఫై తీసుకోవడానికి మా సంస్థకు సంబంధించినటువంటి పోస్ట్మెన్లు కాల్ చేస్తారు. కాల్ చేసి సరైనటువంటి డేటా తీసుకొని అతి తక్కువ కాలంలో కస్టమర్ని చేరి ఆ కస్టమర్కి ఆర్టికల్ని డెలివరీ చేసేదానికి మాకు ఆ మొబైల్ నెంబర్ కూడా ఉపయోగపడుతుంది. సో మొబైల్ నెంబర్ అంటే సెండర్ యొక్క మొబైల్ నెంబరు, అడ్రసీదారుడి యొక్క మొబైల్ నెంబర్ కూడా మీరు అడ్రస్తో పాటు మాకు ఇచ్చిన మాట అయితే వేగవంతమైన డెలివరీకి అది సహకరిస్తుంది. ఇంకొకటి ట్రాకింగ్. సో పార్సల్ బుక్ చేసిన తర్వాత లభించే రసీదు, ట్రాకింగ్ నెంబర్ను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వినియోగదారుడికి కూడా ఆ నెంబర్ని తెలియజేయవచ్చు. అంటే మీరు ఎవరికైతే ఆర్టికల్ పంపిస్తున్నారో వాళ్ళకు కూడా ఈ ట్రాకింగ్ నెంబర్ పంపించిన మాట అయితే మా ఇండియా పోస్ట్ .gov వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో ఈ ఆర్టికల్ను ట్రాక్ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు మెసేజెస్ కూడా పంపిస్తున్నాం, ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, పోస్ట్ ఆఫీస్కి వచ్చింది, డెలివరీకి వెళ్తుంది, డెలివరీ అయింది, ఇటువంటి వివరాలన్నీ కూడా ఎస్ఎంఎస్లు కూడా వస్తుంటాయి. సో మొబైల్ నెంబర్ అనేటువంటిది అంత ప్రాధాన్యత ఉంది డెలివరీకి సంబంధించి. సో మీతో మీరు ఇచ్చేటువంటి అడ్రస్లో కంపల్సరీగా మొబైల్ నెంబర్ ఇచ్చినమాటైతే అది మీ ఆర్టికల్ డెలివరీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి పంపే వస్తువు అసలు అనుమతించబడిందేనా లేదా

0: అనేది తెలుసుకోవాలి. అంటే అన్ని వస్తువులను మనం పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ ఆర్టికల్స్ ద్వారా పంపడానికి అవకాశం లేదు. సో మా పోస్ట్ మెన్ కౌంటర్లో ఉండేటువంటి పోస్టల్ అఫీషియల్స్ని అడిగినమాటైతే ఏం వస్తువు పంపిస్తున్నాము, ఇది ఆ కంట్రీకి కానీ ఆ పోస్టల్ ద్వారా పంపడానికి అవకాశం ఉందా లేదా అని అంటే వాళ్ళు చక్కగా గైడ్ చేస్తారు. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పార్సల్ నిర్వహణలో తీసుకున్నమాటైతే మీ ఆర్టికల్స్ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడానికి మాకు అవకాశం ఉంటుంది.
1: ప్రాపర్ అడ్రస్, ప్రాపర్గా పర్ఫెక్ట్ ఫోన్ నెంబర్ ఉంటే డెఫినెట్గా మన పార్సల్ అనేది ఏ డౌట్ లేకుండా, ట్రాకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు సార్. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ వింటున్న ఏదైనా ఒక ఆంటర్ప్రినర్ కానీ ఎవరైనా వ్యాపారి కానీ తపాలా సేవలు వినియోగించుకోవాలి అనుకుంటే వారు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఎలా సంప్రదించాలి సార్?
0: తప్పకుండా అండి. ఎవరైతే తపాలా శాఖకు సంబంధించినటువంటి ఈ సేవలన్నింటినీ వినియోగించుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు తమ సమీపంలో ఉండేటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే అక్కడ ఉండేటువంటి పోస్ట్ మాస్టర్లు తప్పకుండా వాళ్లకు గైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది.
1: సార్ మరిన్ని విషయాలు మనం మాట్లాడదాం సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒక చిన్న పాట వినేసి వద్దాం సార్. రైట్, వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. స్టే ట్యూన్, ఇది బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వింటున్నారు. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం స్థానిక మార్కెట్ నుంచి అంతర్జాతీయ మార్కెట్ వరకు మన బిజినెస్కి, మన వ్యాపారానికి భారత తపాలా సేవలు, ఈ అంశం గురించి మాట్లాడుకుంటాం. ఆర్ఎంఎస్ సీనియర్ సూపరింటెండెంట్ శ్రీ టీఏవి శర్మ ఐపీఓఎస్ గారు మన స్టూడియోలో తపాలా సేవల గురించి బోల్డ్ అనే విషయాలు, తపాలా వారోత్సవాల సందర్భంగా మాట్లాడుతున్నారు. సార్, మనం ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం. ఇవాళ చాలా విషయాలు మీరు తపాలా సేవల గురించి మాతో షేర్ చేసుకున్నారు. అయితే చివరిగా చిన్న వ్యాపారులకు మీరిచ్చే సందేశం, మన శ్రోతలు ఇప్పుడు వింటున్న ఆంటర్ప్రీనర్స్కి అయినా, లేకపోతే స్వయం సహాయక సంఘాలైనా, లేకపోతే విమెన్ ఆంటర్ప్రీనర్స్, మహిళా పారిశ్రామికవేత్తలు కూడా చాలామంది వింటూ ఉంటారు, సో వాళ్ళకి మీరు చెప్పాలి అనుకుంటున్న ఒక సందేశం అంటే ఏం చెప్తారు సార్? అలాగే ఒకసారి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అడ్రస్ కూడా మాకోసం క్లుప్తంగా ఒకసారి చెప్పండి సార్.
1: తప్పకుండా అండి. మన దేశంలో ప్రతిభకు కొదవలేదు. మన గ్రామాల్లో నైపుణ్యం కలిగినటువంటి చేనేత కార్మికులు ఎంతమందో ఉన్నారు. చేతి వృత్తుల కళాకారులు ఉన్నారు. వినూత్న ఆలోచనలతో వ్యాపారాలు ప్రారంభిస్తున్నటువంటి యువత కూడా ఉన్నారు. స్వయం ఉపాధితో ముందుకు సాగుతున్నటువంటి మహిళలు కోకొల్లలుగా ఉన్నారు. వీరందరూ తమ ఉత్పత్తులను మరింత మంది వినియోగదారులకు చేరవేసే అవకాశాలను బాగా వినియోగించుకోవాలి. ఇప్పుడు వ్యాపారం అంటే కేవలం మన వీధిలో ఒక దుకాణం ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాదు, మన ఉత్పత్తికి ఇతర పట్టణాల్లో, ఇతర రాష్ట్రాల్లో, కొన్ని సందర్భాల్లో ఇతర దేశాల్లో కూడా మార్కెట్ అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలను ఉపయోగించుకోవడంలో సరైన రవాణా వ్యవస్థ ఎంతో అవసరం. భారత తపాలా శాఖ అందిస్తున్నటువంటి మెయిల్, పార్సల్, స్పీడ్ పోస్ట్, బిజినెస్ కాంట్రాక్ట్, ఎక్స్పోర్ట్ కార్యక్రమాలు మీ అవసరాలకి అనుగుణంగా ఉంటాయి. వాటిని మీరు పరిశీలించండి. మీ వ్యాపారానికి ఏ సేవ అనువైనదో మా అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. మన ఉత్పత్తి మంచిదైతే

0: వినియోగదారుడి నమ్మకాన్ని సంపాదించవచ్చు. ఆ ఉత్పత్తిని సమర్థవంతంగా చేరవేస్తే ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవచ్చు. వ్యాపారుల అభివృద్ధిలో భారత తపాలా శాఖ విశ్వసనీయమైన సేవా భాగస్వామిగా నిలవాలన్నదే మా ఆకాంక్ష. జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా తపాలా శాఖ సిబ్బందికి, వ్యాపార భాగస్వాములకు, వినియోగదారులందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆకాశవాణికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
1: చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు శర్మ గారు. సో తపాలా శాఖ కేవలం ఉత్తరాలు, పార్సల్స్ పంపడం మాత్రమే కాదు, చిన్న చిన్న వ్యాపారాలకి, అభివృద్ధికి, వాటి డెవలప్మెంట్కి ఉపయోగపడే ఎన్నో సౌకర్యాల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా విమెన్ ఆంటర్ప్రీనర్స్కి, స్వయం సహాయక సంఘాల వారికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా వాళ్ళ అవకాశాలకు తగ్గట్టుగా, వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా తపాలా సేవలు అందుబాటులో ఉన్నాయి. సో ఇది ఇవాళ బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమం. ఈరోజు మనతో ఎన్నో ఉపయోగకరమైన విషయాలు తపాలా సేవలు గురించి పంచుకున్నారు హైదరాబాద్ సార్టింగ్ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ శ్రీ టీఏవి శర్మ గారు. సార్, మా స్టూడియోకి వచ్చి, ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి మీ తపాలా సేవలకు సంబంధించి బోల్డన్ విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు సార్. రైట్, ఇది ఇవాళ బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమం. ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశంతో నెక్స్ట్ బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో కలుద్దాం. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. స్టే ట్యూన్డ్. ఆకాశవాణి వివిధ భారతి, సమయం 10 గంటలకు వస్తోంది. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ హైటెక్స్లో జరగనున్న సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయంలో జరిగిన లింగార్చన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు నవరాత్రి 2వ రోజు సందర్భంగా నిర్వహించనున్న దాండియా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. నవరాత్రి ఉత్సవాల వేళ 3 నెలల గర్భిణీ అయిన మహిళా జర్నలిస్టుపై రాహుల్ గాంధీ, ఆయన బృందం అమానుషంగా దాడి చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీ దేశంలోని జర్నలిస్టులకు, మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2000 రూపాయలకు పైబడిన యూపీఐ వాణిజ్య లావాదేవీలపై 0.4% ఎండీఆర్ వసూలు నిర్ణయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాయిదా వేసింది. పండుగల సీజన్ దృష్ట్యా ఈ నెల 15 నుంచి ప్రారంభం కావలసిన ఎండీఆర్ను దీపావళి తర్వాత అమలు చేయనున్నట్టు, కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎన్పీసీఐ తెలియజేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్గా తీసుకుని గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు సూచించారు. దసరాలోపు ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ద మహాస్తూపం నిర్మాణ శైలి అద్భుతంగా ఉందని థాయిలాండ్, కాంబోడియా బౌద్ద భిక్షువులు ప్రశంసించారు. ఈ క్షేత్రాన్ని 4.26 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తామని, ఇందుకోసం ఒక కోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ దివాకర్ వెల్లడించారు. విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల బలోపేతానికి ఐఐటి హైదరాబాద్, జపాన్లోని ఎంఐఇ విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడితో పాటు ప్రధానంగా సెమీకండక్టర్లు, డిజిటల్ సాంకేతికతలపై సంయుక్త పరిశోధనలు నిర్వహిస్తారు. మౌలిక సదుపాయాలు, మందుల కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెను నిన్న తాత్కాలికంగా విరమించారు. సమస్యలను 10 రోజుల్లో పరిష్కరిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఇవ్వడంతో జూడాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వాటాలోని

3.09 టీఎంసీల జలాల్లో భాగంగా తుంగభద్ర నదికి నీటి విడుదల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. సీఎంఈ ఓవి రమేష్ బాబు ఇచ్చిన ఇండెంట్ మేరకు రాబోయే 15 రోజుల పాటు విడుదల వారీగా నీటిని విడుదల చేస్తారని డ్యాం ఇంజనీర్లు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04. మార్నింగ్ మస్తీకి స్వాగతం. మరి మార్నింగ్ మస్తీలో మంచి మంచి పాటలు మీకోసం రెడీగా ఉన్నాయి. వినడానికి మీరు రెడీగా ఉన్నారా? మార్నింగ్ మస్తీలో ముందుగా సైనికుడు చిత్రం నుంచి పాట, కార్తీక్ కారుణ్య మాలతి హరిణి పాడిన ఈ పాటకు హారిష్ జయరాజ్ సంగీతం, సాహిత్యం వేటూరి.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినంతో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మార్నింగ్ మస్తీలో తర్వాతగా దూకుడు చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాటకు సంగీతం తమన్, సాహిత్యం విశ్వ.

0: ప్రముఖ ఇఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుష్రత్ గారు సమర్పించు ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన విరికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుష్రత్, ఇఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108.
1: డాక్టర్ మనుష్రత్ గారు, ఈ రోజు కార్యక్రమంలో వినికిడిని కాపాడుకుంటూ అలాగే చెవికి సంబంధించిన హైజీన్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి అన్నది మాట్లాడుకుందాం. ముందుగా ఇప్పటి రోజుల్లో రోడ్ మీద వెళ్తూ ఉంటే 40% మంది ఇయర్ ప్లగ్స్ వాడుతూ కనిపిస్తారు మనకి. ఈ ఇయర్ ప్లగ్స్ మీద చాలా మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి, మీరేమంటారు? అసలు ఇయర్ ప్లగ్స్ వాడచ్చా, వాడితే ఎలా వాడాలి?
2: సో ఈ హెడ్ ఫోన్స్ వాడడం అండ్ రిక్రియేషనల్ నాయిస్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో మనం హెడ్ ఫోన్స్ వాడినప్పుడు మన ఫోన్ లో వాల్యూమ్ 60% కంటే తక్కువ పెట్టాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రొలాంగ్డ్ యూసేజ్ ఉండదు, సో 6 అవర్స్ కంటే ఎక్కువ యూజ్ ఉండదు. అండ్ కంటిన్యూస్ యూజ్ అడ్వైజ్ చేయం, అంటే మీరు ఇంటర్మీడియట్ గా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి అండ్ ఇయర్ ని రెస్ట్ ఇవ్వాలి. లౌడ్ నాయిజెస్ వల్ల ఇయర్ లోపల ఉన్న చిన్న హెయిర్ సెల్స్ డామేజ్ అయిపోయి హియరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, కొంతమంది 8 నుంచి 10 గంటల దాకా ఫోన్ లో మాట్లాడే ఉద్యోగాలే చేస్తూ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఇయర్ ఫోన్లు వాడుతూనే ఉంటారు. అటువంటి వాళ్ళు ఎటువంటి ఇయర్ ఫోన్ వాడితే మంచిదంటారు?
2: ఇట్లా కంటిన్యూస్ అంటే వాళ్ళ ప్రొఫెషనల్ హెజార్డ్ ఇది హియరింగ్. సో వాళ్ళు హెడ్ ఫోన్స్ ఓవర్ ద ఇయర్ హెడ్ ఫోన్స్, అంటే మన చెవు రంధ్రం లోపల పెట్టినవి కాకుండా ఓవర్ ద ఇయర్ హెడ్ ఫోన్స్ వాడితే అది ఇంకా సేఫ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏమంటే వాళ్ళు కంటిన్యూస్ గా కాకుండా బ్రేక్స్ ఇవ్వడం బెటర్. అండ్ వాల్యూమ్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్,
1: వాల్యూమ్ 60% కంటే తక్కువ ఉండడం ఇంపార్టెంట్ అంటారు.
2: ఎస్, అండ్ ఈ రోజుల్లో థ్యాంక్స్ టు ఈ డివైస్ కంపెనీస్ మన ఫోన్ లో మనం ఒక పాయింట్ తర్వాత వాల్యూమ్ ఎక్కువ చేస్తే అది మీకు ఒకటి రెడ్ లో మారిపోయి మీకు సిగ్నల్ ఇస్తుంది దట్ యువర్ వాల్యూమ్ ఇస్ టూ హై. సో దాన్ని మనం ఫాలో చేయాలి అండ్ అది ఆ మెసేజ్ తర్వాత మనం ఎక్కువ వాల్యూమ్ పెంచకూడదు.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఈ సోషల్ మీడియా అండ్ మీడియా అడ్వర్టైజింగ్ వచ్చిన తర్వాత ఎవ్రీబడి వాంట్స్ టు బి అన్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ వాంట్ టు ఎర్న్ మనీ. వీళ్ళంతా కూడా సౌండ్ తో చాలా పనిచేస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళు ఇయర్ హైజీన్ కానివ్వండి, ఒక ఇయర్ ఎటికెట్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారు మీరు?
2: ఇప్పుడు ఉన్న మన కొత్త ప్రొఫెషన్స్ లో హియరింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ సౌండ్ చాలా ఇంపార్టెంట్. సో ఇయర్ ని మనం హైజీన్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మనం నాయిస్ లెవెల్స్ ని కంట్రోల్ చేయాలి. సెకండ్ ఏమంటే మనం ఎటువంటి ఓవర్ ద కౌంటర్ ఇయర్ డ్రాప్స్ గానీ అండ్ ఇయర్ బడ్స్ గానీ ఇవన్నీ వాడకూడదు. సో దీంతో ఏమైనా ఇన్ఫెక్షన్స్, ఇయర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది.
1: సార్, ఇయర్ హైజీన్ మెయింటైన్ చేయడానికి సాధారణంగా తలస్నానం చేసినప్పుడు లేదంటే వారానికి ఒకసారి ఇయర్ బడ్స్ తోటి క్లీన్ చేస్తూ ఉంటాం, ఆ ప్రొసీజర్ కరెక్టే అంటారా? ఇయర్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి?
2: సో ఇయర్ హైజీన్ కి మనకి 3 థింగ్స్ ఉంటుంది. ఒకటైతే మనం ఇయర్ బడ్స్ వాడకూడదు. ఇయర్ బడ్స్ వాడితే ఉన్న వ్యాక్స్ మనం లోపలికి పుష్ చేసి ఇయర్ డ్రమ్ గానీ స్కిన్ ని లోపల డామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సెకండ్ థింగ్ ఏమంటే మనం స్నానం చేసేటప్పుడు

0: ఒకవేళ మనకి ఇయర్ బ్లాక్ ఎక్కువ అవుతుందంటే ఇయర్ ప్లగ్స్ కానీ కాటన్ పెట్టుకుని వాటర్ పోకుండా చూసుకోవాలి. అండ్ ఒకవేళ మీకు ఇయర్ బ్లాక్ చాలా అనిపిస్తుందంటే దగ్గరున్న ఈఎన్టీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఒకవేళ ఇయర్ వ్యాక్స్ ఇయర్ ని బ్లాక్ చేస్తుందంటే దాన్ని క్లీన్ చేయించుకోవడం బెస్ట్ ఆప్షన్.
1: ఏ ఫెస్టివల్ ఉన్నా గానీ ఇప్పుడు చాలా హై వాల్యూమ్ లో మ్యూజిక్ ప్లే చేయడమో లేకపోతే ఒక క్రౌడ్ లో మనం ఉన్నప్పుడు మన ఇయర్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా?
0: ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నాయిస్ ఇండ్యూస్ హియరింగ్ లాస్ అనేది జెనెటిక్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. అంటే కొంతమంది జెనెటిక్ గా ప్రీడిస్పోజ్డ్ ఉంటారు, లైక్ ఎవ్రీ స్మోకర్ కి లంగ్ క్యాన్సర్ రాదు, అట్లానే ప్రతి మనిషి లౌడ్ సౌండ్ ఉన్నోడికి హియరింగ్ లాస్ రాదు. కానీ మీ జాగ్రత్త మీరు తీసుకోవాలి. సో నాయిస్ రిడక్షన్ ఇయర్ ప్లగ్స్ గానీ ఏమీ లేకపోతే జస్ట్ కాటన్ పెట్టుకున్నా కూడా ఒక 10-20 డెసిబెల్ సౌండ్ కట్ అయిపోయి మీ ఇయర్ ని సేఫ్ పెడుతుంది. సెకండ్ థింగ్, ఎస్పెషలీ ఇండోర్ ఏరియాస్ లో ఫంక్షన్స్ అయినప్పుడు, ఇండోర్ ఏరియాస్ లో డీజే అండ్ మ్యూజిక్ పెట్టినప్పుడు, చాలా హై వాల్యూమ్ పెట్టినప్పుడు ఆ రివర్బరేషన్స్ వల్ల ఇయరింగ్ లాస్ డామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఏమైనా డిస్కంఫర్ట్ అనిపిస్తుందంటే స్టెప్ బ్యాక్, టేక్ అ స్టెప్ బ్యాక్, ఆ స్పీకర్ నుంచి కొంచెం దూరం వెళ్లి కూర్చోండి, లేదంటే సైలెంట్ ఎన్వైరన్మెంట్ కి పోయి అక్కడ ఒక 5-10 మినిట్స్ బ్రేక్ తీసుకుని దెన్ యూ కమ్ బ్యాక్ టు ద స్పేస్. సో ఇటువంటి సింప్టమ్స్ ఏమైనా ఉంటే, అండ్ కొంతమంది పేషెంట్స్ కి ఈ ఫంక్షన్స్ అయిపోయినాక వాళ్ళకి కంటిన్యూస్ గా చెవుల్లో సౌండ్ రావడం గానీ ఇయర్ డిస్కంఫర్ట్ ఉంటుంది, అప్పుడు మీరు వెంటనే మీ ఈఎన్టీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి.
1: అలాగే డాక్టర్ గారు, చివరి ప్రశ్న, స్విమ్మింగ్ చేసే వాళ్ళు చెవుకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సో ఒకవేళ మీరు ప్రొఫెషనల్ స్విమ్మర్స్ ఉన్నారు, లేదంటే స్విమ్మింగ్ మీ చాలా హాబీ ఉందంటే ఎప్పుడు ఇయర్ ప్లగ్స్ చేసుకొని స్విమ్మింగ్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇయర్ ని ప్రొటెక్ట్ చేయడం, లేదంటే స్విమ్మర్స్ ఇయర్ అంటాం, అంటే ఇయర్ లో రిపీటెడ్ వాటర్ పోయి అండ్ ఇయర్ డామేజ్ అయ్యి లోపల ఇన్ఫెక్షన్స్ రావడం గానీ, లేదంటే కొన్ని స్వెల్లింగ్స్ వస్తాయి, ఇవన్నీ క్రానిక్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది.
1: ప్రముఖ ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ మనుశ్రుత్ గారు సమర్పించిన ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం మెరుగైన వినికిడితో ఆత్మవిశ్వాసం మీ సొంతం. అపాయింట్మెంట్ కోసం సంప్రదించండి డాక్టర్ మనుశ్రుత్, ఈఎన్టీ మరియు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9030611108. నంబర్ మరోసారి 9030611108.
2: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
3: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
4: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
2: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి, అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మ్యాడ్ చిత్రం నుండి భీమ్ వరం కీర్త పాడిన పాట విన్నారు. సాహిత్యం కాసర్లశ్యాం, సంగీతం భీమ్స్.
1: మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:30. మార్నింగ్ మస్తీ వింటున్నారు. మార్నింగ్ మస్తీలో తర్వాతగా నువ్వే నువ్వే చిత్రం నుండి కేకే పాడిన పాటను వింటారు. సంగీతం కోటి, సాహిత్యం సిరివెన్నెల.

0: అంటే ఒకసారి ఆలోచించు, ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశం అంతటా ఇంప్లిమెంట్ చేశారంటే,
1: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: మార్నింగ్ మస్తీలో తర్వాతగా ఎక్స్ప్రెస్ రాజా చిత్రం నుండి నరేంద్ర పాడిన పాట వింటారు.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: మార్నింగ్ మస్తీలో తర్వాతగా మీకోసం రెడీ చిత్రం నుండి నీరజ్ శ్రీధర్ దివ్య పాడిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామజోగయ్ శాస్త్రి.

0: దసరా పండుగ వేళ ప్రతి ఇంట ఆనందం ఆరోగ్యం నిండాలి. తెలంగాణ రుచితో స్వచ్ఛమైన పాలతో మీ కుటుంబానికి మరింత ఆరోగ్యం అందిస్తూ విజయ తెలంగాణ డైరీ తరపున మీ అందరికీ హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు.
1: మార్నింగ్ మస్తీలో తర్వాతగా కెమెరామన్ గంగతో రాంబాబు చిత్రం నుండి నరేంద్ర గీతామాధురి పాడిన పాటకు సంగీతం మణిశర్మ, సాహిత్యం భాస్కర్ భట్ల.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:50, మార్నింగ్ మస్తీ వింటున్నారు. మార్నింగ్ మస్తీలో తర్వాతగా అత్తారింటికి దారేది చిత్రంలో డేవిడ్ సైమన్ మాల్గుడి శుభ పాడిన పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
1: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20 ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటిబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
0: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: మార్నింగ్ మస్తీలో చివరగా బాహుబలి చిత్రం నుండి కార్తీక్ దామిని పాడిన పాట వింటారు.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్కు ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ప్రారంభిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ 3 రోజుల సదస్సు భారత సాంస్కృతిక సంబంధాలపై చర్చిస్తుంది. 1926లో స్థాపించబడిన గ్రేటర్ ఇండియా సొసైటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. న్యూఢిల్లీలోని తీన్ మూర్తి భవన్ బ్లాక్ ఐ వద్ద ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ నూతన సందర్శకుల కియోస్క్ను ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తారు. మ్యూజియానికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి మరింత మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో ఈ నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పేదల గృహ నిర్మాణానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పీఎం ఆవాస్ యోజనతో అనుసంధానించాలని నిర్ణయించింది. మొదటి విడతలో 1.75 లక్షలు, రెండవ విడతలో 25,000 ఇళ్ల వివరాలను పోర్టల్లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక లబ్దిదారుల ఖాతాల్లో కేంద్రం అందించే 72,000 రూపాయల ఆర్థిక సహాయం జమవుతుంది. రాష్ట ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ప్రాజెక్టులో భాగంగా మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని వచ్చే నెల 19 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. 1 కోటి మందికి 1 కోటి చీరలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి ఆకుపచ్చ ఎరుపు అంచుతో కూడిన కలర్ఫుల్ చీరలను ఎంపిక చేయగా సరస్ మేళాలో వీటికి విశేష స్పందన లభిస్తోంది. బతుకమ్మ దసరా పండుగల కోసం టీజీఎస్ఆర్టీసీ రాష్ట వ్యాప్తంగా 7,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 20 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రద్దీని బట్టి స్పెషల్ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలుంటాయి. మహిళలకు మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణం యథావిధిగా వర్తిస్తుంది. దేశంలో నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని సీజేపీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే తెలియజేశారు. ఫారెన్ ఫండింగ్ ఆరోపణలపై ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం, ఓటు హక్కు పరిరక్షణ కోసమే తాము ఉద్యమం చేస్తున్నామని, కేంద్రం ఇతర అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:03 దాటి 50 సెకండ్లు అవుతోంది. మరికొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ప్రియమైన శ్రోతలందరికీ నమస్కారం. అందరికీ బతుకమ్మ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. ఈరోజు బుధవారం. మరి బుధవారం అంటే దర్శకులు ప్రత్యేకం. డైరెక్టర్ స్పెషల్లో ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాం?

0: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశం అంతటా ఇంప్లిమెంట్ చేశారంటే,
1: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
0: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: ఘంటసాల్ మాస్టర్ ఆలపించిన పద్యంతో మన గుర్తుకొస్తున్న కార్యక్రమాన్ని మొదలు పెట్టేసుకున్నాం కదా. తెరపై ఒక కథను చూపించడం ఒక కళ. ఆ కథను ప్రేక్షకుల మనసుల్లో తరతరాల జ్ఞాపకంగా నిలపడం అంటే అంతకంటే ఒక పెద్ద గొప్ప కళ. అలాంటి కళాత్మక దిగ్గజ దర్శకులు తెలుగు సినిమా పితామహుడిగా చెప్పుకునే చిత్తజల్లు పుల్లయ్య గారి సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకొని తండ్రిని మించిన తనయుడుగా తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకులు చిత్తజల్లు శ్రీనివాసరావు గారు. సిఎస్ రావుగా మనందరికీ సుపరిచితం. మరి ఈరోజు మనం గుర్తు చేసుకోబోతున్నాం బహుముఖ ప్రజ్ఞాశాలి దర్శకులు శ్రీ చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని, కొన్ని పాటలు, వారిని గురించిన కొన్ని విశేషాలతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
4: BIS హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.

0: పెట్టి మూతి కూడా ముడిచింది.
1: హాయ్ ముక్కటైన కురులను తువ్వి పూలదండ ముడిచింది, పూలదండతో పాటి మూతి.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, మీ రేడియో నేస్తం పద్మినితో. మరి ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం చిత్తజల శ్రీనివాసరావు గారిని, సిఎస్ రావు గారిని. వారి గురించిన ఎన్నో విశేషాలు మరియు వారు దర్శకత్వం వహించిన సినిమా నుండి కొన్ని పాటలతో. సినిమా వాతావరణంలో పెరిగిన సిఎస్ రావు గారు బాలనటుడిగా సతీ అనసూయ, భక్త ధ్రువ చిత్రాల్లో వారి తండ్రి అయిన సి పుల్లయ్య గారి దర్శకత్వంలో నటించారు. తండ్రి ప్రోత్సాహంతో బిఏ లిటరేచర్ పూర్తి చేసి అప్పట్లో ఎంతో ప్రఖ్యాతగాంచిన జెమినీ స్టూడియోస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి చిత్ర నిర్మాణంలో అనేక అంశాలను నేర్చుకున్నారు. తండ్రి సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు సిఎస్ రావు గారు. తమిళంలో వారి దర్శకత్వం వహించిన తొలి సినిమా పొన్ని, ఇక తెలుగులో అయితే శ్రీకృష్ణ తులాభారం వారి తొలి చిత్రం. వినోదం, ఆకట్టుకునే కథాంశం, మంచి సంగీతం, సాహిత్యం, కుటుంబ విలువలు ఉండే సినిమాలను అందించారు సిఎస్ రావు గారు.

0: మంచి మనసుకు మంచి రోజులు చిత్రం నుండి ఘంటసాల గారి స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం 11:16 దాటి 18 సెకండ్లు. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బీఏఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం దిగ్గజ దర్శకులైన సిఎస్ రావు గారిని. మరి మంచి అభిరుచి ఉన్న దర్శకులుగా స్పీడ్ డైరెక్టర్ అనే పేరుండేది అప్పట్లో చిత్తజల్లు శ్రీనివాసరావు గారికి. స్క్రిప్ట్లో ఉన్న ప్రతి సన్నివేశాన్ని వారు స్వయంగా నటించి చూపించేవారట. ఒక్కసారి ఎవరైనా నటీనటులు స్క్రిప్ట్లోని సన్నివేశాన్ని మర్చిపోతే ఆయనే వెనకుండి ప్రతి డైలాగ్ని ప్రాంప్ట్ చేసి చెప్పేవారట. అప్పట్లో వారిని ఏకసంతాగ్రాహి దర్శకులుగా కూడా పిలిచేవారట ఈ సిఎస్ రావు గారిని. 1960వ సంవత్సరంలో వచ్చిన సినిమా శాంతి నివాసం. ఈ సినిమా ఎందరో నటీనటులకి సాంకేతిక వర్గ నిపుణులకి ఒక మైలురాయిగా నిలిచింది. అప్పట్లో పాలకుమ్మి పద్మరాజు గారి నాటకం ఆధారంగా వచ్చిన శాంతి నివాసం నిజంగానే ఎందరికో టర్నింగ్ పాయింట్గా నిలిచింది. మరి ఆ సినిమా నుండి ఒక మంచి పాట.

0: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని గుర్తు చేసుకుంటున్నాం. పౌరాణిక చిత్రాలు, జానపద కథలు, కుటుంబ నేపథ్యాలు, సామాజిక ఇతివృత్తాలు, ఇలా విభిన్న కథలతో తనదైన ముద్ర వేశారు శ్రీనివాసరావు గారు. 35 సంవత్సరాల శ్రీని ప్రస్థానం. తెలుగు భాషతో పాటు తమిళం, మలయాళం, ఒరియా భాషల్లో కూడా ఆయన ఎన్నో సినిమాలతో అలరించారు.

కంచుకోట సినిమాలో జానకమ్మ సుశీలమ్మ ఇద్దరూ కలిసి జుగల్బందిగా నువ్వా నేనా అన్నట్టు పాడిన పాట అది. కంచుకోట సినిమా నుండి విన్నారు. మరి తెలుగులో 50 సినిమాలు అందరూ అగ్రహీరోలతో పనిచేశారు సిఎస్ రావు గారు. విశేషంగా చెప్పుకోవాలంటే అకినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారితో చాలా ఎక్కువ సినిమాలు పనిచేశారు. దాదాపు 50% సినిమాలు, వాళ్ళ దర్శకత్వం వహించిన 50% సినిమాలు వీరిద్దరితోనే చేయడం విశేషమనే చెప్పుకోవాలి. ఎన్టీఆర్ గారితో 18 నుండి 20 సినిమాలు, ఇక అక్కినే నాగేశ్వరరావు గారితో 7 సినిమాలకి దర్శకత్వం వహించారు. నందమూరి తారక రామారావు గారి గురుతుల్యమైన కేవీ రెడ్డి గారితో పాటు సిఎస్ రావు గారు టేకింగ్ అంటే చాలా ఇష్టపడేవారట. ఎంతో ఆత్మీయంగా బ్రదర్ అని పిలుస్తారు.

0: జీవిత సత్యం చెప్పే పాట అది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన, మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలో ఘంటసాల మాస్టర్ ఆలపించారు నిండు సంసారం చిత్రానికి.
1: పూల సౌందర్యంతో, ఆడపడుచుల ఆనందంతో, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పరిమళంతో మీ ఇంట నిండాలి సంతోషం. విజయ తెలంగాణ డైరీ తరపున మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
0: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని గుర్తు చేసుకుంటున్నాం. మరి వారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు లవకుశ ప్రస్తావం లేకుండా ఎట్లా? 1963 వచ్చిన లవకుశ ఒక అజరామర దృశ్య కావ్యం. ఆ చిత్రం ఎంత ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినీ చరిత్రలో తండ్రి కుమారులైన పుల్లయ్య గారిని, సిఎస్ రావు గారిని ద్వయాన్ని చిరస్థాయిగా నిలబెట్టింది లవకుశ చిత్రం.

1934 సంవత్సరంలోనే సి పుల్లయ్య గారి దర్శకత్వంలో లవకుశ తీస్తే మళ్ళీ అదే పేరుతో ఆయనే 1958 సంవత్సరంలో మొదలుపెట్టారు. కానీ అనివార్య కారణాల వల్ల, అది ఆయన అనారోగ్యం కారణం వల్ల, మధ్యలో ప్రొడక్షన్ ఇబ్బందుల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. అదే పేరుతో మళ్ళీ 1963 సంవత్సరంలో సిఎస్ రావు గారు, సి పుల్లయ్య గారు కలిసి దీనిని తొలి తెలుగు గేవా చిత్రంగా అత్యద్భుతంగా తెరకెక్కించారు. 1958 సంవత్సరంలోనే మొదలుపెట్టిన లవకుశ వారి అనారోగ్య కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. అప్పటికే 8,000 అడుగుల షూటింగ్ అయిపోయిందిట. మరి మిగిలిన చిత్రాన్ని పుల్లయ్య గారేమో బిఎన్ రెడ్డి గారిని పిలిచి మీరు పూర్తి చేయండి అంటే, నేనెందుకు, మీ అబ్బాయి అద్భుతంగా సినిమాలు తీస్తున్నాడు అంటూ ఆ బాధ్యతను సిఎస్ రావు గారికి అప్పగించారట బిఎన్ రెడ్డి గారు. తండ్రి సృష్టించిన ఆశ్రమ సన్నివేశాలకు ఏమాత్రం తగ్గకుండా రాజభవనంలో ఉండే భావోద్వేగాలను అంతే అత్యద్భుతంగా తెరకెక్కించారు శ్రీనివాసరావు గారు. లవకుశను ఒక అజరామర దృశ్యకావ్యంగా మార్చారు.

ఎంచారట బిఎన్ రెడ్డి గారు. తండ్రి సృష్టించిన ఆశ్రమ సన్నివేశాలకు ఏమాత్రం తగ్గకుండా రాజభవనంలో ఉండే భావోద్వేగాలను అంతే అత్యద్భుతంగా తెరకెక్కించారు శ్రీనివాసరావు గారు. లవకుశను ఒక అజరామర దృశ్యకావ్యంగా మార్చారు. జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది లవకుశ చిత్రం. అది ఈనాటికి కూడా ప్రతి తెలుగు నాట, ప్రతి తెలుగు ఇంటిలో లవకుశ అంటే ఒక అజరామరమైన గుర్తు. అంతే కదా, మరి లవకుశ చిత్రం నుండి ఒక అద్భుతమైన పాట మనందరి కోసం.

0: అప్పట్లో లవకుశ సినిమా విడుదలయ్యాక చాలామంది సిఎస్ రావు గారి దగ్గరికి వచ్చి సన్మానం చేస్తామంటే వచ్చిన వారందరికీ నాన్నగారికి కొడుకుగా పుట్టడమే పెద్ద సన్మానం అని ఎంతో వినయంగా చెప్పేవారట సిఎస్ రావు గారు.
1: బైక్లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
2: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
3: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
1: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది. కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20 కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
0: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని గుర్తు చేసుకుంటున్నాం. అదే మన సిఎస్ రావు గారిని గుర్తు చేసుకుంటున్నాం. స్టూడియోలో సమయం పరిగెట్టేస్తోంది. 11:35 దాటి 20 సెకండ్లు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన ప్రసిద్ధ చారిత్రక నవల ఏకవీర. ఆ ఏకవీర ఆధారంగా వచ్చిన సినిమానే 1969 వచ్చింది ఏకవీర సినిమా. అప్పట్లో ఒక టాక్ నడిచేది, మల్లీశ్వరి చిత్రం తర్వాత అంతటి క్లాసిక్ ఈ ఏకవీర సినిమా అని చెప్పుకునేవారు సినీ విశ్లేషకులు. కొన్ని కారణాల చేత కమర్షియల్గా విజయవంతం కాకపోయినా ఏకవీర ఎప్పుడు ఒక మాస్టర్ పీస్ సినిమానే. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ సినిమాతోనే తొలిసారిగా మాటల రచయితగా మనకి పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి ఆయన అందించిన సంభాషణలు, కవిత్వ శైలి ఎంతో అత్యద్భుతంగా ఉంటాయి. అయితే శ్రీనివాసరావు గారి సినీ ప్రస్థానంలో వారికి అత్యంత తృప్తినిచ్చిన సంతృప్తినిచ్చిన చిత్రాలు ఏవి అని అడిగితే 2 అని చెప్తారట. 1 లవకుశ, 2 ఏకవీర. మరి ఏకవీర చిత్రం నుండి బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల మాస్టారు పాడిన అద్భుతమైన పాట మీ అందరి కోసం.

0: ఫెమినస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నిస్తం పద్మినితో చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని, సిఎస్ రావు గారిని గుర్తు చేసుకుంటున్నాం ఈరోజు. అప్పట్లో సిఎస్ రావు గారిని సినిమా సక్సెస్ రావు అని కూడా పిలిచేవారట. ఎందుకంటే వారు దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలైనా సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉండేది. సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే సినిమాల్లో వారు పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీనే. మనం గమనిస్తే అద్భుతమైన పాటలు కదా. ఇక సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారు, ఘంటసాల మాస్టర్ గారితో ఆయనకి మంచి అనుబంధం ఉండేది అని ఎప్పుడు చెప్పేవారు. లవకుశ చిత్రంలో ఉదాహరణకు చూస్తే పద్యాలు, పాటలు దశాబ్దాలు దాటినా నేటికి తెలుగువారి ఇళ్లలో మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఇక ఇంకొక విశేషంగా చెప్పుకోవాలంటే తొలిసారిగా హిందీ సంగీత దర్శకులు శంకర్ జయకిషన్తో జీవిత చక్రం సినిమాకి స్వరాలాపన చేయించి ఒక సంచలనం సృష్టించారు అప్పట్లో సిఎస్ రావు గారు. మరి ఆ గమ్మత్తైన పాట మీ అందరి కోసం.

0: पीसीपीएनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी।
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, సిఎస్ రావు గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఇక సిఎస్ రావు గారు చిత్తజల శ్రీనివాసరావు గారి దర్శకత్వ శైలి గురించి తప్పకుండా చెప్పుకోవాల్సింది. బిఏ లిటరేచర్ చదివిన ఆయనకు కథపై భాషపై అత్యద్భుతమైన పట్టుండేదట. సెంటిమెంట్ మానవీయ సంబంధాలను చాలా సహజంగా ఆవిష్కరిస్తూ ఎంతో పగడ్బందీ స్క్రీన్ ప్లేతో సినిమాలను అందించేవారు. ఆయన కేవలం డైరెక్టర్గా మాత్రమే కాదు, ఒక గొప్ప నటుడు, రచయిత కూడా. పాత్రికా రంగంలో కూడా వారు ఎంతో విశేషమైన సేవలను చేశారు. కేవలం పౌరాణికాలే కాకుండా సాంఘికాల్లోనూ, ముఖ్యంగా సమాజానికి అద్దం పట్టే కథలను అందించారు. అలాగే వచ్చిందే 1970 దేశమంటే మనుషులే చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారం కూడా అందుకున్నారు.
2: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
3: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
3: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
2: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
3: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
2: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
3: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
2: నిరంతరం కట్టుబడి ఉంది.
3: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
2: ఐఎస్ఐ మార్కు ఉత్పత్తులను ఎంచుకుందాం.
3: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
2: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
3: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
2: భద్రతను నిర్ధారిద్దాం,
3: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
2: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.

0: చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: సిఎస్ రావు గారికి, ఆదుర్తి సుబ్బారావు గారికి ఒక ఎంతో ఆత్మీయ అనుబంధం ఉండేది. ఎందుకంటే 1948 వచ్చిన కల్పన చిత్రానికి సిఎస్ రావు గారు, ఆదుర్తి సుబ్బారావు గారు కలిసి అసిస్టెంట్ డైరెక్టర్స్గా పనిచేశారట. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఎప్పుడైనా ఆదుర్తి గారికి ఏ అవసరం వచ్చినా లేదా సిఎస్ రావు గారికి ఏ అవసరం వచ్చినా ఒకరికొకరు ఎంతో సహాయంగా ఉండేవారట. కానీ 1976 ఆదుర్తి సుబ్బారావు గారి మరణంతో ఆగిపోయిన మహాకవి క్షేత్రయ్య ఆ సినిమాని తన స్నేహితుడికి గుర్తుగా సిఎస్ రావు గారు పూర్తి చేశారట. ప్రతి సినిమాకి నేనున్నాను, అండగా ఉన్నాను అంటూ నిలిచేవారట సిఎస్ రావు గారు. యాదృచ్ఛికమైన కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. మరి మధ్యలో ఆగిపోయిన రెండు సినిమాలకి దర్శకత్వం వహించారు, అదే లవకుశ మరియు మహాకవి క్షేత్రయ్య.

0: బంగారు గాజుల చిత్రం నుండి అన్నా చెల్లెళ్ల అనుబంధం ఎలా ఉంటుందో చెప్పే అందమైన పాట డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన.
1: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
2: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్డ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
0: అలాంటి అందమైన పాటలు వింటుంటే అసలు సమయం తెలియదు కదా. 11:55 దాటి 40 సెకండ్లు అయిపోయింది. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో చిత్తజల్లు శ్రీనివాసరావు గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఇద్దరు సంగీత బ్రహ్మలు సాలూరి రాజేశ్వరరావు గారు, కెవి మహదేవన్ గారుల రేర్ కొలాబరేషన్, రేర్ కలయికలో 1980 వచ్చింది చుక్కల్లో చంద్రుడు సినిమా. ఆ సినిమాలో పాటలు కూడా బాగుంటాయి, పద్యాలు కూడా ఎంత బాగుంటాయో. ఇక అప్పట్లో ఎప్పటికీ తీరని కోరిక ఒకటి ఉండిపోయింది అని చెప్పేవారు సిఎస్ రావు గారు. అదేంటంటే, తండ్రి సి పుల్లయ్య గారి కోరికని నెరవేర్చాలని ఎంతో ప్రయత్నించారట. అదే అన్నమయ్య సినిమాని తీయాలని తొలిసారిగా స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నారట, కానీ కుదరలేదు. ఆ సినిమాని తర్వాత రాఘవేంద్రరావు గారు తెరకెక్కించారు, మనందరికీ తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు చిత్తజల్లు శ్రీనివాసరావు గారు. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో కూడా నటించారు. తెలుగు సినిమాను ఉన్నత శిఖరాలకు చేర్చిన చిత్తజల్లు శ్రీనివాసరావు గారు ఎప్పటికీ చిరస్మరణీయులే. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ రేడియో నేస్తం పద్మిని.

0: क्रिकेट मैच आज हैदराबाद में खेला जाएगा। मैच शाम 7 बजे से शुरू होगा। भारत 5 मैचों की श्रृंखला में 2-1 से आगे है। घरेलू शेयर बाजार के प्रमुख सूचकांकों में आज मामूली गिरावट दर्ज की गई। अंतिम समाचार मिलने तक सेंसेक्स 39 अंक गिरकर 72,995 पर और निफ्टी 30 अंक की गिरावट के साथ 22,692 पर था। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:05 దాటి 6 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో అమృత గీతం వింటారు. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బీఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. అమృత గీతం కార్యక్రమం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఒక పాటని శ్రోతల గుండెల్లో చిరస్థాయిగా నిలబెట్టేది మంచి సంగీతం, అత్యద్భుతమైన సాహిత్యం. స్వరం, అక్షరం, ఈ రెండు పాటకి రెండు కళ్ళు లాంటివి. అలాంటి ఎన్నో అమృతతుల్యమైన పాటల్ని ఏర్చి కూర్చి అందిస్తున్న కార్యక్రమమే అమృత గీతం. సాహిత్యపరంగా అలరించి వినే కొద్దీ మళ్లీ మళ్లీ వినాలనిపించే కొన్ని పాటలు ఈరోజు అమృత గీతంలో మీకోసం.

ఈ పాట గుర్తుంది కదా, 1986 సంవత్సరంలో విడుదలైన చిత్రం సిరివెన్నెల. సీతారామ శాస్త్రి గారిని తెలుగు సినిమాకి పరిచయం చేసిన మొదటి చిత్రం సిరివెన్నెల. దర్శకుడు కె విశ్వనాథ్ గారి అద్భుత సృష్టి వెన్నెల కురిపించారు ఈ సిరివెన్నెల సినిమాలో. ఈ సినిమాలో మెరిసే తారలదే రూపం ఈ పాట ఎంతో తీక్షణమైన, ఎంతో లోతైన సాహిత్యం కలది. ఈ పాటలో బాహ్య సౌందర్యం కంటే అంత సౌందర్యమే మిన్నా అని చెప్పే ఒక తత్వాన్ని వివరించారు సీతారామ శాస్త్రి గారు వారి కలంతో. పాటలో ఒక చోటొస్తుంది, ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా. ప్రాణం పోసుకునే ప్రతి జీవికి తన పుట్టుక రహస్యం తెలియాల్సిన పని లేదు అని చెప్పే ఒక అద్భుతమైన గీతం, అద్భుతమైన తత్వం ఈ పాట. మరి ముందుగా వస్తుంది అమృత గీతంలో ఈ పాట.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: అమృత గీతం కార్యక్రమం వింటున్నారు. మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ సమయం 12:13 అవుతోంది. అమృత గీతంలో తర్వాత వస్తున్న పాట మరణ మృదంగం. చిత్రం అందరికీ గుర్తునే ఉంటుంది. మరణ మృదంగం సినిమాలో వేటూరి సుందరరామూర్తి గారి కళ్ళ నుండి జాలువారిన కరిగిపోయాను కర్పూర వీణల అనే పాట ప్రేమికుల మనసులు ఒకదాంట్లో ఒకటి ఎలా లీనమైపోతాయో అద్భుతంగా వర్ణించారు వేటూరి సుందరరామూర్తి గారు. ఒక దగ్గర మనసు పడిన కథ తెలుసుగా ప్రేమిస్తున్నా తొలిగా అంటూ పాడితే తొలి ప్రేమలో స్వచ్ఛతను ఆరాటాన్ని కర్పూర వీణ, వంశధార, సంధ్య వెన్నెల లాంటి పదాలతో ఎంతో అందంగా ఒడిసి పట్టి మరీ రాశారు వేటూరి సుందరరామూర్తి గారు. నువ్వే నా ధ్యాస, నువ్వే నా భాష అంటూ ప్రేసి వర్ణించే ఆ ప్రేమగీతం ఇప్పుడు వినేద్దాం అమృత గీతం కార్యక్రమంలో.
3: బ్రో, E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
4: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
3: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
4: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.

0: మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: అమృత గీతం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:00.

19:35 35 సెకండ్లు. 1995 దర్శకులు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా సొగసు చూడతరమ. ఈ సినిమాలో పాటలు ఎంతో రమణీయంగా ఉంటాయి. భరద్వాజ్ గారు అందించారు సంగీతాన్ని. ఈ సినిమాలో ఒక పాట సీతాకోక చిలకలమ్మ, లేలేత చిగురాకునమ్మ, పారాడు పాపాయినమ్మ, పొంగి పారేటి సెలయేరునమ్మ. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక ఆడపిల్లను రంగురంగుల సీతాకోక చిలుకలతో, పచ్చని లేలేత చిగురాకులతో, గలగల పారే సెలయేరులతో పోల్చారు. ప్రకృతిని, స్త్రీతత్వాన్ని, అమ్మతనాన్ని ముడిపెడుతూ ఆయన రాసిన ఈ పాటలో ఎక్కడా పెద్ద పెద్ద కఠినమైన గ్రాంధిక పదాలుండవు. పుత్తడి బొమ్మ, పొత్రిళ్ళు, ముద్దుగుమ్మ వంటి అచ్చ తెలుగు పదాలతో అందరికీ అర్థమయ్యేలా సిరివెన్నెల గారి కలం గొప్పతనం చెప్పుకోవాల్సిందే. మరి ఆ పాట మీ అందరికోసం.

0: सुनती हो, कमाल ही हो गया।
1: क्या हो गया ऐसा?
0: सिलेंडर आने में देरी हो रही थी ना, देखो आज आ गया।
1: ये कमाल कैसे हो गया?
0: मैंने www.pgportal.gov.in पर जाकर अपनी कंप्लेंट को बोलकर दर्ज किया और देखो तुरंत एक्शन हुआ।
1: ये तो बहुत बढ़िया पोर्टल है।
0: 22 भारतीय भाषाओं में आप अपनी शिकायत दर्ज कराएं, अपनी समस्या का समाधान और प्राथमिकता का अनुभव पाएं, जैसे हमने पाया। सारी शिकायतों का समाधान सीपी ग्राम्स की समाधान दीदी।
2: అమృత గీతం కార్యక్రమం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. అమృత గీతంలో చివరగా వస్తోంది స్వయంవరం చిత్రంలో భువనచంద్ర గారి అక్షరాల్లో అందానికి ప్రేమతత్వానికి వందేమాతరం శ్రీనివాస్ గారి అమృతతుల్యమైన స్వరాలు చిత్రమ్మ గానం. ఒక యువతి తన మనసులోని ప్రేమను బయటకు చెప్పలేక దాచుకోలేక మధురమైన తడబాటను అంతర్మదనాన్ని భువనచంద్ర గారు అత్యంత ప్రాసయుక్తంగా అందమైన పదాలతో అందించారు. ప్రేమలో పడ్డాక ప్రపంచం కొత్తగా అనిపిస్తుంది. చెప్పడానికి ఎన్నో మాటలున్నా పెదవులపై కేవలం మౌనమే వచ్చి కూర్చుంటుంది అంటున్న ఆ పాట వినేద్దామా?

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:30 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. తిరిగి 12:40 ఈట్ ఫిట్ కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడకు చేరుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. భారత్ ఇండో పసిఫిక్ దృక్పథం

చేరుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారు. భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు సముచిత స్థానముందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ గత 4 ఏళ్లలో 38 దేశాలతో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు విజయవాడకు చేరుకుంటారు. రాష్టపతి ఈ సాయంత్రం విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపు విజయవాడలో జాతీయ సరస్ ఆజీవికా మేళా 2026ను ప్రారంభిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ మేళాను నిర్వహిస్తున్నాయి. 30కి పైగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు ఈ మేళాలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు తమ సాంప్రదాయ హస్తకళలను పరిచయం చేయడానికి మెరుగైన మార్కెట్ వసతులు కల్పించడానికి ఈ సరస్ మేళా ఎంతగానో దోహదపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు వీడియో సందేశం ద్వారా న్యూఢిల్లీలో బృహత్తర భారత్ ప్రపంచవ్యాప్తంగా భారత్ సాంస్కృతిక అనుసంధానాలు అనే అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుంచి ప్రతినిధులు, రాయబారులు, మేధావులు ఈ 3 రోజుల సదస్సులో పాల్గొని భారతదేశ చారిత్రాత్మక సమకాలిక సాంస్కృతిక సంబంధాలపై చర్చిస్తారు. చైనా, జపాన్, మంగోలియా, నేపాల్, ఇరాన్ తదితర దేశాల నుంచి పాల్గొనేవారు ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం, నాగరికత మార్పిడిపై జరిగే చర్చల్లో తమ అభిప్రాయాలు పంచుకుంటారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాకూర్ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో కోల్కతాలో 1926 అక్టోబర్ 14న భారతీయ విద్వాంసుల తరం చేత స్థాపించబడిన గ్రేటర్ ఇండియా సొసైటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ సదస్సు జరుగుతోంది. క్షయవ్యాధి నివారణలో భారత్ మెరుగైన పురోగతి సాధించింది. 2015 నుంచి 2024 మధ్యకాలంలో దేశంలో కొత్త క్షయ కేసుల నమోదులో 21% తగ్గుదల నమోదైంది. విస్తృత స్క్రీనింగ్, అధునాతన సాంకేతికత, సమాజ భాగస్వామ్యం ద్వారా క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం తన ప్రయత్నాలను మరింత తీవ్రం చేసింది. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఇప్పటివరకు 28 కోట్ల మందికి పైగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. 2 లక్షలకు పైగా వ్యక్తులకు టీబీ నివారణ చికిత్సను అందించగా 570,000 మంది కొత్త నీ క్షయ మిత్రులు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. అట్టడుగు స్థాయి వరకు అవగాహన కల్పించేందుకు జోష్ ప్రచార కార్యక్రమాన్ని నిన్న పైలట్ ప్రాతిపదికన 11 రాష్ట్రాల్లో 55 జిల్లాల్లో నిర్వహించారు. మై భారత్ వాలంటీర్లు, ఎన్సీసీ క్యాడెట్లు, ప్రభుత్వ అధికారులను ఒకే వేదికపైకి తెచ్చిన ఈ ప్రచారం వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, సకాలంలో చికిత్స పొందడం, వ్యాధి పట్ల ఉన్న వివక్షను రూపుమాపడంపై అవగాహన కల్పిస్తారు. రష్యా నుంచి డీజిల్ దిగుమతి ఒప్పందంపై వస్తున్న విమర్శలను అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తిప్పికొట్టారు. ప్రపంచ మార్కెట్లలో ఇంధన ధరలను తగ్గించడానికే రష్యా డీజిల్ సరఫరాకు సంబంధించిన ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, ఇది అమెరికా కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. రష్యా మొదట 300,000 టన్నులకు పైగా డీజిల్ను, ఆ తర్వాత నవంబర్లో 500,000 టన్నులను, ఆపై ప్రతీ నెల 1 మిలియన్ టన్నుల చొప్పున సరఫరా చేస్తుందని ట్రంప్ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2027 ఏప్రిల్ 7 వరకు రష్యా డీజిల్ రవాణాపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ తాత్కాలిక లైసెన్సును జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. శాంతియుత, స్థిరమైన, సమ్మిళిత ఇండో పసిఫిక్ ప్రాంతం పట్ల భారత్, ఆసియాన్ దేశాలకు స్పష్టమైన ఉమ్మడి ప్రయోజనం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన ఆసియాన్ ఇండియా డిఫెన్స్ థింక్ ట్యాంక్ ఫోరంను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు కేంద్ర స్థానముందని,
ఆగ్నేయాసియా దేశాలతో

0: తో సమాన భాగస్వామిగా కలిసి పనిచేయడమే భారత్ యాక్టిస్ట్ విధానం దీర్ఘకాలిక నిబద్ధత అని ఆయన అన్నారు.
1: For India, ASEAN is central to our Indo-Pacific vision. India's Act-East policy, Sagar and Mahasagar vision, advocate open multipolar cooperation and we align these approaches through ASEAN-led mechanism. Our Act-East policy is a long-term commitment to working with Southeast Asia as an equal partner. Our collective objectives should be to build trust, respect for each other's sovereignty and keep channels of dialogue open.
0: ప్రపంచ సెమీకండక్టర్ వ్యయాలతో పాటు విశ్వసనీయత, సైబర్ భద్రత ఎంతో కీలకమని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. సెమీకండక్టర్ డిజైన్, తయారీ, తుది ఉత్పత్తుల పరీక్షల్లో భారత్ను ఒక విశ్వసనీయ భాగస్వామిగా తీర్చిదిద్దడమే దేశం లక్ష్యమని వైష్ణవ్ స్పష్టం చేశారు. స్థిరమైన తయారీ రంగానికి సమగ్ర పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. మొబైల్ ఫోన్ పరిశ్రమను ఉదాహరణగా చూపిస్తూ భారత్ మొదట అసెంబ్లింగ్పై దృష్టి సారించి ఆ తర్వాత మాడ్యూల్ కాంపోనెంట్ తయారీకి విస్తరించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. సెమీకండక్టర్, రైల్వే, రక్షణ రంగ తయారీ పర్యావరణ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి భారత్ ఇదే విధానాన్ని అనుసరిస్తోందని చెప్పారు.
2: Materials are very important because that ecosystem takes a lot of time and effort to build. So we have to put in that extra effort to get that capability in our country in terms of understanding of the materials, handling of the materials, manufacturing them, processing them, storing them, using them in the chips or every other manufacturing process. And making sure that we develop an ecosystem which becomes good for us, good for the world.
0: గత నాలుగేళ్లలో భారత్ 38 అభివృద్ధి చెందిన దేశాలతో ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. భారతీయ వ్యాపార సంస్థలకు మార్కెట్ అవకాశాలను విస్తృతం చేయడంతో పాటు దేశ మార్కెట్లను ప్రపంచ భాగస్వాములకు అందుబాటులోకి తీసుకురావడమే భారత్ లక్ష్యమని గోయల్ తెలిపారు. 2014 ముందు సుమారు 10 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉండేదని, నేడది సుమారు 70 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని పేర్కొన్నారు. కెనడా, మెక్సికో, మెర్కసూర్, యురేషియా అనేక ఇతర దేశాలతో కూడా భారత్ వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు జరుపుతోందని తెలిపారు. భారత్ ఎల్లప్పుడూ విశ్వసనీయ భాగస్వామ్యాల కోసమే చూస్తోందని పీయూష్ గోయల్ చెప్పారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. గత ఆదివారం ఇందోర్లో జరిగిన 3వ T20 మ్యాచ్లో వెస్టిండీస్పై 14 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. పారా ఏషియన్ క్రీడల భారత బృందం నుంచి పారా షూటింగ్ కోచ్ జయప్రకాష్ నౌటియాల్ను క్రీడా మంత్రిత్వ శాఖ తొలగించింది. ఎంపికలో అవకతవకలపై ఆరోపణలు రావడం, దీనిపై దర్యాప్తుకు డిమాండ్లు వ్యక్తమైన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో సుదీర్ఘకాలంగా జాతీయ కోచ్గా సేవలందిస్తున్న జీవన్ ఎల్ రాయ్ బాధ్యతలు చేపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడకు చేరుకుని శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బృహత్తర్ భారత్ అంతర్జాతీయ సదస్సునుద్దేశించి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. భారత్ ఇండో పసిఫిక్ దృక్పథంలో ఆసియాన్కు సముచిత స్థానముందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత్ గత 4 ఏళ్లలో 38 దేశాలతో ప్రాధాన్యతా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 20 సెకండ్లు.

ఈట్ ఫిట్ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మన చిన్నతనంలో అమ్మమ్మ నానమ్మలు చెప్పే మాట గుర్తు చేసుకోవాలి ఒకసారి. రా, ఈ ఆకుకూర తిను, బలం వస్తుంది, చదువు బాగా వస్తుంది, బుద్ధి పెరుగుతుంది అనేవారు కదా. ఆ మాట కేవలం పెద్దల మాటే కాదు, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు, పోషకాహార నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు. ఎందుకు, ఏంటి అంత ప్రత్యేకం? ఆకుకూరలు నిజంగానే మన శరీరానికి, మెదడుకి, గుండెకు అంత బాగా పనిచేస్తాయా? అన్ని పోషకాలను అందిస్తాయా? అవును అంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఆకుకూరలు, వాటిలో ఏ ఏ పోషకాలుంటాయి, రోజూ తింటే ఏ ఏ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, ఎలా తినాలి, రోజువారీ జీవితంలో ఎలా చేర్చుకోవచ్చు చెప్పుకుందాము ఈ పాట తర్వాత.

ఆకుకూరలు ప్రకృతి మనకిచ్చిన సూపర్ ఫుడ్. పోషకాల గనులు, న్యూట్రిషనల్ పవర్ హౌసెస్ అంటారు నిపుణులందరూ. పాలకూర, తోటకూర, గోంగూర, మునగాకు, బచ్చలికూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇలా ఎన్నో పేర్లు, ఎన్నో రకాలు. అసలు ముందుగా ఎందుకు ఇవి సూపర్ ఫుడ్స్ అంటారు? ఎందుకంటే ఇవి తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అన్నీ కలిపి ఒకే చోట దొరుకుతాయి. అంటే ఆల్ ఇన్ వన్ లా అన్నమాట. ఇక రోజు ఒక చిన్న గిన్నె ఆకుకూర తింటే మీరు మల్టీవిటమిన్ టాబ్లెట్లు తీసుకున్నట్టే అంటున్నారు వైద్యులు. వావ్, అవునా అనిపిస్తోంది కదా? అవును. మరి ఏ విటమిన్లుంటాయి ఈ ఆకుకూరల్లో, ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం ఒక పాట తర్వాత.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: ఇక ముందుగా అసలు ఆకుకూరలో ఏ విటమిన్లు ఉన్నాయో క్లుప్తంగా తెలుసుకుందాం. విటమిన్ ఏ, దీన్నే బీటా కెరోటిన్ అని కూడా అంటారు. కంటి చూపు, చర్మం, రోగ నిరోధక శక్తికి అవసరం. రాత్రిపూట చూపు తగ్గడం కంటి సమస్యలను రాకుండా కాపాడుతుంది. మనం చిన్నతనంలో గమనిస్తే ముఖ్యంగా తోటకూర, బొప్పాయి ఇలాంటివి తింటే కంటి చూపు బాగా మెరుగుపడుతుంది అని మన స్కూల్లో కూడా పదే పదే చెప్పేవారు కదా. మరి అలాంటి విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఈ ఆకుకూరలో. ఇక విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్ల నుండి మన శరీరానికి రక్షణ కలిగిస్తుంది. అంతేకాదు, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, గాయాలు త్వరగా మానడానికి కూడా సహాయపడతాయి ఈ ఆకుకూరలు. ఇక ఆకుకూరలో ఉండే మరొక ముఖ్యమైన విటమిన్ విటమిన్ కే రక్తం గడ్డకట్టడానికి, ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యం అంటున్నారు పోషకాహార నిపుణులు. ఆకుకూరలు విటమిన్ కేకి అత్యంత ప్రధానమైన వనరుట. ఇంకొక విటమిన్ ఏంటంటే విటమిన్ B9, దాన్నే ఫోలేట్ అని కూడా అంటారు. కణాల పెరుగుదల, డిఎన్ఏ తయారీకి అవసరం అవుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో పిండం పెరుగుదలకు ఇది చాలా అద్భుతంగా సహాయపడుతుంది అంటున్నారు వైద్యులు. ఈ ఆకుకూరలో ఫోలేట్ కణాల పెరుగుదల, డిఎన్ఏ తయారీకి అత్యవసరం. అందుకనే పదే పదే చెప్తున్నారు గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ముఖ్యమని. ఎందుకంటే పిండం ఎదుగుదలకు ఇది ఎంతో సహాయపడుతుందట. ఇక ఇతర బి విటమిన్లు శక్తి ఉత్పత్తికి, నరాల పనితీరుకి, మెదడు ఆరోగ్యానికి కూడా సహాయపడతాయట. ఇవి క్లుప్తంగా చూసుకుంటే ఆకుకూరల్లో ఉండే విటమిన్లు. మరి ఆకుకూరల్లో ఉండే ఖనిజాలు ఏంటేంటి ఈ పాట తర్వాత చెప్తాను.

0: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
1: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండానా?
0: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
2: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
3: ఆకుకూరల్లో విటమిన్లతో పాటు బోలెడన్ని ఖనిజాలు ఉంటాయి, అంటే మినరల్స్ ఉంటాయి అన్నమాట. వాటిని క్లుప్తంగా చూస్తే ఇనుము రక్తహీనత నివారణకు, మన శరీరంలో ఆక్సిజన్ బాగా రవాణాకి అవసరం పడుతుంది. ఆకుకూరలు తినడం వల్ల రక్తహీనత ప్రమాదం దాదాపు 60-70% తగ్గుతుంది అంటున్నారు వైద్యులు. ఇక కాల్షియం, ఎముకలు దంతాలకి బలాన్ని ఇచ్చే కాల్షియం ఆకుకూరలో పుష్కలంగా ఉంటుంది. అందుకనే శరీరానికి బాగా అవసరమయ్యే ఆకుకూరలు తినడం వల్ల మనకి ఎముకలు బలంగా ఉండి అసలు ఎలాంటి కాళ్ళు నొప్పులు సమస్యలు కూడా రావు అని చెప్తున్నారు. ఇక ఇంకొక ముఖ్యమైన ఖనిజం ఏంటంటే పొటాషియం. ఇది రక్తపోటు నియంత్రణకి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా దోహదపడుతుంది అంటున్నారు. మెగ్నీషియం కండరాలు నరాల పనితీరు, రక్తంలో చక్కెర నియంత్రణకు అత్యవసరంగా ఉపయోగపడుతుంది. ఇవన్నమాట క్లుప్తంగా చెప్పుకుంటే విటమిన్లు ఖనిజాలు, ఇవి ఆకుకూరలో ఉండే ఖనిజాలు. మరి ఇక ఆకుకూరలో విటమిన్లు ఖనిజాలతో పాటు మరికొన్ని అత్యవసర పోషకాలు కూడా ఉన్నాయి. అదే ఫైబర్. ఆకుకూరలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. మనం గమనిస్తే గ్రామాల్లో కూడా మలబద్ధకానికి మలబద్ధకం ఉంది అని ఎవరైనా డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆకుకూర ఇగురు కానీ ఆకుకూర పప్పు కానీ తినమని పదే పదే వైద్యులు చెప్పేవారు. ఎందుకంటే ఆకుకూరలో ఉండే ఫైబర్ మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది, కడుపు నిండినట్లుగా అనిపించడం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి ఈ ఆకుకూరలు. ఇంకా ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైట్రోన్యూట్రియంట్స్, ఫ్లేవనాయిడ్స్ ఇలా చాలా రకరకాల పోషకాలు కూడా ఉంటాయన్నమాట. మరి ఒక పాట విందాము, పాట తర్వాత ఏ ఏ ఆకుకూరలు ఎలా ఉపయోగపడతాయి మాట్లాడుకుందాము.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు

0: పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం.
0: భద్రతను నిర్ధారిద్దాం.
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: ఆకుకూరలు రోజు సుమారు 1-1.5 సర్వింగ్స్ తీసుకుంటే వారిలో టైప్ 2 డయాబెటీస్ ప్రమాదం గణనీయంగా తగ్గుతుందంటున్నారు వైద్యులు. ఇక ఏ ఆకుకూరలో ఏవేమి ఉంటాయో మాట్లాడుకుందాం అన్నాను కదా, దానికన్నా ముందు ఆకుకూరలు బరువు నియంత్రణకి ఎలా సహాయపడతాయి? ఎలా సహాయపడతాయంటే తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల వీటిలో ఎక్కువ నీటి శాతం కూడా ఉంటుంది. ఇవన్నీ కలిపి కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. అనవసరమైన స్నాక్స్ లేదా జంక్ ఫుడ్ తినాలనే యోచన కూడా ఉండదు. తినకుండా కూడా ఉండొచ్చు అంటున్నారు వైద్యులు. మన తెలుగు ఇళ్లలో ఆకుకూరల వాడకం ఇది మన సంస్కృతిలో ఒక భాగమనే చెప్పాలి. మన సాధారణంగా అందరిళ్లలోనూ చూస్తే ఆకుకూర అన్ని రకాలుగా వండుకుంటాం. పాలకూర పప్పు, తోటకూర ఇగురు, గోంగూర పచ్చడి, మునగాకు వేపుడు, మునగాకు పప్పు, అబ్బా వింటుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇక బచ్చలికూర పప్పు, మెంతికూర పప్పు, మెంతికూర అన్ని కూరల్లో కూడా వేసుకుంటూ ఉంటాం. కొత్తిమీర, పుదీనా, ఇక కరివేపాకు, వీటితో చట్నీలు, ఇవి కేవలం రుచి కోసమే కాదు ఆరోగ్యానికి కూడా పోషక నిధులు ఈ ఆకుకూరలు. ఒక చిన్న సలహా, మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఒక చిన్న సలహా ఏంటంటే వారంలో కనీసం 4-5 రోజులు వేర్వేరు ఆకుకూరలు వాడండి. ఒకే రకం కూర కాకుండా రోజుకో రకం కూర ఆకుకూరను ఆహారంలో చేర్చుకోండి, మీకే తేడా తెలుస్తుంది. మరి ఒక పాట విందాం. పాట తర్వాత ఈ ఆకుకూరలు ఎలా వాడాలి, ఆకుకూరలు వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి గురించి మాట్లాడుకుందాం.

0: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది. కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
1: కొన్ని సూచనలు తీసుకొని ఆకుకూరలు వాడాలంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మట్టి, ఇసుక, ధూళి మట్టిలో పండడం వల్ల మట్టి, ఇసుక, ధూళిని తొలగించే వాడుకోవాలి. లేకపోతే జీర్ణ

సమస్యలు, పళ్ళు పాడవడం, మన గట్ హెల్త్ పాడవడం జరుగుతుంది అని అంటున్నారు. ఇంతేకాదు, ఆకుకూరల మీద పురుగుల మందుల అవశేషాలు అంటే పెస్టిసైడ్ రెసిడ్యూస్ కూడా ఉంటాయి కాబట్టి ఈ ఆకుకూరల్ని శుభ్రంగా కడిగి వాడుకోవాలట. చల్లటి నీటిలో కనీసం కొన్ని నిమిషాలైనా కడిగి వాడుకుంటేనే ఆ అవశేషాలన్నీ పోయి మనకి ఆరోగ్యం చేకూరుతుంది అంటున్నారు. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే, కానీ దానికి సహాయపడే శక్తి మాత్రం ఈ ఆకుకూరలో ఉంది అంటాను నేను. మరి ఏ ఆకుకూరల్లో ఏమేమి ఉన్నాయి, ఏ ఏ పోషకాలు ఉన్నాయి చెప్తానన్నాను కదా. ఇక పాలకూర, పాలకూరలో ఆక్సిలేట్స్, ముఖ్యంగా పాలకూరలో చూస్తే విటమిన్ కే, రక్తం గడ్డకట్టడానికి, ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం అంటున్నారు వైద్యులు. పాలకూరలో ఉండే ఎంజైమ్స్ కంటి ఆరోగ్యానికి, ముఖ్యంగా వృద్ధాప్యంలో కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంటున్నారు. కాకపోతే పాలకూరలో ఉండే ఆక్సిలేట్స్ కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి సమస్య కావచ్చు, కాబట్టి విపరీతంగా తినకుండా మితంగా తినడం మంచిది. ఒకవేళ మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా తప్పనిసరిగా మీ పర్సనల్ డాక్టర్స్ ని సంప్రదించి మాత్రమే ఇలాంటి తగు మోతాదులో కాకుండా ఆకుకూరలు తినాలని కూడా సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. ఇక మునగాకు, మునగాకంటే సాధారణంగా మనందరి పెరట్లోనూ కనిపించే చెట్టే. తెలియని నిజాలేంటంటే మునగాకు పొడిలో ఇనుము శాతం దాదాపు పాలకూర కన్నా 25 రెట్లు ఎక్కువ ఉంటుందిట. అందుకనే మునగాకులో పొటాషియం అరటిపండులో కంటే 15 రెట్లు ఎక్కువ ఉంటుందంటున్నారు పోషకాహార నిపుణులు. మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్ రక్తపోటు, మధుమేహ నియంత్రణలో సహాయపడుతుంది. తప్పకుండా మునగాకుని అందరూ తినాలి అని పదే పదే చెప్తున్నారు వైద్యులు. ఇక తోటకూర, తోటకూర ఆకుల్లో విటమిన్ కే అత్యంత సమృద్ధిగా ఉంటుంది. మీకు తెలుసా, 100 గ్రాముల తోటకూరలో ఎంత ఎక్కువ శక్తి ఉంటుంది, రోజువారీ అవసరం కంటే చాలా ఎక్కువ విటమిన్ కే ఉంటుందిట. తోటకూరలో ఉండే కెరోటనాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ గుండె జబ్బులు, క్యాన్సర్, మెదడుని క్షీణించకుండా, ఎలాంటి వ్యాధుల్ని రాకుండా కాపాడుతుందట. అందుకనే పదే పదే తోటకూరను తినమని కూడా చెప్తున్నారు. ఇంకో విషయం కూడా ఉందండి, బరువు నియంత్రణకి ఎంతో అద్భుతంగా పనిచేస్తుందిట తోటకూర. మరి ఒక పాట విందాం, పాట తర్వాత ఇంకా మిగతా ఆకుకూరలో ఏ ఏ పోషకాలున్నాయో మాట్లాడుకుందాము.

ఇక గోంగూర, ఆహా, గోంగూర అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి. గోంగూర పచ్చడి అద్భుతంగా ఉంటుంది కదా. గోంగూరని మన నాన్ వెజ్ కూరల్లో కూడా కలుపుకొని రకరకాల ప్రయోగాలు రకరకాల రుచులతో మనకు అందుబాటులోకి కూడా ఉన్నాయి. అయితే గోంగూర కూడా కొంతమందికి నిషిద్ధం అంటున్నారు. అసలు గోంగూరలో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం, ఆ తర్వాత ఎవరికి నిషిద్ధమో చెప్తాను. గోంగూరలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్, రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. జలుబు, ఇన్ఫెక్షన్ నుండి రక్షణనిస్తాయి. గోంగూర పచ్చడి రుచికి మాత్రమే కాదు లివర్ హెల్త్, జీర్ణక్రియకు కూడా మంచిది.

మరి గోంగూర ఎవరు తినకూడదు? ఎవరు తినకూడదు అంటే గోంగూరలో ఉండే ఆక్సాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు మీ పర్సనల్ డాక్టర్స్ని సంప్రదించి మాత్రమే గోంగూరను తినమంటున్నారు పోషకాహార నిపుణులు. బచ్చలి కూర. బచ్చలి కూర ఏడాది పొడవునా దొరుకుతుంది. సాధారణంగా మన ఇంటి పెరట్లో అతి సులువుగా లభ్యమయ్యే ఆకుకూర బచ్చలి కూర. బచ్చలి కూరలో విటమిన్ ఏ సి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో కూడా ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు తప్పకుండా జాగ్రత్త పాటించి మీ డాక్టర్ సలహా మేరకు మాత్రమే తినాలి అని అంటున్నారు. ఇక మెంతికూర. మెంతికూర తినని వారు ఉండరేమో. మెంతికూరలో ఉండే పోషకాలు రక్తంలో చక్కెరను తగ్గిస్తాయట. అందుకే ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు వైద్యులు. మెంతికూర ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు సహాయపడి రసాయనాలు కలిగి ఉండి ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుందట. డయాబెటీస్ వ్యాధి ఉన్నవాళ్ళకి ఇది సూపర్ ఫుడ్ అంటున్నారు వైద్యులు. మెంతికూర పాలిచ్చే తల్లులకు పాలు పెరగడానికి సహాయపడుతుందని ఆయుర్వేదంలో కూడా చెప్తున్నారు. ఇక కొత్తిమీర. కొత్తిమీర లేని వంట అసలు ఊహించుకోలేం కదా. ఎంత బాగుంటుంది కొత్తిమీర వాసన, కొత్తిమీర ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. కొత్తిమీర ఆకులు రక్తంలో చక్కెర కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. కొత్తిమీర ఆకులు భోజనం తర్వాత తింటే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందిట. గ్యాస్ అజీర్తి తగ్గుతుందంటున్నారు వైద్యులు. కాకపోతే కొత్తిమీర ఆకులు కూడా భారీ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో విష పదార్థాలను బయటికి పంపడంలో అంటే డీటాక్స్ చేయడంలో కూడా సహాయపడతాయట. ఇక కొత్తిమీర పక్కనే వస్తోంది పుదీనా. పుదీనా లేకుండా ఎలా చెప్పండి. పుదీనా పచ్చడి, పుదీనా పులావ్, ఆహా ఎంత బాగుంటుంది. అన్ని ఏం చేసినా కూడా మంచి సువాసనతో పుదీనా వేస్తేనే ఆ వంటలు ఘుమఘుమగా ఉంటాయి కదా. పుదీనా ఆకులు మన పొట్టలోని జీర్ణ ఎంజైమ్స్ ని ఉత్పత్తి చేస్తాయట. భోజనం తర్వాత పుదీనా టీ తాగడం జీర్ణక్రియకు ఎంతో మంచిదంటున్నారు వైద్యులు. పుదీనాలోని మెంథాల్ తలనొప్పిని ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది. పుదీనా ఆకులు శ్వాసకోశ సమస్యలు దగ్గు జలుబు తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

0: మనం గమనిస్తే ఊళ్ళలో చిన్నప్పుడు మన బామ్మలు మన నాయనమ్మలు చెప్పేవారు కదా, కాస్త కషాయం చేసుకుని పుదీనా ఆకులు వేసుకుని కొంచెం అల్లం వేసుకుని వేడివేడిగా తాగితే ఎలాంటి దగ్గు జలుబైనా తగ్గిపోతుంది అని బామ్మలు చెప్పేవారు. అదే మన ఇంటి వైద్యం అన్నమాట, మన పెరటి వైద్యం. ఇక ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆకుకూరలు తినేటప్పుడు ఎలా తినాలి అది కూడా మనకి ఇంపార్టెంట్ కదా. మామూలుగా ఎలాగ పెడితే అలాగ తింటే ఆకుకూరల నుండి వచ్చే పోషకాలు పూర్తిగా 100% మనకి అబ్జార్బ్ అవ్వు అని చెప్తున్నారు వైద్యులు. మరి ఎలా తినాలి, ఎలా తినాలంటే
1: హైదరాబాద్ హైటెక్స్ లో 2 రోజుల పాటు జరిగే సమాఖ్య బిజినెస్ సమ్మిట్ 2020

0: 2026ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా శ్రమించాలని మంత్రులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకల్లో భాగంగా 4వ రోజు నానబియ్యం సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, చిన్నారులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా జిల్లాల మధ్య సహకారంతో సాగునీటి సమస్యలను పరిష్కరించుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. హైదరాబాద్ హైటెక్స్లో సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వికసిత భారత్ లక్ష్యానికి కేంద్రంతో కలిసి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. జాతీయ జీడీపీకి తెలంగాణ ప్రస్తుతం 5% తోడ్పాటును భవిష్యత్తులో 10% పెంచడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
1: ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో రాష్ట్రాల అభివృద్ధి, దేశ అభివృద్ధి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే మా ఆలోచన. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం 2025లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేసి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ను డెడికేట్ చేయడం జరిగింది. December 7th, 8th and 9th in 2025.
0: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకుని కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. రాత్రి 7:10 ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతానికి ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా అరగంట పాటు సామాన్య భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మార్పును గమనించి భక్తులు సహకరించాలని కోరారు. పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా శ్రమించాలని మంత్రులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, ఓటర్ల నమోదు ప్రాధాన్యంపై చర్చించారు. దసరాలోపు ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగాల భర్తీ, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ మండల, గ్రామస్థాయిల్లో ముమ్మర ప్రచారం నిర్వహించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 7,448 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణాన్ని నాణ్యతా ప్రమాణాలతో యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. హైదరాబాద్లో నిర్వహించిన ఇంజనీరింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళా శక్తి అంగన్వాడీ భవనాల నిర్మాణాలను 9 నవంబర్ పూర్తి చేయాలని, పనులు ప్రారంభించని చోట వాటిని రద్దు చేయాలని సూచించారు. ఎలినినో నేపథ్యంలో వ్యవసాయంతో పాటు పాడి, గొర్రెల పెంపకం, కోళ్ల పరిశ్రమలను ప్రోత్సహించి రైతులు అదనపు లాభాలు పొందాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. హైదరాబాద్లో జరిగిన శ్రీకృష్ణారావు స్మారక సొసైటీ వార్షిక పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉత్తమ సేవలు అందించిన 22 మందికి అవార్డులు, బంగారు పతకాలను అందజేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షా భూమిలో సీఎస్ఆర్ నిధులతో నిర్మించ తలపెట్టిన షెడ్కు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. లుంబిని దీక్ష భూమిలో 10 లక్షల రూపాయలతో నిర్మించే షెడ్తో రానున్న రోజుల్లో వివిధ రకాల సమావేశాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజాభవన్లో మంత్రి సీతక్కను జిల్లా సీఈఓ, డిప్యూటీ సీఈఓల అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మెరుగైన పనితనంతో శాఖకు మంచి పేరు తీసుకురావాలని అధికారులు, సిబ్బందికి మంత్రి ఆకాంక్షించారు. అంతేకాకుండా ఎలినినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికాబద్ధంగా కష్టపడి పనిచేయాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ సంబరాలను గ్రామాలు, పట్టణాల్లో మహిళలు, చిన్నారులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆడబిడ్డలంతా సంప్రదాయ దుస్తులు ధరించి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు. ఉమ్మడి వరంగల్, నిజామాబాద్ జిల్లాలో ఈ ఉత్సవాలు అంబరాన్ని తాకగా హనుమకొండలోని రామాలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. అలాగే సంగారెడ్డి జిల్లాలోని డిఆర్డీఓ కార్యాలయంలో అధికారులు బేగంపేటలో జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో బతుకమ్మ

0: సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. నవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించిన లింగార్చన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. పిండితో లింగాకారం ప్రతిష్ఠించి అభిషేకం చేసి దీపాలు వెలిగించిన ఆయన ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారి సేవతో పాటు దాండియాలో పాల్గొంటున్నారు. బీజేవైఎం నాయకులతో పాటు వేలాది మంది భక్తులు ఆధ్యాత్మిక ఉత్సాహంతో అమ్మవారిని దర్శించుకుంటూ దాండియా వేడుకల్లో భాగస్వాములవుతున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శరణ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు అమ్మవారు కూష్మాండ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు దర్శించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ సంబరాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని, పాటల ద్వారా నీటి సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తేవాలని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ ప్రియాంక స్పందిస్తూ వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని, పెండింగ్ పర్యాటక ప్రాజెక్టుల డిపిఆర్లను 10 రోజుల్లోగా సమర్పిస్తామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో దసరా పండుగను పురస్కరించుకుని బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐడిఓసీ సిబ్బంది, రెవెన్యూ, పౌర సరఫరాలు, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళా ఉద్యోగులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళా ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా జిల్లాల మధ్య సహకారంతో సాగునీటి సమస్యలు పరిష్కరించుకోవాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ఏదుళ్ళ, పాలమూరు నీటి కేటాయింపులపై వివాదాలు సృష్టించడం సరికాదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల నేతలతో సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఖమ్మం జిల్లా నీలకొండపల్లి బౌద్ధ మహాస్తూపం నిర్మాణ శైలి అద్భుతంగా ఉందని థాయిలాండ్, కంబోడియా దేశాల బౌద్ధ భిక్షువులు ప్రశంసించారు. ఇక్కడ నిర్వహించిన ఉత్సవాల్లో తెలంగాణ పురావస్తు శాఖ అధికారులతో కలెక్టర్ దివాకర్ పాల్గొన్నారు. 4.26 కోట్ల రూపాయలతో నీలకొండపల్లిని ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం నిపుణులతో కోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. విద్య, పరిశోధన, సాంకేతిక రంగాలను బలోపేతం చేసేందుకు ఐఐటి హైదరాబాద్, జపాన్లోని ఎంఐఈ విశ్వవిద్యాలయం ఈ ఒప్పందం కూర్చుకున్నాయి. దీని ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడితో పాటు సెమీకండక్టర్లు, డిజిటల్ సాంకేతికతలపై సంయుక్త పరిశోధనలకు అవకాశం లభిస్తుందని ఐఐటిహెచ్ డైరెక్టర్ బిఎస్ మూర్తి, ప్రొఫెసర్ హిడయటో మియాకే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రీన్ ఎనర్జీ పంచాయతీ ప్రణాళికలో కరీంనగర్ జిల్లా కోనేరుపల్లి గ్రామ సర్పంచ్ కాసు వేణుగోపాలరాజు జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి 20,000 నగదు బహుమతిని సాధించారు. సర్పంచ్ సంవాద్ యాప్ ద్వారా జరిగిన ఈ పోటీలో ఆయనకు ఈ గౌరవం దక్కడం ఇది 2వ సారి. వైరస్ల దాడి సమయంలో ఇంటర్ఫెరాన్ సిగ్నలింగ్ విఫలమైన కణాలను కాపాడే బ్యాకప్ రక్షణ మార్గం ఉందని హైదరాబాద్ సిసిఎంబి పరిశోధనలో తేలింది. ఎంఏవిఎస్ ప్రోటీన్ మైటోకాండ్రియా నిర్మాణాన్ని కాపాడుతూ ఆర్ఎన్ఏ వైరస్ల వృద్ధిని సమర్థవంతంగా అడ్డుకుంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యాంశాలు. హైదరాబాద్ హైటెక్స్లో 2 రోజుల పాటు జరిగే సమాఖ్య బిజినెస్ సమ్మిట్ 2026ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా శ్రమించాలని మంత్రులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక అయిన బతుకమ్మ వేడుకల్లో భాగంగా 4వ రోజు నానబియ్యం సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, చిన్నారులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల ధ్యేయంగా జిల్లాల మధ్య సహకారంతో సాగునీటి సమస్యలను పరిష్కరించుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వివిధ

0: భర్తీ కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 24 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మనీత. ఒక సాధారణ వలసకూలి కుటుంబం నుండి ప్రపంచం గర్వించే నోబెల్ శాంతి పురస్కారం వరకు సాగిన అసాధారణ ప్రయాణం వారిది. ఒకప్పుడు కోర్టు గడప దాటకూడదు అనే ఆంక్షలు విధించిన స్థాయి నుండి మానవ హక్కుల పరిరక్షణకు అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేసిన కృషికి గాను 85 ఏళ్ల వయస్సులో ప్రతిష్టాత్మకమైన 2026 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు నవనీతం నవీ పిళ్ళై గారు. పేదరికం నుండి ప్రపంచశాంతి నోబెల్ అందుకునే వరకు ఎంతో స్ఫూర్తిదాయకమైన వారి ప్రయాణ విశేషాలు మన చైతన్య స్ఫూర్తిలో వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: భద్రాచలం చిత్రానికి శంకర్ మహదేవన్ చిత్రాలపించిన పాట విన్నారు. రచన శుద్ధాల అశోక్ తేజ్, సంగీతం వందేమాతరం శ్రీనివాస్. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు మధ్యాహ్నం 2:15 హెలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 10 అక్టోబర్ వరల్డ్ స్పైన్ డేను పురస్కరించుకొని వెన్నుముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ పొట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402-240-8852, 0402-240-8853, 0905-5952. రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. 2026 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్న నవి పిల్లే గారి గురించి మాట్లాడుకుంటున్నాం. 1941 సంవత్సరం సెప్టెంబర్ 23 దక్షిణాఫ్రికాలో డర్బన్లో తమిళ భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు నవి పిళ్ళే గారు. నవి పూర్వీకులు భారతదేశం నుండి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లారు. తాతగారు అప్పట్లో ఒక చెరుకు తోటలో పనిచేసేవారట. ఇక నవి పిళ్ళే గారి తండ్రి ఒక బస్ డ్రైవర్. సాధారణ కుటుంబం. ఆ సమయంలో దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష ఉండేది. చర్మం రంగు, వంశపారంపర్యమైన నేపథ్యం ఆధారంగా ప్రజలు ఎక్కడ నివసించాలి, ఎక్కడ చదువుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ ప్రజాస్థలాలను ఉపయోగించాలి అన్నది నిర్ణయింపబడేదిట. అలాంటి పరిస్థితుల్లో పెరిగారు నవి పిళ్ళే గారు.

గమ్యం సినిమానికి రంజి తాలపించిన పాట విన్నారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:32 అవుతోంది. నవి పిళ్ళయ్య గారి గురించి మాట్లాడుకుంటాం. అయితే నవి పిళ్ళయ్య గారికి అన్యాయం అనేది పుస్తకాల్లో చదివే విషయం కాదు, అది తన చుట్టూ కనిపించే వాస్తవం. అవును, నిజంగా అన్నింటినీ అనుభవించారు ఆవిడ. వివక్ష, విభజన, అవకాశాల్లో అసమానత, ఇవన్నీ ఆమె చిన్నతనంలో చూసిన బాధాకరమైన పరిస్థితులు. చదువుకోవడానికి డబ్బులు లేవు, ఎలా చదువుకోవాలో తెలీదు, కానీ బాగా చదువుకోవాలనే ఇష్టం, సంకల్పం. ఎక్కడ చదువుకోవాలో తెలీదు, కాకపోతే డర్బన్లో ఉన్న కొందరు భారతీయులు ఆమె చదువు కోసం విరాళాలు అందించారు. ఆ అందించిన విరాళాలతోనే నాటల్ విశ్వవిద్యాలయంలో చేరిపోయారు నవి పిళ్ళయ్య. 1963 బీఏ పట్టాతో పాటు 1965 న్యాయశాస్త్ర పట్టా పొందారు. ఎంతో సంకల్పంతో కష్టపడి చదివారు. చదువులో రాణించి హార్వర్డ్ యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో లా డాక్టరేట్ సంపాదించారు. ఈ పరిస్థితి మారాలి, మార్చాలి అనే ఒకే ఒక సంకల్పం. దానికి నవి పిళ్ళయ్య చేతిలో ఉన్నది ఒక న్యాయ పట్ట. అదొక్కటి కాదు, వెనక్కి తక్కకూడదనే దృఢ నిశ్చయం. మరి ఆ తర్వాత ఆ నిశ్చయంతో వారు ఎలా సాగారు, వారి ప్రయాణం ఎలా సాగింది మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

యువ చిత్రానికి ఏఆర్ రెహమాన్ స్వీయ సంగీత దర్శకత్వంలో కార్తీక్ తో కలిసి ఆలపించిన పాట విన్నారు. రచన వేటూరి సుందరరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. చదువు పూర్తయ్యాక అన్యాయానికి గురవుతున్న తన దేశ ప్రజల కోసం లాయర్ కోర్టు తొడిగారు నవి పిళ్ళై. 1967 దక్షిణాఫ్రికాలో నాటల్ ప్రావిన్స్లో సొంతంగా లా ప్రాక్టీస్ని, న్యాయశాస్త్ర ప్రాక్టీస్ని ప్రారంభించారు. ఒకప్పుడు ఆమె కోర్టులో అడుగు పెట్టడానికి కూడా స్థానం లేదు అని జడ్జి ఛాంబర్లో కూడా రానివ్వలేదట. అలాంటి పరిస్థితి నుండి ఆమె భర్త కోసమే కోర్టులో మొదటి పోరాటం చేశారు నవి. అవును, నవి పిళ్ళై భర్త గ్యాబీ పిళ్ళై వారు కూడా ఈ వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సమయంలో 1971 ఆయన కోసం ఒక భార్యగా, న్యాయవాదిగా కోర్టులో అసాధారణ పోరాటం చేసి విజయం సాధించారు ఈ మహిళాశక్తి. అంతేకాదండి, నెల్సన్ మండేలా ఇతర నాయకులు రాబిన్ ఐలాండ్ జైల్లో ఉంచినప్పుడు వారి కోసం, వారికి కనీస మానవ హక్కుల కోసం వాదించి 1973 చారిత్రాత్మక విజయం సాధించారు నవి పిళ్ళై.

నవీ పిళ్ళై గారు కూడా తన జీవితాన్ని ప్రజలకి అంకితమిచ్చేశారు. నవీ పిళ్ళై ప్రయాణం 1973 చారిత్రాత్మక విజయం సాధించడంతో ఆగిపోలేదు. అక్కడితో ఆగిపోలేదు, ముందుకు కొనసాగుతూనే ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత 1995 దక్షిణాఫ్రికాకు నెల్సన్ మండేలా గారు ప్రెసిడెంట్ అయినప్పుడు ఆయనే స్వయంగా నవీ పిళ్ళై గారిని దక్షిణాఫ్రికా హైకోర్టు మొదటి మహిళా జడ్జిగా నియమించారు. విద్య ఒక జీవితాన్ని ఎలా మార్చగలదో చెప్పే స్ఫూర్తిదాయక కథ నవీ పిళ్ళై గారిది. ఎన్నో ఏళ్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. 6 ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్గా పనిచేశారు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలో మానవ హక్కుల పరిరక్షణలో నవీ పిళ్ళై గారు ఎంతో కీలక పాత్ర పోషించారు. ఒక్కసారి మనం ఇదంతా గమనిస్తే, ఎక్కడ డర్బన్, డర్బన్ నుండి హేగ్ అంతర్జాతీయ కోర్టు వరకు, దక్షిణాఫ్రికా న్యాయస్థానాల నుండి ఐక్యరాజ్యసమితి వరకు సాగిన వారి ప్రయాణం అద్వితీయం, అమోఘం, అపూర్వమని చెప్పాలి.

ఆకాశమే నీ హద్దుర చిత్రానికి సైంధవి ఆలపించిన పాట విన్నారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1:48 అవుతోంది. నవి పిళ్ళాగారి ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న ఒత్తిళ్లు, రాజకీయ దాడులు చాలానే ఉన్నాయి. కానీ నవి పిళ్ళ ఎప్పుడూ లొంగిపోలేదు. ఆమె నైతిక దిక్సూచి ఎప్పుడూ న్యాయం వైపే చూపించింది. 2026 నోబెల్ శాంతి బహుమతి వార్త అందినప్పుడు నవి పిళ్ళై జర్మనీలో న్యూరెంబర్గ్ న్యాయస్థానంలో ఒక కోర్ట్ రూమ్లో 600 మందితో ఉన్నారట. ఒకప్పుడు న్యూరెంబర్గ్ విచారణల పుస్తకాలు చదువుతూ న్యాయం గురించి కలలు కన్న ఒక విద్యార్థిని దశాబ్దాల తర్వాత నోబెల్ గౌరవాన్ని అందుకోవడం, ఆ కల వెనుక సంవత్సరాల చదువు ఉంది, ఎంతో కృషి ఉంది, అన్యాయానికి ఎదురు నిలిచిన ధైర్యం ఉంది, బాధితుల మాట వినే కరుణ ఉంది, అన్నిటికన్నా మించి చట్టాన్ని నిష్పాక్షికంగా అమలు చేయాలనే పట్టుదల ఉంది. ఈ గుర్తింపు తను ఒక్కరిదే కాదు, తాను సేవలందించిన అన్ని సంస్థలది, తనతో కలిసి పనిచేసిన అందరిది అంటారు నవి పిళ్ళై. సాహో నవి పిళ్ళై అనాలనిపిస్తోంది వారి కథ విన్నాక కదా. మరి ఒక మంచి పాట వారి కోసం సాహో అంటూ.

0: వకీల్ సాబ్ చిత్రానికి సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్, రచన రామజోగయ్య శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:53 దాటి 25 సెకండ్లు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు మధ్యాహ్నం 2:15 హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అక్టోబర్ 16 వరల్డ్ స్పైన్ డేను పురస్కరించుకుని వెన్నుముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు, ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ పొట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 జత చేసి 2324085323 2955092 3. ఫోన్ నంబర్లు మరొకసారి 040-2324085 2324085 3 2955092 3. రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం 10:10 మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: ఒక బస్ డ్రైవర్ అమ్మాయి నుండి సమాజంలో కనీస గుర్తింపు లేని పరిస్థితిలో పుట్టిన ఒక చిన్నారి ఇవాళ ప్రపంచ శాంతిదూతగా నోబెల్ వేదికపై నిలబడగలిగారంటే దానికి కారణం ఆమె గుండెల్లో ధైర్యం, న్యాయంపై ఆమెకున్న నమ్మకం. మన జీవితాల్లో కూడా చాలామంది జీవితాల్లో చిన్న చిన్న కష్టాలకే కుంగిపోతూ ఉంటారు. అలా కుంగిపోకుండా మన కలల్ని నిజం చేసుకోవడం కోసం పోరాడితే విజయం సాధించడం తథ్యమని మరొక్కసారి నిరూపిస్తున్నారు నవి పిళ్ళై గారు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న వారికి శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు మెలోడీ టైంలో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: Good afternoon. This is Akashvani and I'm Saira Mujtaba with the midday news. The headlines. India proposes developing joint India-ASEAN research agenda focused on maritime security and emerging technologies. External Affairs Minister Dr. S. Jaishankar says world is moving towards new international order with wide range of countries playing greater role in global affairs. Wholesale price index inflation rises to 11.39% in September this year. IMD forecasts heavy rainfall over Jammu and Kashmir, Ladakh, Tamil Nadu, Puducherry and Karaikal for today. And in cricket, India to take on West Indies in 4th T20 international in Hyderabad today. And now the news in detail. Defence Minister Rajnath Singh has emphasized

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 25 సెకండ్లు. మెలోడీ టైం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. విజయ డైరీ ఉత్పత్తుల గురించి మీకేమైనా సందేహాలున్నాయా? వాటి నాణ్యత, లభ్యత, ప్రత్యేకతలు తదితర అంశాలపై మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రేపు ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేసే ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ కార్యక్రమంలో తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0400 జతచేసి 2

0: 24 02 2 4 02 2 4 02 2 5 5 02 2 9 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 5 02 2 4 02 2 5 0852-2324-0853-2955-0923. రేపు ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు విజయ డైరీ పాల ఉత్పత్తుల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మెలోడీ టైం వింటున్నారు. మరి ఈ రోజు మెలోడీ టైంలో మధురమైన పాటలు వింటూ మన తెలంగాణ సంస్కృతి, మన హస్తకళ అయిన చేరియాల స్క్రోల్ పెయింటింగ్స్ గురించి కొన్ని ఆసక్తికర సంగతులు చెప్పుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

వండర్ఫుల్ మెలడీ కదా. అంతఃపురం చిత్రానికి చిత్రమ్మ ఇళయరాజా స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించిన పాట విన్నారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మెలడీ టైం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. స్టూడియోలో సమయం 2:23 దాటి 40 సెకండ్లు అవుతుంది. మరి చేర్యాల హస్తకళ పెయింటింగ్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకుందాం అనుకున్నాం కదా. చేర్యాల హస్తకళ పెయింటింగ్స్ మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ఒక అద్భుతమైన విశిష్టమైన జానపద కళారూపం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ చిత్రకళకు జీఐ ట్యాగ్ అంటే భౌగోళిక గుర్తింపు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ కూడా ఉంది. ఇటీవల చాలా రీసెంట్గా న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో 7 నుండి 5 అక్టోబర్ 2026 వరకు 16 రోజుల పాటు జరిగిన ప్రతిష్టాత్మక ఆర్టిస్ట్ ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రాంలో మన తెలంగాణ కళాకారులు ప్రతిభను భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు స్వయంగా అభినందించారు. ఇంతకీ ఎందుకు అభినందించడం, ఏముంది ఈ చేర్యాల పెయింటింగ్స్లో దాని వెనుకున్న విశిష్టత అంతా మాట్లాడుకుందాం మన మెలడీ టైంలో మధురమైన పాటలు వింటూ. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు విందాం చిత్రలేఖ సినిమాకి రాజేష్ పాడిన ఈ పాట.

0: చంద్రలేఖ సినిమాకి రాజేష్ సుజాత ఆలపించిన పాట విన్నారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సంగీతం సందీప్ చోత. మెలోడీ టైం వింటున్నారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక, రేపు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో 16వ తేదీ వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకొని వెన్నుముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 STD కోడ్ జత చేసి 2324852 2324852 3 2595923. రేపు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం హలో డాక్టర్ మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం 10:00 మీ FM వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: మెలోడీ టైం వింటున్నారు. మీ రేడియోనిస్తం పద్మినితో స్టూడియోల సమయం

2:31 దాటి 10 సెకండ్లు. చేర్యాల పెయింటింగ్స్, చేర్యాల హస్తకళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సిద్దిపేట జిల్లా చేర్యాల గ్రామానికి చెందిన ప్రముఖ జాతీయ అవార్డు పురస్కార గ్రహీత, ధనాలకోట కుటుంబానికి చెందిన ప్రసిద్ధ చేర్యాల కళాకారులు, వీళ్లే నకాశీ కళాకారులను కూడా అంటారు, వారి కుమారులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఏ థీమ్తో పెయింటింగ్స్ని పెట్టారో తెలుసా? వికసిత్ భారత్ థీమ్ ఆధారంగా ఈ కళాకారులు వినూత్న శైలిలో చేర్యాల స్కోల్ పెయింటింగ్స్ని చేశారట.

పెట్టారో తెలుసా? వికసిత్ భారత్ థీమ్ ఆధారంగా ఈ కళాకారులు వినూత్న శైలిలో చేర్యాల స్కూల్ పెయింటింగ్స్ని చేశారట. అక్టోబర్ 5వ తారీఖున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దేశవ్యాప్తంగా వచ్చిన సాంప్రదాయ జానపద కళాకారులను కలిసి పర్సనల్గా కంగ్రాచులేట్ చేశారట, అభినందిస్తూ సత్కరించారు మన తెలంగాణ కళాకారులను కూడా. ఈ 16 రోజులు రెసిడెన్సీలో కళాకారులు చేసిన వైవిధ్యమైన చేర్యాల చిత్రాలు ఇకపై రాష్ట్రపతి భవనంలో శాశ్వతంగా కొలువు తీరబోతున్నాయి. వీటితో పాటు ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన మధుబని, గోండ్, ఒడిశా, పటాచిత్ర వంటి దేశంలో ప్రముఖ సాంప్రదాయ కళారూపాలతో పాటు తెలంగాణ మట్టి కళ అయిన చేర్యాల పెయింటింగ్స్కి హస్తకళకి గుర్తింపు దక్కడం నిజంగా తెలంగాణ వాసులైన మనందరికీ గర్వకారణం.

0: దేవీపుత్రుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రసన్న ఆలపించిన పాట విన్నారు. రచన జొన్నవిత్తుల, సంగీతం మణిశర్మ. మెలడీ టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:37 దాటి 40 సెకండ్లు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. విజయ డైరీ ఉత్పత్తుల గురించి మీకేమైనా సందేహాలున్నాయా? వాటి నాణ్యత, లభ్యత, ప్రత్యేకతలు తదితర అంశాలపై మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రేపు ఉదయం 10:00 నుండి 11:00 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేసే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ కార్యక్రమంలో తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల సందేహాలకు, ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085523 2945592 ఫోన్ నెంబర్లు మరొకసారి 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085523 2955092 3 2955092 3 2955092 3 రేపు ఉదయం 10:00 నుండి 11:00 వరకు విజయ డైరీ ఉత్పత్తుల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మెలోడీ టైం వింటున్నారు. మరి చేర్యాల పెయింటింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అసలు చేర్యాల హస్తకళ వెనుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు చూస్తే, కథలు చెప్పే చిత్రకళ మన చేర్యాల హస్తకళ. ఈ పెయింటింగ్స్ కేవలం అలంకరణ కోసం వేసేవి కాదు. ఇవి ఒక కథా ప్రవాహంలాగా సాగుతాయి. పూర్వకాలంలో జానపద కథకులు ఊరూరా తిరుగుతూ ఈ చిత్రపటాలను ప్రదర్శిస్తూ మన మహాభారతాన్ని, రామాయణాన్ని, దానిలో ఉన్న ముఖ్యమైన ఘట్టాలని, ఇంకా స్థానిక పురాణగాథలను పాటల రూపంలో కథలుగా చెప్పేవారట ఈ హస్తకళలను ప్రదర్శిస్తూ. అప్పటి దృశ్య శ్రవణ మాధ్యమం ఈ చేర్యాల హస్తకళంటే అతిశయోక్తి కాదేమో. ఇంతకీ చేర్యాల చిత్రాల్లో రసాయన రంగులు అస్సలు ఉపయోగించారట. పూర్తిగా సహజ సిద్ధమైన రంగులు వాడతారు. రాళ్ళు, ఆకులు, పూలు, చెట్లు, జిగురును ఉపయోగించి కళాకారులే స్వయంగా రంగులను తయారు చేసుకుంటారు. తెలుపు ఎలా తయారు చేస్తారో తెలుసా? అసలు కలర్స్ ఎలా వస్తాయంటే, తెలుపు రంగు కోసం సముద్రపు శంఖాల పొడి, నలుపు కోసం దీపం కాటుకును ఉపయోగిస్తారట. ఇక పసుపు రంగు కోసం పసుపు కొమ్మలు లేదా పసుపు రాళ్ళు, నీలం రంగు కోసం నీలిమందుని వాడతారట. మరి దీని వెనక అట్లా ఇంకా చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి చేర్యాల పెయింటింగ్స్ గురించి, చేర్యాల హస్తకళ గురించి. వినాలంటే, తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

జోడి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రాలపించిన పాట విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మెలోడీ టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:47 దాటి 22 సెకండ్లు. మరి చేర్యాల పెయింటింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఏ ఏ వేటిని జోడించి ఏ ఏ రంగులు తయారు చేస్తారో చెప్పుకున్నాం. మరి ఆ రంగులు వేయాలంటే క్యాన్వాస్ కావాలి కదా. ఈ చిత్రాలను వేసేందుకు క్యాన్వాస్ కూడా చాలా ప్రత్యేకంగా సిద్ధం చేస్తారట కళాకారులు. ఖాదీ కాటన్ బట్టకు చింతపిక్కల పొడి, శంఖం పొడి, మట్టి, జిగురు కలిపిన మిశ్రమాన్ని 3-4 సార్లు పూసి ఎండబెడతారట. దీనివల్ల ఆ బట్ట గట్టిగా మారి 100 సంవత్సరాలైనా పాడవకుండా ఉంటుంది. అంతటి చరిత్ర మన చేర్యాల హస్తకళది. ఇక చేర్యాల చిత్రాలను చూడగానే ఇట్టే గుర్తుపట్టేస్తాం దాని ఐడెంటిటీ, దాని వెనుకున్న బ్యాక్గ్రౌండ్. దాదాపు అన్ని చిత్రాలకు బ్యాక్గ్రౌండ్ ఎరుపు రంగులో ఉంటుంది మీరు గమనిస్తే. దీనివల్ల ఆ ఎరుపు రంగు వల్ల బొమ్మలు చాలా స్పష్టంగా, ఆకర్షణీయంగా కూడా కనిపిస్తాయి. మరి బొమ్మల్లో వేసే ముఖాలకు వేసే పాత్రలు, వాటి వెనుక ఉన్న రంగులు వెనుక కూడా ఒక విశేషం ఉంది. అదేంటో చెప్తాను ఈ పాట తర్వాత.

నిన్నే పెళ్లాడతా చిత్రానికి రాజేష్ పాడిన వండర్ఫుల్ మెలడీ విన్నారు. సంగీతం సందీప్ చోత, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. మెలడీ టైం వింటున్నారు. మరి చేరియాల బొమ్మల్లో ముఖంలో ఆ పాత్రల వెనుక కొంత విశేషం ఉంది చెప్తానన్నాను కదా. మనం చేరియాల పెయింటింగ్స్లో హస్తకళ్ళలో బొమ్మల్ని గమనిస్తే బొమ్మల్లో పాత్రల ముఖాలు, ముఖ్యంగా కళ్ళు చాలా పెద్దవిగా చేపకళ్ళలా ఉంటాయి. ముక్కు ఏమో కొనదేలి ఉంటుంది. కథలోని పాత్రల స్వభావాన్ని బట్టి రంగులు వాడతారట కళాకారులు. ఉదాహరణకి కృష్ణుడు లేదా రాముడు వంటి దేవుళ్ళకి వెయ్యాలి అంటే నీలం రంగు వాడతారట. అదే రాక్షసుల్ని చూపించాలంటే ఆకుపచ్చ లేదా నలుపు రంగును వాడతారట. ప్రతి పెయింటింగ్ చుట్టూ మనం గమనిస్తే ఒక అందమైన బోర్డర్తో మరింత అందంగా కనిపిస్తుంది ఈ చేరియాల పెయింటింగ్. ప్రస్తుతం తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో చేరియాల గ్రామానికి చెందిన నకాషీ కుటుంబాలు మాత్రమే ఈ అరుదైన సాంప్రదాయాన్ని సజీవంగా ఉంచుతూ తర్వాత తరాలకు అందిస్తున్నారు. హస్తకళల్ని, చేనేతని, మన సంస్కృతిని ప్రోత్సహిద్దాం, ఆదరిద్దాం. ఇది ఈనాటి మెలడీ టైం.

0: మెలోడీ టైంలో మీరు చివరిగా విన్న పాట పరదేశీ చిత్రానికి ఉన్ని కృష్ణన్ చిత్ర ఆలపించారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్. మరి మరొక రోజు మరొక కార్యక్రమంలో మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. శతాబ్దాలుగా సాగిన సాంస్కృతిక మార్పిడి, జ్ఞాన పంపిణీ ప్రక్రియలు దేశ నాగరికత ప్రస్థానాన్ని తీర్చిదిద్దాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ సాంస్కృతిక సంబంధాలపై జరిగిన అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, నలంద వంటి విద్యా కేంద్రాలు భారతదేశం, ఆసియాలోని ఇతర ప్రాంతాల మధ్య జ్ఞాన మార్పిడిని బలోపేతం చేశాయని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టుకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన రెండు బాహుబలి మోటర్లను మంత్రి ప్రారంభించారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థుల దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద 2026 ఫెలోసేషన్కు ఈ గడువును 15 నుంచి 31 వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. అధికారులు మెరుగైన పనితీరుతో శాఖకు మంచి పేరు తీసుకురావాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆకాంక్షించారు. జిల్లా సీఈఓలు, డిప్యూటీ సీఈఓల అసోసియేషన్ నూతన కార్యవర్గం ఈరోజు ప్రజాభవన్లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో జరిగిన 12వ జాతీయ ఇన్స్పైర్ అవార్డ్స్ మానక ప్రదర్శనలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ గుర్తింపు పొందిన 62 ప్రాజెక్టుల్లో 5 తెలంగాణ నుంచి ఎంపికయ్యాయి. కర్ణాటక 9, మహారాష్ట్ర 7 అవార్డులు గెలవగా 5 అవార్డులతో తెలంగాణ దేశంలో 3వ స్థానంలో నిలిచింది. మధ్యస్థ శక్తులు అంగీకరించిన నిబంధనల అమలులో ఏకాభిప్రాయము, పరస్పర అవగాహన, స్వప్రయోజనాలు కీలక పాత్ర పోషిస్తాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో మాట్లాడుతూ, బెదిరింపుల ద్వారా ఒక దేశం మరొక దేశానికి షరతులు విధించే శకం ముగిసిందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. ప్రపంచం ఒక కొత్త అంతర్జాతీయ వ్యవస్థ వైపు పయనిస్తోందని, ఇందులో విస్తృత శ్రేణి దేశాలు ప్రపంచ వ్యవహారాల్లో మరింత కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క మహిళా ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు. సిబ్బందితో కలిసి బతుకమ్మ పాటలు పాడి పూల పండుగలో మహిళా ఉద్యోగులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ఈరోజు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఈరోజు హైదరాబాద్లో 4వ T20 అంతర్జాతీయ

మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని వీక్షించండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. బుధవారం వచ్చేసింది, వారంలో సగం దూరం వచ్చేసాము. అలాగే దసరా పండుగకు మెల్లగా దగ్గరవుతున్నాం కూడా. ఈ సాయంత్రాన్ని కాస్త హాయిగా, ఇంకాస్త సరదాగా బోలెడన్ని ఇంట్రెస్టింగ్ కబుర్లతో స్టార్ట్ చేసేద్దాం. ఒక చేతిలో వేడివేడి చాయ్ కప్పు, మరోవైపు మనసుకు నచ్చే కబుర్లు, మధ్య మధ్యలో మూవీ అప్డేట్స్, సరికొత్త విశేషాలు, ప్రపంచంలో జరిగే విశేషమైన డే స్పెషల్, ఇలా అన్నీ కలగలిగితేనే కదా మన ఈవినింగ్ మరింత అందంగా మారేది. అన్నీ మీతో పంచుకోవడానికి వచ్చేశాడు మీ ఆర్జే నాగ్. పనుల హడావిడిని కాసేపు పక్కన పెట్టండి, టెన్షన్లకు చిన్న బ్రేక్ ఇవ్వండి, మీ ఛాయ్లోని వేడిని, మన కబుర్లలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి రెడీ అవ్వండి. ఎందుకంటే ఛాయ్ ఒక్కటే ఉంటే అది ఓ అలవాటు, దానికి హాయ్ కబుర్లతోడైతే అదో అందమైన అనుభూతి. ఈ ఈవినింగ్ను ఆహ్లాదంగా మార్చడానికి, మీ పెదవులపై చిరునవ్వులు పూయించడానికి, మీ ఆలోచనలకి కొత్త రెక్కలు తొడగడానికి మీ ముందుకు వచ్చేసింది ఛాయ్తో హాయ్ కబుర్లు. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఒక చక్కని చిరునవ్వుతో ఈ బుధవారాన్ని మొదలు పెడదాం. ఛాయ్ తాగుదాం, హాయిగా మాట్లాడుకుందాం, మన బుధవారాన్ని మరింత అందంగా మార్చుకుందాం. స్టే ట్యూన్డ్.

0: ओजी మూవీ నుంచి సింబు, ఎస్ఎస్ థమన్, దీపక్ బ్లూ, రాజకుమారి, నజీరుద్దీన్, భరత్ రాజ్ ఆర్ వీళ్ళందరూ పాడిన పాట. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజిషన్లో, రచన విశ్వవేమూరి, శ్రీనివాస మౌళి, రాజకుమారి, అద్వితీయ ఉజ్జల.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. లిజనర్స్, మీకు ఒక చిన్న ఛాలెంజ్. మీ చేతిలో ఒక మొబైల్ నుంచి మీరు తాగే వాటర్ బాటిల్ వరకు, ఇంట్లో వాడే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ నుంచి రోడ్లపై తిరిగే వాహనాల వరకు మనందరం వాడే చాలా వస్తువుల్లో ఒక కామన్ పాయింట్ ఉందని మీకు తెలుసా? అంతేందుకు, మనం కొనే వస్తువు క్వాలిటీగా ఉందా, మనం వాడే పరికరం పర్ఫెక్ట్గా పనిచేస్తుందా, ఒక దేశంలో తయారైన వస్తువు మరో దేశంలోనూ అదే ప్రమాణాలతో పనిచేస్తుందా, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే ఇన్విజిబుల్ సిస్టమ్ ఒకటి మన లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆ వ్యవస్థ లేకపోతే వస్తువుల క్వాలిటీ కంపేర్ చేయడం, సేఫ్టీ మెజర్మెంట్ కన్ఫర్మ్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా ఒకే విధమైన కొలమానాలు పాటించడం ఎంత కష్టమో ఇమాజిన్ చేసుకోండి. మరి అలాంటివన్నీ చెప్పి ఆ వ్యవస్థ ఏంటో తెలుసా? దాని పేరు ప్రపంచ ప్రమాణాల దినోత్సవం, వరల్డ్ స్టాండర్డ్స్ డే. ఈ స్పెషల్ డేను ప్రతి సంవత్సరం ఇదే రోజు అంటే అక్టోబర్ 14 సెలబ్రేట్ చేసుకుంటారు. డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: గా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: మణిశంకర వరప్రసాద్ సినిమా కోసం ఉదిత్ నారాయణ్, శ్వేతమోహన్ పాడిన పాట విన్నారు. శ్రోతలకు గమనిక, విజయా డైరీ ఉత్పత్తుల గురించి మీకేమైనా సందేహాలున్నాయా? వాటి నాణ్యత, లభ్యత, అలాగే ప్రత్యేకతలు, ఇలాంటి అంశాలపై మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేసే ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ కార్యక్రమంలో తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955-0923. రేపు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు విజయా డైరీ ఉత్పత్తుల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.
2: మీట్ ది స్టార్.
3: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కనోడు ఏమైపోయినా నాకెందుకు, నేను బాగుంటే సరిపోతుంది. కానీ మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు. ఒక 2-3 రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకో ల్యాండ్ టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి. నేను ఇంతవరకు ఎన్నో పాడ్కాస్ట్ చేశాను సార్, కానీ ఇంత మంచి స్టూడియో నేను చూడలేదు సార్. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ది కైండ్ ఆఫ్ స్టాఫ్ యూ హ్యావ్ హియర్, అమేజింగ్ యాక్చువల్లీ.
2: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై.
4: एसीपी एनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वाले दोनों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है.
5: स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी.
1: చాయ్తో హాయ్ కబులు వింటున్నారు విత్ యువర్ రాజ్యనాగ్. స్టాండర్డ్స్ అంటే ఏంటో తెలుసా? ఒక వస్తువు ఎలా పనిచేయాలి, ఎంత క్వాలిటీతో ఉండాలి, ఎంతవరకు సురక్షితంగా ఉండాలి, ఇలాంటి విషయాలకు మార్గదర్శకాలు, ప్రమాణాలు ఉండడమే స్టాండర్డ్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ సేఫ్టీ, మొబైల్ కమ్యూనికేషన్, మెజరింగ్ మెథడ్స్, ఇండస్ట్రీస్లో క్వాలిటీ, ఇలా ఎన్నో ఫీల్డ్స్లో స్టాండర్డ్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తు చేసే ప్రధాన సంస్థలు 3 ఉన్నాయి, ISO, IEC అండ్ ITU. ఎన్నో దేశాలకు చెందిన ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి వరల్డ్ వైడ్గా ఉపయోగపడే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రెడీ చేయడానికి కృషి చేస్తూ ఉంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ ఏడాది అంటే 2026 వరల్డ్ స్టాండర్డ్స్ డే సందేశం ఏంటంటే, ఏ షేర్డ్ విజన్ ఫర్ ఏ బెటర్ వరల్డ్. ముఖ్యంగా అందరికీ అందుబాటులో ఉండే నమ్మదగిన, సమర్థవంతమైన, స్వచ్ఛమైన ఇంధన వ్యవస్థల ప్రాముఖ్యతపై దృష్టి పెడుతోంది. సో స్టాండర్డ్స్ అంటే జస్ట్ రూల్స్ కాదు, మన జీవితాల్లో నాణ్యతకు, భద్రతకు, నమ్మకానికి పునాది. అందుకే ఈ అక్టోబర్ 14 వరల్డ్ స్టాండర్డ్స్ డే సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి, ప్రమాణాలు బాగుంటేనే ప్రగతి బాగుంటుంది అని.

0: జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్లో రామజోగేశాసి రాసిన పాట సుభాషిణి గానం విశ్వనాథ్ అండ్ సన్ సినిమా కోసం.
1: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మన కళ్లకు కనిపించని విషయాలను ముక్కుతోనే కనిపెట్టగలిగితే ఎలా ఉంటుంది? అసలు అది పాజిబుల్ అవుతుందా? మనుషులమైన మనకు కాదు, కానీ అనిమల్స్కి మాత్రం అది సాధ్యమే. మనకేదైనా వాసన రావాలంటే అది దగ్గరగా ఉండాలి.

చూడాలి. కానీ కుక్కలు మాత్రం అద్భుతమైన ఘ్రాణశక్తితో, అంటే స్మెల్ ఎలా పసిగట్టాలో దాన్ని ఘ్రాణశక్తి అంటారు, మనకు అందని వాసనలు కూడా రికగ్నైజ్ చేస్తాయంట. వాటి ముక్కులో మనిషి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆ ఘ్రాణ గ్రాహకాలు ఉంటాయని, అందుకే తప్పిపోయిన మనుషుల కోసం వెతకడం, బాంబ్స్ రికగ్నైజ్ చేయడం ఇలాంటి పనుల్లో కుక్కలు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఏనుగుల తొండం కూడా వాసనల్ని గుర్తించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఆహారం ఎక్కడుంది, నీళ్ళు ఎక్కడున్నాయి లాంటి విషయాలను తెలుసుకోవడంలో ఈ వాసన వాటికి చాలా హెల్ప్ అవుతుందంట. అయితే కుక్క 2 కిలోమీటర్స్ నుంచి, ఏనుగు 15 కిలోమీటర్స్ నుంచి వాసన పసిగడతాయని, ఎలుగుబంటి మాత్రం 30 కిలోమీటర్స్ దూరం నుంచి వాసన క్యాచ్ చేస్తుందని అంటూ ఉంటారు. అంటే వీటికి మనిషి కంటే సరిగ్గా 2000 రెట్లు ఎక్కువ ఘ్రాణశక్తి ఉంటుంది. ఈ నెంబర్స్ అన్ని శాస్త్రీయ వాస్తవాలుగా చెప్పలేం కానీ వాసన రకం, గాలి దిశ, వాతావరణ పరిస్థితుల్ని బట్టి ఈ సామర్థ్యం మారుతూ ఉంటుందంట. మనిషికి సాధారణంగా అనిపించే ముక్కే కొన్ని జంతువులకు ప్రాణాలను కాపాడే సాధనం అన్నమాట. అందుకే ప్రకృతిలో ప్రతి జీవికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఆ స్పెషల్స్ని తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకు కూడా. మరిన్ని కబుర్లు చెప్పుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: ఛాంపియన్ చిత్రం కోసం రామ్ మిర్యాల పాడిన పాట, రచన కాసర్ల శ్యామ్, సంగీతం మిక్కిజే మేయర్.
1: ఈ దసరా పండుగ వేళ ప్రతి ఇంట ఆనందం ఆరోగ్యం.
2: పోలీస్
3: మిస్ సీమా
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: మీట్ ద స్టార్.
5: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కనోడు ఏమైపోయినా నాకు ఎందుకు, నేను బాగుంటే సరిపోతుంది. కానీ మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు. ఒక 2-3 రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకో లేని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి. నేను ఇంతవరకు ఎన్నో పాడ్కాస్ట్ చేశాను సార్, కానీ ఇంత మంచి స్టూడియో నేను చూడలేదు సార్. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ది కైండ్ ఆఫ్ స్టాఫ్ యూ హ్యావ్ హియర్. అమేజింగ్ యాక్చువల్లీ.
4: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
6: ఈ దసరా పండుగ వేళ ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం నిండాలి. తెలంగాణ రుచితో, స్వచ్ఛమైన పాలతో మీ కుటుంబానికి మరింత ఆరోగ్యం అందిస్తూ విజయ తెలంగాణ డైరీ తరపున మీ అందరికీ హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు.
7: మీ ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. కొన్ని పాటలు వింటే మనసు ఊగిపోతుంది, కొన్ని పాటలు చూస్తే కాళ్ళు ఆపినా కదలకుండా ఆగు. మరికొన్ని పాటలు ఎన్ని సంవత్సరాలు గడిచినా మనల్ని మళ్ళీ మళ్ళీ 90స్లోకి తీసుకెళ్తాయి. అలాంటి పాటే ప్రేమికుడు సినిమాలోని ఎర్రాని కుర్రదాని గోపాల. శంకర్ దర్శకత్వం, ఏఆర్ రహమాన్ సంగీతం, ప్రభుదేవ అదిరిపోయే డ్యాన్స్, నగ్మ అందమైన అభినయం, ఈ నాలుగు కలిస్తే తెర మీద పండగే కదా. 1994 విడుదలైన ప్రేమికుడు సినిమా అప్పట్లో ఓ సంచలనం. ముఖ్యంగా ఈ పాటలో రెహమాన్ అందించిన వెస్టర్న్ బీట్స్కి ఫోక్ మ్యూజిక్ మజా మిక్స్ అవ్వడంతో పాట స్టార్ట్ అయిన క్షణం నుంచే ఓ స్పెషల్ వైబ్ మొదలవుతుంది. ప్రభుదేవ డ్యాన్స్లోని గ్రేస్, స్పీడ్, స్టైల్, నగ్మ హావభావాలు ఇవన్నీ ఈ పాటను ఓ విజువల్ ట్రీట్గా మార్చేశాయి. ఇక అసలు విశేషం ఏంటో తెలుసా? అప్పట్లో థియేటర్లలో యువతను ఉర్రూ తొలగించిన ఈ పాట 3 దశాబ్దాలు దాటినా ఇప్పటికీ యూట్యూబ్లో ఆడియన్స్ని అట్రాక్ చేస్తుంది. పాత పాటలంటే కేవలం మెమరీస్ మాత్రమే కాదు కదండి, వాటికి కొత్త తరాన్ని కూడా డ్యాన్స్ చేయించే పవర్ ఉందని ఈ పాటలో ప్రూవ్ చేస్తున్నాయి. ట్రెండ్స్ మారచ్చు, మ్యూజిక్ స్టైల్ మారచ్చు, కానీ మంచి బీట్ కాలపరిమితి ఉండదు కదా. అందుకే ఈ పాట అప్పట్లో ఎంత స్పెషలో ఇప్పటికీ అంతే స్పెషల్. మరి ఆ 90s మ్యూజిక్ని మరోసారి ఎంజాయ్ చేయడానికి రెడీనా? ఏఆర్ రహమాన్ మ్యూజిక్, ప్రభుదేవ డాన్స్తో అదరగొట్టిన ప్రేమికుడు చిత్రంలోని ఎవర్ గ్రీన్ డాన్స్ నెంబర్ ఎర్రాని కురదాని గోపాల మీ అందరి కోసం వినదమా మరి?

0: ప్రేమికుడు మూవీ కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, రాజశ్రీ సాహిత్యం.
1: पीसीपीएनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी.
0: रेप मध्यान 2:15 को हेलो डॉक्टर.

ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో అక్టోబర్ 16వ తేదీ వరల్డ్ స్పైన్ డేను పురస్కరించుకుని వెన్నెముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 years రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశం అంతటా ఇంప్లిమెంట్ చేశారంటే,
3: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
2: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
4: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ యువరాజ్ జనాగ్. ఫ్యామిలీ మూవీస్ నుంచి లవ్ స్టోరీస్ వరకు ఎన్నో ఎన్నో డిఫరెంట్ రూల్స్ తో ఆడియన్స్ కి దగ్గరైన హీరో శ్రీకాంత్. ఆయన కూతురు మేధ హీరోయిన్ గా మైత్రి ఇన్ లవ్ అనే సినిమా రాబోతుంది. అది ఒక విశేషమైతే, ఇంకోవైపు తెలుగు సినిమా పాటల్లో తన స్టైల్లో భావాన్ని పలికిస్తూ, ప్రేమను అక్షరాల్లో ఒలికించే పదాలు రాస్తూ, మనసును తాకే సాహిత్యాన్ని ఎన్నో మధురమైన పాటలతో అందించిన ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి తనయుడు సాయి హర్ష ఇప్పుడు ఇదే మూవీతో, అంటే హీరోయిన్ గా మేధ ఏ మూవీతో అయితే ఇంట్రడ్యూస్ అవుతుందో అదే మూవీతో ఆయన టాలెంట్ ఫర్దర్ ఫస్ట్ టైం చూపించబోతున్నారు. అంటే ఒకరి వెనుక వెండితెర అనుభవం ఉన్న తండ్రి, మరొకరి వెనుక పాటల ప్రపంచంలో పేరున్న తండ్రి. ఇప్పుడు ఈ న్యూ జర్నీలో వాళ్ళిద్దరు పిల్లలు తమకంటూ ఒక స్పెషల్ రికగ్నేషన్ తీసుకోవాలి. మరి నటుడిగా శ్రీకాంత్ సంపాదించిన పేరు ఆయన కుమార్తె మేధాకి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది? అలాగే పాటల రచయితగా రామజోగయ్య శాస్త్రి సృష్టించిన సాహిత్య ప్రపంచం వాళ్ల అబ్బాయి సాయి హర్ష సంగీత ప్రయాణానికి ఎలాంటి నేపథ్యంగా కాబోతోంది? మరీ ముఖ్యంగా ఈ ఇద్దరు న్యూ టాలెంట్స్ కలిస్తే తెరపై ఎలాంటి ఫీల్ ఇస్తుందో తెలియాలంటే మాత్రం కాస్త వెయిట్ చేయాల్సిందే. తండ్రి సంపాదించిన పేరు ఒక పరిచయాన్ని ఇవ్వచ్చు, కానీ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలంటే కావాల్సింది మాత్రం ఓన్ టాలెంటే కదా. సో వాళ్ళిద్దరికీ ఆల్ ద బెస్ట్ చెబుదాం. ఇప్పుడు సిద్ శ్రీరామ్ పాడిన శ్రీమణి గీతం, ఊరు పేరు భైరవకొండ సినిమా నుంచి శేఖర్ చంద్ర సంగీతం.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు. ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎసి ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
2: ఇరుముడి చిత్రం కోసం అనంతు పాడిన పాట కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని, శివ నిర్వాణ రచన, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. దివ్యాంగుల పెన్షన్ అర్హతలను సడలించడంతో పాటు ఆ పెన్షన్ మొత్తాన్ని 25% పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలనే తేడా లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. దివ్యాంగుల పెన్షన్ అర్హతను కేంద్ర ప్రభుత్వం సడలించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 80% వైకల్యం ఉన్నవారికే పెన్షన్ ఇచ్చేవారని, ఇకపై 40% వైకల్యం ఉన్నవారికి కూడా ఇస్తారని చెప్పారు. పెన్షన్ మొత్తాన్ని 25% పెంచామన్నారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆయన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. పెన్షన్ కోసం 18 ఏళ్లు వచ్చే వరకు ఆగాల్సిన నిబంధనలు తొలగించామని, పుట్టినప్పటి నుంచే దివ్యాంగ చిన్నారులకు సహాయం అందుతుందని తెలిపారు. దీంతో దివ్యాంగ లబ్ధిదారుల సంఖ్య 8.33 లక్షల నుంచి 27.48 లక్షలకు పెరుగుతుందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరులో 53.78 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు శంకుస్థాపన చేశారు. అమరాబాద్ అచ్చంపేట ప్రాంతాల్లోని గిరిజన ఏజెన్సీ గ్రామాలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడం దీని లక్ష్యం. R&B రోడ్డు పనులకు, రాయలగండిలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయ గోపురం పనులకు కూడా శంకుస్థాపన చేశారు. మన్ననూరులో బస్సు షెల్టర్ను ప్రారంభించారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సభలో మాట్లాడుతూ నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలు అనే తేడా లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారంలో ఈరోజు మంత్రి శ్రీధర్బాబు, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డితో కలిసి ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయల సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 2,20,000 ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. టవర్స్ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని, వచ్చే బతుకమ్మ నాటికి తొలి విడత ఇళ్లు పూర్తి చేయాలన్నది లక్ష్యమని చెప్పారు. అధికారులు మెరుగైన పనితీరుతో శాఖకు మంచి పేరు తీసుకురావాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆకాంక్షించారు. జిల్లా సీఈఓలు, డిప్యూటీ సీఈఓల అసోసియేషన్ నూతన కార్యవర్గం ఈరోజు ప్రజాభవన్లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసింది. ప్రతినిధులు మంత్రిని శాల్వాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రేపు వనపర్తి జిల్లాలో పర్యటిస్తారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహర్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవితో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులు

0: లకు శంకుస్థాపన చేస్తారు. రేవల్లి మండలం కొంగలపల్లి ఏదుల మండల కేంద్రాల్లో గోదాముల నిర్మాణానికి వనపర్తి పీజీ కాలేజీలో 15 కోట్ల రూపాయలతో బాలుర బాలికల వసతి గృహాల నిర్మాణానికి, పబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తారు. మహిళా సాధికారత లక్ష్యంగా ప్రజాపాలన సాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్లో ఈరోజు జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆయన సతీమణితో కలిసి పాల్గొన్నారు. బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేసి ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పారు. కాప్రా చెరువు పునరుద్ధరణ పనులు హైడ్రా ఆధ్వర్యంలో వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే సుమారు 60% పనులు పూర్తయ్యాయి. హైడ్రా రెండో దశలో అభివృద్ధి చేస్తున్న 14 చెరువుల్లో ఇదొకటి. దీనికోసం దాదాపు 35 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కాప్రా చెరువు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన చిత్తడి నేలల్లో ఒకటి. ఇక్కడికి 470 రకాలకు పైగా వలస పక్షులు వస్తాయి. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. వరద నీరు నిలిచేలా లోతు పెంచుతున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టుకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన 2 బాహుబలి మోటార్లను ప్రారంభించి మంత్రి మాట్లాడుతూ,
1: పూర్తి స్థాయిలో ఏదుల వత్తే అలాగే కరివేన ఉదండ ఈ 4 ప్రాంతాలకు నీళ్లు ఏర్పాటు చేస్తారు. మరి అప్పటి వరకు ఎన్నో వర్షాభావ పత్రాలు వచ్చినాయి. ప్రపంచ మొత్తంలో కూడా ఎన్నో ప్రభావం వచ్చినట్టు వర్షాలు కురవని కారణంగా, నీళ్లు లేని కారణంగా, వాతావరణం వేడిన కారణంగా ప్రపంచంలో మొత్తం సమస్య వచ్చింది.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లిలో బాబా జగ్జీవన్ రామ్ అగ్రికల్చర్ కళాశాల విద్యార్థుల జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ,
2: ఎన్నో అత్యవసర పరిస్థితుల్లో ఏ పంటలు వేసుకోవాలి, వరి కాకుండా వేరే క్రాప్ డైవర్సిఫికేషన్ ఏ క్రాప్స్ వేసుకోవాలి, అందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మా శాస్త్రవేత్తల బృందం కూడా ఈ దేశాయిపల్లి గ్రామస్తులకు కూడా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా చేపడుతున్నాము.
0: అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్వేత మాట్లాడుతూ,
3: పచ్చదనం పరిశుభ్రత, మొక్కలు నాటడం, అదేవిధంగా రక్తదాన శిబిరం, తర్వాత వైద్య శిబిరాలు, పశు పోషణ, తర్వాత పశు వైద్య శిబిరాలు లాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీంతో మనం గ్రామస్తులకి అదేవిధంగా విద్యార్థులకి అందరికి ఈ సామాజిక సేవ పైన స్ఫూర్తి కలిగిస్తూ ఈ శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది.
0: ఢిల్లీలో జరిగిన 12వ జాతీయ ఇన్స్పైర్ అవార్డ్స్ మానక ప్రదర్శనలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ గుర్తింపు పొందిన 62 ప్రాజెక్టుల్లో 5 తెలంగాణ నుంచి ఎంపికయ్యాయి. కర్ణాటక 9, మహారాష్ట్ర 7 అవార్డులు గెలవగా 5 అవార్డులతో తెలంగాణ దేశంలో 3వ స్థానంలో నిలిచింది. విజేతలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సత్కరించారు. వీరికి జపాన్లో సకూరా సైన్స్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. విజేతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈరోజు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఎల్లుండి రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే 4వ మ్యాచ్లో భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సిరీస్లో ప్రస్తుతం భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క మహిళా ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ ఈబీసీ విద్యార్థుల దరఖాస్తు గడువును 31 వరకు పొడిగించారు. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఈ గడువును 15 నుంచి 31 వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. వృత్తి నైపుణ్య శిక్షణ ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి సూచించారు. యాదగిరిగుట్టలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో 2వ విడత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ తెలిపారు. ఈరోజు శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన గోడ పత్రికలను పీఓ విడుదల చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలోని దేహగాం మండలంలోని మీసేవా కేంద్రాలను జిల్లా ఈ డిస్టిక్ట్ మేనేజర్ గౌతమ్ రాజ్, జిల్లా మీసేవా మేనేజర్ గోపతి ప్రశాంత్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా మీసేవా కేంద్రాల్లో ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవలు, దరఖాస్తుల స్వీకరణ, సేవల పరిష్కార ప్రక్రియ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. తెలంగాణ రాబిన్హుడ్ పండుగల సాయన్న ఆశయాలను ప్రతి ఒక్క

0: ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నవాబుపేటలో ఈరోజు పండుగల సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. పోలీసులు సిబ్బంది ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ నిబద్ధతతో నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగీతే అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 15-16 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతికుమార్ విమర్శించారు. దేశంలో బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని అన్నారు. ముఖ్యాంశాలు: దివ్యాంగుల పెన్షన్ అర్హతలను సడలించడంతో పాటు ఆ పెన్షన్ మొత్తాన్ని 25% పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నవంబర్ 19 నుంచి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలు అనే తేడా లేకుండా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 5 మ్యాచ్ల T20 క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు హైదరాబాద్లో 4వ మ్యాచ్లో భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బీఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: ఈ శతాబ్ది సత్యం.
1: బాపు, పరమత సహనం, దయాగుణం, సత్యనిష్ట నీ ఆచరణీయ విలువలుగా నువ్వు పదే పదే చెప్పినప్పటికీ, ప్రజల మధ్య ఉన్న ఓ మహనీయుడుగా నిన్ను ప్రపంచమే గుర్తించినప్పటికీ, అదే సహనంతో అదే సత్యనిష్టతో అందరి కోసం నువ్వెలా అంత అకుంఠిత దీక్షతో పనిచేసావో మాకిప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. ఈ భూమి మీద రక్తమాంసాలతో గాంధీ అనే వ్యక్తి నడయాడాడంటే రేపటి ప్రజలు ఆశ్చర్యపోతారు అన్న మహనీయుల స్టేట్మెంట్లు మా ఆరాధనని నీ పట్ల మరింత పెంచాయి. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మీ సత్యాగ్రహం విలువ, అహింసల చేయూత మన జాతి ఎప్పటికీ మర్చిపోదు. సమైక్యతా భావన, సంఘటిత శక్తిని జాతి జనాల్లో నింపటానికి, నీ వెనక నడిచేలా చేయటానికి నువ్వు చేసిన త్యాగాలు, నువ్వు ఆచరించి చూపించిన నైతిక విలువలు మన జనానికి ఎప్పటికీ ఆచరణీయ పాఠాలే. ఒక్కసారి చరిత్ర తిరిగేద్దాం. ఆ చీకటి రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటేనే కదా వెలుగుల్ని పరిచిన నీ ఆత్మశోధన, కనిపెట్టిన సత్యాగ్రహం, అహింసల శక్తి తెలిసేది. అతి క్రూరమైన దోపిడీ రూపం బానిస వ్యవస్థ. వలేసి చాపలు పట్టినట్లు మనుషుల్ని తెల్లవారు పట్టుకుని వ్యవసాయ పనుల్లో, గృహాల్లో, గనుల్లో వెట్టికి వాడేవారు. బానిసలు యజమాని ఆస్తులు, మాన ప్రాణాలు యజమాని ఇష్టమే. 16 నుండి 19వ శతాబ్దాల్లో 2 కోట్ల మంది ఆఫ్రికన్ ప్రజల్ని అమెరికా, బ్రెజిల్, కరేబియన్ దీవులకు నిర్బంధంగా తీసుకెళ్లినట్టు చరిత్రలో చెబుతున్నారు కదా బాపు. జంతువుల్లాగా మనుషుల్ని రోడ్ల మీద మరో మనుషులే అమ్మడం ఏమిటి? ఎంత అనాగరికం కదా. ప్రపంచమెంత దుర్మార్గంలో ప్రవర్తిస్తున్నా సన్మార్గానికి దాసోహం అంటుంది అని నువ్వన్నట్టుగానే ఆ దోపిడీ వ్యవస్థను నిరోధించుకున్నాం. ఒక స్విట్జర్లాండ్ శాస్త్రవేత్త లెక్కల ప్రకారం 5500 సంవత్సరాల్లో 14,000 యుద్ధాలు జరిగాయట. మరణించిన వారి సంఖ్య 300 కోట్లపైనే. నాశనమైన వస్తువుల విలువ 50 లక్షల స్విస్ ఫ్రాంకులు, అంటే 1 కోటి రూపాయలు. ఒక్కసారి నువ్వన్నమాట జ్ఞాపకమొస్తుంది బాబు, ఆర్థిక దోపిడీ, సామ్రాజ్యవాదాల వల్లే యుద్ధాలొస్తాయని. నిజం కదా. లాటిన్ అమెరికా దేశాల్లో 150 సంవత్సరాల్లో 550 సార్లు సైనిక అధికారులు అధికారాన్ని వశం చేసుకున్నారు. ఇంగ్లాండ్ ఫ్రాన్స్ మీద యుద్ధం చేసినప్పుడు జన్మభూమి కోసం ఫ్రాన్స్ దేశస్థులు ఎందరో ప్రాణాలు కోల్పోయారుగా. చైనాలో రైతులు చేసిన తైపింగ్ తిరుగుబాటు అంతర్యుద్ధానికి దారితీస్తే దాంట్లో కూడా 1 కోట్ల మంది ప్రజలు చనిపోయారు. జులై 28, 1914లో ప్రారంభమైనట్టి మొదటి ప్రపంచ యుద్ధం జర్మన్ సామ్రాజ్యవాదం వల్లేగా వచ్చింది.

36,00,000 సైనికులు సమీకరింపబడ్డ ఆ యుద్ధంలో 1,00,000 మందికి పైగా చనిపోయారు. 2,00,000,000 గాయపడ్డారు. 4,00,000,00,000 రూపాయల ఆస్తి నష్టాన్ని చవిచూసి 1918 నవంబర్ 11 ముగిసింది. అసలు ఎందుకు మొదలైనట్టు, ఏం సాధించానని ముగిసినట్టు. 2వ ప్రపంచ యుద్ధాన్ని తీసుకుంటే 1939 సెప్టెంబర్ 1 జర్మనీ సైన్యాలు పోలాండ్పై దాడితో ప్రారంభమై 61 దేశాలకు విస్తరించింది. 40 దేశాలపైన దాడులు జరిగాయి. 10,70,00,000 సైనికులు పాల్గొన్న ఈ యుద్ధంలో 5,50,00,000 మంది చనిపోయారట. 32,00,000,00,000 ఆస్తి నష్టం జరిగి 1945 జూన్లో యుద్ధాన్ని ముగించారు. ఇది అర్థం కాని వ్యవస్థే కదా. అంతెందుకు, ప్రపంచ పోలీసుగా మనమంతా పిలుచుకునే అమెరికా ఈ 30 సంవత్సరాల్లో ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం కల్పించుకుని 215 సార్లు తన సాయుధ బలగాల్ని ఉపయోగించిందని రాజనీతిజ్ఞులు రాస్తున్నారు. ఎంత బాధకరం కదా బాపు. 2,60,00,000 ప్రజల్ని నాజీలు క్యాంపుల్లో బంధించి 1,00,000,000 గ్యాస్ బాంబర్లలో పెట్టి చంపారని, ఉరితీసి కొందరిని తుపాకులతో కాల్చి మరికొందరిని కిరాతకంగా చంపేశారని చెప్పగా విన్నాం. అంతెందుకు, ఇప్పటికీ మన నెత్తిమీద మృత్యువు ఆటంబాంబు రూపంలో దోబుచులాడుతూనే ఉంది. నిజం చెప్పనా బాపు, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న బాంబులతో ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని 15 సార్లు నాశనం చేయొచ్చట, తెలుసా? అందుకే నువ్వు ప్రపంచానికి అహింసను అందించావు. అహింస ఎంత గొప్పదో ప్రపంచానికి చూపించావు. ఒకవైపు బ్రిటిష్ సామ్రాజ్యం వైశాల్యం 1,45,00,000 చదరపు మైళ్ళట, జనాభా 60 కోట్లు, దేశాల సంఖ్య 59. అటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింసతో గెలుచుకున్న ఏకైక వ్యక్తివి నువ్వు. ప్రజల మానప్రాణాల్ని చూసి తల్లడిల్లి ప్రపంచాన్ని ప్రధాన నైతిక విలువల వైపు నడిపించిన దేవుడివి నువ్వు. సత్యాగ్రహం ద్వారా విభిన్న జాతుల మతాల ఆచార వ్యవహారాలని కలిగిన మన భారత జాతిని సంఘటితం చేసి బానిసతనం నుండి విముక్తించేసిన జాతి రత్నానివి నువ్వు. నువ్వు జెండాగా ఎగురుతూ మా మీద పువ్వుల దీవెనలు పరుస్తూ ఉంటే నీ అంత ఎత్తుగా ఎగరమని మానవత్వతత్వంతో దీవిస్తున్నట్టుగా భావిస్తాం మేము. నక్షత్రాలను పండించే ఆకాశంలా, గింజల్ని పండించే రైతులా మహాత్మా, మా ఆలోచనల్ని పండించిన నువ్వంటే నాకెంతో ఇష్టం తెలుసా. భూగోళపు నల్ల పలక మీద దయ అనే తొలిపదం రాయించింది నువ్వేగా. దేశాన్ని ప్రేమించటమంటే మనిషిని పూజించటమేనని ఎరుకపరిచింది నువ్వేగా. అహింసను ప్రపంచానికి చవిచూపించింది నువ్వేగా. మొక్క మొక్కకు చెమట చుక్కల్ని పోసి బతికించుకున్నట్టు మనిషి మనిషిని దేశభక్తి స్ఫూర్తితో నడిపించింది నువ్వేగా. నా దేశం పావన గంగ, నా దేశం కరుణాంతరంగ, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం సంస్కార తరంగ అంటూ ఎందరో కవులు వేనోళ్లు పొగిడి ఉండవచ్చు. భారతదేశ ఆత్మ వివేకానందుని ప్రసంగంలో కనిపించేదని అంటుండేవారు. చికాగోలో వివేకానందుని ప్రసంగం విని విశ్వమానవుణ్ణి దర్శించగలిగామని, ఆత్మజ్ఞానం ఆధ్యాత్మిక శక్తి కలగలిసిన మూర్తిమత్వం భారతీయుని స్వంతమని అక్కడి పత్రికలు రాయటం మనం మర్చిపోగలుగుతామా? నువ్వు దేవుడికి మొక్కుతావా, గురువుకు మొక్కుతావా అని కబీర్దాస్ని అడిగితే, దేవుడిని ముందుగా చూపించిన గురువుకే నా తొలి నమస్కారం అన్న సంస్కర్తలని కన్న నేల ఇది. ఇదొక సనాతన తత్వ ప్రబోధం. ధర్మమే నిలువెత్తు రూపంగా నిలిచిన హర్మ్యం. శాంతిని ప్రవచించి సన్మార్గాన్నే బోధించిన బుద్ధుడు నడిచిన నేల ఇది. అన్ని జీవజాతుల్ని ఒకటిగా చూసిన రమణ మహర్షి నిర్యాణం పొందిన నేల కూడా ఇదే. నిజమే, చాలా దేశాలు కళ్ళు తెరవకముందే మన సంస్కృతిని రూపొందించుకున్నాం, నాగరికతను ఏర్పాటు చేసుకున్నాం. సర్వసంపన్నంగా రోడ్ల మీద వజ్రాలను ముత్యాలను బంగారాలను రాసులుగా పోసి అమ్ముకున్నాం. అవును, రత్నగర్భ మన దేశం. రాసులుగా పోసి రత్నాలతో పాటు బాలశిక్ష తన నీతిపద్యాల్ని, పురాణాల్లోని నీతివచనాల్ని ప్రబోధించింది ఇక్కడే. మా విశ్వాసాలు మా వికాసాలు పుట్టింది ఈ మట్టిలోంచే. మీలాంటి మహనీయుల నుంచే అది తెలుసుకున్నాం. వింటేనో చెప్తేనో చూస్తేనో అర్థమయ్యేంత చిన్నది కాదు నా దేశం. రండి, నా దేశంలో ఉండండి, ఆ అనుభవాల్ని ఆస్వాదించండి. అప్పుడు అర్థమవుతుంది గంగామాతంత గొప్పతనం, ఎవరెస్టంత మానవత్వం కలిగిందే ఈ భారతదేశం, నా భారతదేశం అని అప్పుడు అర్థమవుతుంది. మన దేశం ఆధ్యాత్మిక చైతన్యం ముందు ఆకాశం కూడా వంగి సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడగలిగిన విశాలత, పుట్టుకతోనే అలవడే భక్తితత్వం, నీ చేతుల ద్వారా మా అందరి నరనరాల్లో రగిలించావు. విభిన్న సంస్కృతుల్ని

గౌరవించటం, గుర్తించటం, పోషించటం, మంచి ఉంటే ఆచారాలుగా పాటించటం ప్రతి భారతీయుని అభిమతంగా మార్చేసింది నువ్వే. అందుకే కదా ఎన్నెన్నో దేశాల నుండి ఎందరెందరో మహామేధావులు, తత్వజ్ఞులు, ఆధ్యాత్మికవేత్తలు మన మూలాల్ని తెలుసుకోవాలని, మన సంఘటిత శక్తి బలాన్ని అన్వేషించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాత్కాలిక విజయాలే తప్ప శాశ్వత స్థిర విజేతలు కాలేకపోయారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని సొంతం చేసుకున్న ఆధ్యాత్మిక వికాసమే ఈ దేశ ప్రధాన గుణంగా మార్చిన మా గురువువి నువ్వే. ఈ జాతి నాగరికతను, ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవాలంటే మన సాంస్కృతిక వికాసాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్క కుంభమేళా చూస్తే చాలు, మన దేశ ఆధ్యాత్మిక ఆత్మదర్శనం ఏమిటో తెలుస్తుంది. వేలల్లో వచ్చే నాగసాధువులు స్నానం చేసిన తర్వాత కిక్కిర్సిన జనాల మధ్య ట్రాఫిక్ జామ్ లేకుండా, ఒక్కరి దర్శనం కూడా ఆ తర్వాత ఎవరికీ కాకుండా, అసలు దొరక్కుండా ఎలా, ఎక్కడ అదృశ్యమవుతారన్నది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే కదా బాపు. బాపు, ఎన్నెన్నో సిద్ధాంతాలు చూశాం, ఎన్నో సైద్ధాంతిక ప్రసంగాలు విన్నాం, కానీ గాంధీజాన్ని మనిషిని మనిషిగా మార్చే మానవీయ కోణం అని అనడంలో అతిశయోక్తి లేదు. మనిషిని సాధనంగా ఉపయోగించుకొని, అహింసనే ఆయుధంగా వాడుకొని అసాధ్యాలను సుసాధ్యం చేసిన నవీన బ్రహ్మవి నువ్వు. దేశాన్ని బానిస సంకెళ్ల నుండి విముక్తం చేసి స్వేచ్ఛను ప్రసాదించిన మా అమ్మవి నువ్వు. ఓ బాపు, మమ్మల్ని ఆశీర్వదించు. నీ వారసులుగా నీ ప్రతిరూపాలుగా మారగల సహన శక్తిని, ఆత్మ నిగ్రహ శక్తిని, పరమత సహన భక్తిని మాకు అందివ్వు. మన దేశాన్ని నిరంతరం శాంతి సామరస్యాలతో మెలిగే శక్తిని చేకూర్చు. ఉండనా మరి శ్యామ్ సుందర్.

0: ఫారస్ మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు హెచ్ఎండిఏ గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్ మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: శ్రోతలకు గమనిక, విజయ డైరీ ఉత్పత్తుల గురించి మీకేవైనా సందేహాలున్నాయా? వాటి నాణ్యత, లభ్యత, ప్రత్యేకతలు, ఇలాంటి అంశాలపై మీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే రేపు ఉదయం 10 నుంచి 11 వరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేసే ప్రత్యేక ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ కార్యక్రమంలో తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ కె చంద్రశేఖర్ రెడ్డి గారు పాల్గొని శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. రేపు ఉదయం 10 నుంచి 11 వరకు విజయ డైరీ ఉత్పత్తుల గురించి ప్రత్యేక ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.
2: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: దేవరా చిత్రం కోసం శిల్పారావు పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి రచన, సంగీతం అనిరుద్ధ్ రవిచందర్.
1: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియచేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలను తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఎస్సీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఎస్సీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఎస్సీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో ట్రాక్టో టైం 6:37:46 అవుతుంది. రేపు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో అక్టోబర్ 15వ తేదీ, అంటే రేపు అక్టోబర్ 16వ తేదీ వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకుని వెన్నెముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ప్రముఖ స్పెయిన్ అండ్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 0402324-0852, 0402324-0853, 0402955-0923. రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై.
3: పూల సౌందర్యంతో, ఆడపడుచుల ఆనందంతో, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పరిమళంతో మీ ఇంట నిండాలి సంతోషం. విజయ తెలంగాణ డైరీ తరపున మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.
4: Meet the Star.
5: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కనోడు ఏమైపోయినా నాకు ఎందుకు, నేను బాగుంటే సరిపోతుంది. కానీ మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు. ఒక 2-3 రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకో లేని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి. నేను ఇంతవరకు ఎన్నో పాడ్కాస్ట్ చేశాను సార్, కానీ ఇంత మంచి స్టూడియో నేను చూడలేదు సార్. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ది కైండ్ ఆఫ్ స్టాఫ్ యూ హ్యావ్ హియర్, అమేజింగ్ యాక్చువల్లీ.
4: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం

0: శనివారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో టైం 6:40 వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

హలో అండ్ వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. భార్యాభర్తలు పాలు నీళ్లలా కలిసిపోవాలని అంటూ ఉంటారు పెద్దలు. ఎవరైనా సరే కలకాలం ఒకరితో ఒకరు కలిసి బతకాలన్న ఆశతోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు. ఎప్పటికైనా విడిపోవాలన్న కోరికతో ఎవరు కూడా కొత్త బంధంలోకి అడుగు పెట్టరు. పూర్వకాలంలో జీవిత భాగస్వాముల మధ్య అనురాగం, ప్రేమ, ఆప్యాయతతో పాటు ఓర్పు, సహనం ఉండేవి. అందువల్ల వారు తుది శ్వాస విడిచే వరకు ప్రాణానికి ప్రాణంగా బతికేవారు. కానీ నేటి తరంలో ఓర్పు, సహనం అనే లక్షణాలే కరువయ్యాయి. అందుకే పెళ్లైన జంటలు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉంటారు. కొందరైతే చిన్న గొడవలనే పెద్దవి చేసుకుని విడిపోయే స్టేజ్ వరకు వెళ్లిపోతారు. వివాహ బంధం తెగతెంపులు కావడానికి ప్రధానంగా మూడు విషయాలు కారణమవుతాయని ఫ్యామిలీ కౌన్సిలర్స్ చెప్తారు. అవేంటంటే ఇప్పుడు చేతన్ మీతో చెప్తాడు వెన్నెల ప్రోగ్రాంలు. ఇవి మీరు ఒక్కసారి విని కాస్త అర్థం చేసుకున్నట్టయితే ఇవి మీ వివాహ సంబంధమే కాదు, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ లో కూడా మీకు హెల్ప్ చేస్తాయి. పెళ్లైన కొత్తలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపై ఒకరు చాలా ప్రేమ కురిపిస్తారు. ఒకరంటే ఒకరు విడిచిపెట్టి ఉండలేనంత కేరింగ్ తీసుకుంటారు. ఇష్టాయిష్టాలు తెలుసుకుని భాగస్వామి మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తారు. అయితే కాలం గడిచే కొద్దీ పిల్లలు పుట్టడం, కుటుంబ బాధ్యతలు మీద పట్టడంతో ఆ ఉత్సాహం అంతా నీరుగారిపోతుంది. ఒక్కసారి భాగస్వామిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు, అప్పుడే మళ్లీ సమస్యలు మొదలవుతాయి. చికాకులు, గొడవలతో జీవితం దుర్భరంగా మారిపోతుంది. అందువల్ల ఎన్ని పనులు బాధ్యతలున్నా పార్ట్నర్ను నిర్లక్ష్యం చేయకూడదు. ఆధిపత్యం కాపురంలో భార్యాభర్తలు ఇద్దరి పాత్ర కీలకమే. ఒకరు ఎక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు, ఇద్దరూ సమానులే. కాని కొందరు భార్యాభర్తలు సంసారంలో తనదే పై చేయిగా ఉండాలని ప్రయత్నిస్తారు. భార్యపై ఆధిపత్యం చెలాయించేందుకు భర్తను డామినేట్ చేసేందుకు భార్య ప్రయత్నిస్తే ఆ కాపురం మూండాళ్ల ముచ్చటగానే ముగిసిపోతుంది. అందుకే జీవిత భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించకుండా వారి ఇష్టాయిష్టాలేంటో తెలుసుకొని వారి మనసులో ఏముందో అర్థం చేసుకొని ప్రవర్తించాలి. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. గౌరవం ఉండాలి. కాపురంలో దంపతులిద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం. ఎదుటివారి అభిప్రాయాలకు తగిన గుర్తింపు ఇవ్వాలి. ప్రతి విషయంలోనూ నా మాటే నెగ్గాలి అని ఇద్దరిలో ఎవరు అనుకున్నా అది ఏదో ఒక రోజు సంసారాన్ని కూల్చేస్తుంది. కాబట్టి కాపురంలో భాగస్వాములు ఇద్దరూ ఎదుటి వారిని గౌరవించాలి. భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే ఇప్పుడు చేతన్ చెప్పే టిప్స్ కొన్ని మీరు పాటించాల్సిందే. ఎప్పుడైనా సరే బంధం ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తలిద్దరు కూడా కొన్ని టిప్స్ పాటించాలి. అప్పుడే వారి బంధం బాగుంటుంది, కలకాలం ఆనందమయంగా కొనసాగుతుంది. అసలు ఇంతకు వారిద్దరూ ఏం పాటించాలి, ఎలా ఉండాలనే విషయాలు గుర్తించి సైకాలజిస్టులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చేతన్ మీతో షేర్ చేసుకుంటాడు. ఫోన్ పక్కన పెట్టండి. ఎస్, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఫోన్ కి తెగ అడిక్ట్ అయిపోతారు. ఎంతలా తినడమైనా పక్కన పెడతారేమో కానీ ఫోన్ మాత్రం పక్కన పెట్టరు. అయితే ఈ అలవాటు రిలేషన్షిప్స్ కి మరింత ఎఫెక్ట్ చూపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. మీ బంధం మధ్యలో ఫోన్ ప్రభావం అంతగా ఉండకూడదు. అందుకే మీరు మీ భాగస్వామితో గడిపే సమయంలో ఫోన్ ని పక్కన పెట్టడం మర్చిపోవద్దు. ఇంపార్టెంట్ విషయం అయితేనే ఫోన్ అటెండ్ అవ్వండి, లేకపోతే వదిలేయండి. ప్రతి నోటిఫికేషన్ చూసుకుంటూ ఏముంటుందో అని పక్కన వారిని వదిలేసి ఆ ఫోన్లో ఉంటే మాత్రం మీ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అయినట్టే. లైఫ్ పార్ట్నర్ ఎదురుగా అధికంగా ఫోన్ వాడడం అంత మంచిది కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఫోన్ పక్కన పెట్టడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ పార్ట్నర్తో మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేయగలుగుతారు. కాబట్టి ఇప్పటి నుంచి మీ పార్ట్నర్తో గడిపే సమయంలో ఫోన్కి దూరంగా ఉండండి. ఒకప్పుడు పార్ట్నర్కి ఫోన్లో మెసేజెస్ చేసి, కాల్ చేసి, వీడియో కాల్స్లో అన్నీ చూసుకుంటారు. కానీ అదే పార్ట్నర్ ఇప్పుడు మీతో ఉంటే మళ్ళీ మీరు ఫోన్లో ఏం చేస్తున్నారు?

0: సో కీప్ ద ఫోన్ అవుట్. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఎవరూ ఫ్యామిలీ లైఫ్ని అంతగా పట్టించుకోవడం లేదు, కానీ మీ పార్ట్నర్తో గడిపేందుకు ఒక రోజుని కేటాయించుకోండి. ఓ రకంగా చెప్పాలంటే ఆ రోజుని డెడికేట్ చేయండి, వారితో డేట్కి వెళ్ళండి. అలా చేయడం వల్ల మీ మధ్య బంధం మరింత బాగుంటుంది. అలా డేట్కి వెళ్ళాలనుకున్నప్పుడు రెగ్యులర్గా కాకుండా కాస్త కొత్తగా ప్లాన్ చేయండి. మంచి హోటల్ రూమ్ బుక్ చేసుకోండి, సర్ప్రైజెస్ ప్లాన్ చేయండి, గిఫ్ట్స్ ప్లాన్ చేసుకోండి. హ్యావ్ సమ్ అడ్వెంచర్ ఇన్ యువర్ లైఫ్. భార్యాభర్తలు అంటే ఎంతసేపు సినిమాలు షికారులు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు కలిసి ఇద్దరు అడ్వెంచర్స్ చేయండి. ఇలా చేయడం వల్ల ఓ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ మీ సొంతం అవుతాయి. తెలియని ప్రాంతాలకు వెళ్ళండి, అక్కడ సాధ్యమైనంత వరకు సమయాన్ని గడపండి. ఇలా చేయడం వల్ల మీ పార్ట్నర్ గురించి కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. మీ రిలేషన్షిప్ బాగుండాలంటే ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయండి. ఇలా చేయడంలో మీరు పర్సనల్ టైంని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి ఎప్పుడు రొటీన్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేయండి. వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అంటారుగా. చాలా వరకు సర్ప్రైజెస్ అంటే ఇష్టపడతారు. ఇది మన స్నేహితుల నుంచి అయితే ఆ ఆనందం రెట్టింపుగా ఉంటుంది. ఇది లవర్స్ కపుల్స్ మధ్యలో బాగా పనిచేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఒకరికొకరు సర్ప్రైజెస్ ఇచ్చుకోవడం చేస్తుండండి. ఇది చాలా మంచి అలవాటు. ఎందుకంటే తమ స్నేహితులు తమ కోసం ఆలోచించి ఏదైనా చేశారు అన్న ఆనందమే ఎదుటి వారిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. కాబట్టి ఒకరికొకరు సర్ప్రైజెస్ ఇచ్చి పుచ్చుకోండి. మెచ్చుకోవడం మర్చిపోవద్దు సుమా అంటారు. ఏదైనా గొడవలు తలెత్తినప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటారు. అదే ఏదైనా మంచి పని చేస్తే మాత్రం మెచ్చుకోరు. కానీ ఇలా ఎప్పుడూ చేయకూడదు. పార్ట్నర్స్ ఎవరైనా సరే ఏదైనా మంచి పని చేస్తే ఒకరినొకరు మెచ్చుకోవడం మరవద్దు. ఫర్ ఎగ్జాంపుల్, వంట బాగా చేస్తే భార్యని భర్త మెచ్చుకోవడం వల్ల ఆ వంట చేసేందుకు అప్పటి వరకు భార్య పడిన కష్టాన్ని మొత్తం మర్చిపోతుంది. ఇదే భర్త విషయంలోనూ ఏదైనా తను మంచి పని చేస్తే భార్య మెచ్చుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య ఓ సానుకూల బంధం ఏర్పడుతుంది. ఇద్దరు కలిసి సమయం గడపండి. మీకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకోండి. ఆ సమయంలో ఆనందంగా సమయం గడపండి. ఇలా చేయడం వల్ల మీ ఇద్దరికంటూ ఓ సమయం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఆనందమయంగా మారుతుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు స్పైస్ అప్ యువర్ లైఫ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. I'll get back to you with more such useful information in our next segment. Till then, bye. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.
1: మీరు ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
2: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: అనిరుద్ధ్ రవిచంద్ర మ్యూజిక్ కంపోజిషన్లో కాసర్ల శ్యామ్ రచన, అద్దుల జాంగిరెడ్డి ఆకునూరి దేవు పాడిన పాట ది ప్యారడైజ్ సినిమా కోసం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీ ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు మనం వినబోతున్న పాట వెట్టియాన్ చిత్రం కోసం నకాష్ అజీజ్, అరుణ్ కౌండిన్య, అలాగే దీప్తి పాడిన పాట. రచన శ్రీనివాస్ మౌలి, సంగీతం అనిరుద్ రవిచందర్.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉన్న ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్క్ ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమా.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. మిరాయి చిత్రం కోసం అర్మాన్ మాలిక్ పాడిన పాట, రచన కృష్ణకాంత్, సంగీతం గౌరహరి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు వార్తలు వింటారు.
1: దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడిలో జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. గత 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను భారత్ ఖండిస్తూ సంఘీభావం తెలిపింది. దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడిలో జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఈరోజు ప్రారంభమైన ప్రపంచవ్యాప్తంగా భారత సాంస్కృతిక అనుబంధాలు అనే అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి పంపిన సందేశాన్ని సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ చదివి వినిపించారు. నలంద వంటి ప్రాచీన విద్యా కేంద్రాలు భారతదేశానికి, ఇతర ఆసియా దేశాలకు మధ్య జ్ఞాన మార్పిడికి ఎంతగానో తోడ్పడిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భౌమ సముద్ర మార్గాల ద్వారా మన ఋషులు, విద్వాంసులు, వర్తకులు, యాత్రికులు భారతీయ ఆలోచనలను ప్రపంచం నలుమూలలకు తీసుకువెళ్లారని ప్రధానమంత్రి తెలిపారు. కాగా నాగరికత ప్రభావం కేవలం ఆ దేశ భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాదని కేంద్ర సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ఆలోచనలు, జ్ఞానము, కళల మార్పిడి ద్వారానే నాగరికతలు సరిహద్దులను దాటి విస్తరించాయని పేర్కొన్నారు. లడక్ ప్రాంతంలో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 ముఖ్య అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ రవాణా అనుసంధానాన్ని పెంచడం, విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, నీటి భద్రతను పటిష్టం చేయడం లక్ష్యంగా చేపడుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. లేహ్లోని ఖుషోక్ బకులా రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన ప్యాసింజర్ టర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ ఆధునిక టర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదం దార్చా రోడ్డును కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. వీటితో పాటు 9 మెగావాట్ల సామర్థ్యం గల హను చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టును, 66 కేవీ డబుల్ సర్క్యూట్ దా హను కల్సి విద్యుత్ సరఫరా లైన్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రివర్గం ఈరోజు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 2026-27 నుంచి 2030-31 వరకు 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. కాబినెట్ సమావేశం అనంతరం సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సామాజిక భద్రత వలయం కోసం 53,428 కోట్ల రూపాయల వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. దివ్యాంగుల పెన్షన్ పథకం కింద సహాయాన్ని మొత్తం ఇకపై 79 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నవారికి 375 రూపాయలు, 80 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి 625 రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి సామాజిక సహాయ యోజన కింద దివ్యాంగులకు సంబంధించిన బెంచ్ మార్క్ అంగవైకల్య ప్రమాణాన్ని ప్రస్తుతం ఉన్న 80% నుంచి 40% మారుస్తున్నట్లు వైష్ణవ్ వెల్లడించారు. దీని ద్వారా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 3,20,00,000 మంది లబ్ధిదారులకు ప్రయోజనం పొందుతారు.
2: దివ్యాంగ్జనో కి లియే జో పెహలే 80% థ్రెషోల్డ్ థా డిజెబిలిటీ పెన్షన్ మే ఎలిజిబిలిటీ కే లియే ఉస్కో ఆధా కర్కే 40% పర్ భీ అబ్ దివ్యాంగ్ పెన్షన్ దియా జాయేగా. पहले दिव्यांग पेंशन 18 साल से ऊपर के व्यक्ति को ही दिया जाता था. अब जन्म से ही दिव्यांग जन को पेंशन में कवर किया जाएगा. 27 लाख दिव्यांग जन लाभार्थी होंगे. टोटल लाभार्थियों की संख्या बढ़ के करीब 3,20,00,000 हो जाएगी.
1: రైల్వే ఉద్యోగుల పనితీరును గుర్తించి వారికి 78 రోజుల ఉత్పాదకతతో కూడిన బోనస్ పీఎల్బీ చెల్లించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బోనస్ చెల్లింపు కోసం కేబినెట్ 2,09,00,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను ఆమోదించింది. అర్హులైన రైల్వే ఉద్యోగులకు ప్రతి ఏటా పండుగల కంటే ముందే పీఎల్బీ చెల్లింపులు జరుపుతామని చెప్పారు.
2: రైల్వే కే కరీబ్ 11,40,770 కర్మచారియో కే లియే పర్ఫార్మెన్స్ లింక్డ్ బోనస్ 78 దినో కా బోనస్ ఆజ్ కేబినెట్ నే అప్రూవ్ కియా. యే దీపావళి కా ఉపహార హై రైల్వే కే సభీ.

0: एक कर्मठ कर्मचारियों के लिए जो दिन रात मेहनत करते हैं, करीब 2009 करोड़ रुपए का टोटल बोनस है.
1: ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ప్రగతిని సాధించడానికి, రాష్ట్రాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రధానమంత్రి మోదీ నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ ఢిల్లీకి ప్రాధాన్యతనిస్తూ నగరాభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్నారని ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ప్రభుత్వ అధినేతగా వరుసగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ మహారాష్ట కేబినెట్ ఒక తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన ముంబైలో జరిగిన ఈ సమావేశంలో పరిపాలన, మౌలిక సదుపాయాలు, డిజిటల్ రంగాల్లో ప్రధానమంత్రి నాయకత్వాన్ని ప్రశంసించారు. 2029 నాటికి దేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు భారత్ కృషి చేస్తోందని, అలాగే మహారాష్ట కూడా $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని మంత్రివర్గం పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలకు ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు 5 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. అజింక్యా షిండేను వ్యక్తిగత బ్యాండ్పై విడుదల చేశారు. జాతీయ రాజధానిలోనే జంతర్ మంతర్లోకి రహస్యంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన సీజేపీ నాయకులు దాస్, రంకాలతో పాటు ఇతరులను ఢిల్లీ పోలీసులు నిన్న అదుపులోకి తీసుకుని వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గడిచిన 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ధి చెందిన దేశాలతో ప్రాధాన్యత గల వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో మంత్రి మాట్లాడుతూ, భారతీయ వ్యాపారానికి అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలను విస్తరించడంతో పాటు గ్లోబల్ భాగస్వాములకు కూడా దేశీయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా భారత్ ముందడుగు వేస్తుందని మంత్రి పేర్కొన్నారు. 2014 ముందు భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు సుమారు $10 ట్రిలియన్ జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలకు మాత్రమే పరిమితమై ఉండేదని, ప్రస్తుతం ఆ పరిధి సుమారు $70 ట్రిలియన్లకు పెరిగిందని గోయల్ స్పష్టం చేశారు. భారత్ నమ్మకమైన భాగస్వాముల కోసం మొగ్గు చూపుతోందని సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. భారత్ అమెరికా సంబంధాలపై మంత్రి మాట్లాడుతూ,
2: I think the US and India have a very, very consequential relationship. And it's only going to get better, irrespective of changes in political thinking, whether in India or in the US. The relationship draws its strength from our economic imperatives, from our political imperatives, from our security imperatives. So it's a very safe relationship. I don't think the rest of the world needs to worry about it.
1: ఇరు దేశాల మధ్య బంధం ఎంతో కీలకమైందని, రాజకీయ ఆలోచనల్లో మార్పులు వచ్చినప్పటికీ ఇది మరింత బలోపేతం అవుతుందని మంత్రి అన్నారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను ఖండిస్తూ భారత్ ఈరోజు సంఘీభావం ప్రకటించింది. న్యూఢిల్లీలో ఈ మధ్యాహ్నం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, నిన్న సౌదీ అరేబియాలోని అరామ్కో ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించారు. దేశంలోని పౌర మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులన్నింటినీ భారత్ ఖండిస్తోందని అన్నారు. ఇటువంటి దాడులు పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, వెంటనే నిలిపివేయాలని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడంలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావంగా నిలుస్తుందని జైస్వాల్ తెలిపారు. 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు తెలంగాణ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న 4వ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈరోజు జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఎల్లుండి వరకు హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, విదర్భ, హిమాచల్ ప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత క్రీడాకారులతో రేపు న్యూఢిల్లీలో సంభాషిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరిగిన ఆసియా క్రీడల పథకాల పట్టికలో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పథకాలను సాధించి 4వ స్థానంలో నిలిచింది. ముఖ్యాంశాలు: దేశ నాగరికత ప్రయాణం శతాబ్దాల సాంస్కృతిక మార్పిడిలో జ్ఞాన ప్రసారం ద్వారానే రూపుదిద్దుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని 5 సంవత్సరాల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది. గత 4 ఏళ్లలో భారత్ 38 అభివృద్ది చెందిన దేశం.

0: తో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన వరుస దాడులను భారత్ ఖండిస్తూ సంఘీభావం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇది మన చట్టం. అక్రమ నిర్మాణాలు ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. అక్రమ నిర్మాణాలు ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. నమస్కారం అండి బాబ్జీ గారు.
1: నమస్కారం రమేష్ గారు.
0: అసలు ఈ అక్రమ నిర్మాణాలని ఎలా నిర్ధారిస్తారు?
1: అక్రమ నిర్మాణాలు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే మనది కాని స్థలంలో, అది గవర్నమెంట్ది కావచ్చు, నాలా కావచ్చు, చెరువు కావచ్చు, ఇంకొకరిది కావచ్చు, అక్కడికి వెళ్ళి కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం కనుక చేపడితే అది ఇల్లీగల్. అక్రమ నిర్మాణాలు ఏమిటి అంటే ఒక అథారిటీ ఉంటుంది, ఇల్లు కట్టుకోవడానికి మనం ఎవరికో అప్రోచ్ అవుతాము, వాళ్ళు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ అనో ఏదో ఇస్తారు. ఇట్ డిపెండ్స్ అపాన్ సిటీ. అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ, ఇప్పుడు ట్రైఫర్ కేట్ అయింది కాబట్టి జిహెచ్ఎంసీ, ఎంఎంసీ, సిఎంసీ ఇలా అయినాయి. ఇవి కాకుండా ఇంకా అర్బన్ లోకల్ బాడీస్ అంటారు,
0: మున్సిపాలిటీస్,
1: గ్రామ పంచాయతీలు అయినా సరే, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు బిల్డింగ్కి కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్కి కాకుండా అతిక్రమించి మనం ఏదైనా చేస్తే దాన్ని కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని అంటారు. అంటే మీది కాని స్థలంలో మీరు కట్టినా, మీకు ఇచ్చిన పర్మిషన్ని అతిక్రమించి కట్టినా, ఇవి రెండు కూడా ఇల్లీగల్ అని అంటారు అన్నమాట.
0: సాధారణంగా ఇల్లి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, అక్రమ నిర్మాణాలు ఏముంటాయి?
1: సాధారణంగా మనము సపోజ్ నా స్థలం అనుకుంటాను, నేను మున్సిపల్ కార్పొరేషన్ని అప్రోచ్ అవుతాను, ప్లాన్ అప్రూవల్ చేయించుకుంటాను. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా మన రాష్ట్రంలో టీజీ బీపాస్ అనేటువంటి ఒక ఫెసిలిటీ, యాప్ బేస్డ్ ఫెసిలిటీ. దీని ప్రకారం ఏంటంటే ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేదు, అప్లికేషన్ ఓపెన్ చేసుకుని మనం సబ్మిట్ చేయాల్సినటువంటి డిగ్రీని సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా అప్రూవల్ వస్తుంది. దట్ ఈస్ ప్రొవిజనల్ అప్రూవల్, అంటే టెంటేటివ్గా అప్రూవల్ ఇస్తారండి. అది మళ్ళీ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్స్.
0: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని,
1: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగానే ఇది కూడా త్వరగా, అంటే అంతకుముందు ఒక గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరిగితే టైం అవుతుందని, ఇటువంటివన్నీ కూడా బైపాస్ చేయడం కోసం, అంటే కర్టైల్ చేయడం కోసం ఈ టీజీ బీపాస్ అనేది తీసుకొచ్చారు.
0: అంటే పెరుగుతున్న సాంకేతికతను పూర్తిగా వినియోగించుకునే విధానం,
1: వినియోగించుకోవడం, అంటే పాత పద్ధతుల్లో డిలేస్ ఉంటాయి కాబట్టి ఇది త్వరితగతిని కంప్లీట్ చేయడం కోసం ఉద్దేశించబడినటువంటి ఒక ఫెసిలిటీ.
0: సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కి నిజ నిర్ధారణకు వాళ్ళు వచ్చినప్పుడు కరెక్ట్ గా ఉంటే ఆ పర్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది.
1: ఆన్ రికార్డ్, ఆన్ గ్రౌండ్ రెండు ఒకటేగా ఉండాలి. మీకు ఇచ్చినటువంటి బిల్డింగ్ పర్మిషన్ లో మీకేదో, ఉదాహరణకి నేను చెప్తాను, ఒక 200, 230, 40, 50 గజాల లోపల మీకు ఒక స్టిల్ట్ ఫర్ పార్కింగ్, స్టిల్ట్ అంటే పార్కింగ్, తర్వాత 2 అప్పర్ ఫ్లోర్స్, 3 అప్పర్ ఫ్లోర్స్, దాన్ని అతిక్రమిస్తే 2 కాకుండా 3 కాకుండా కడితే అది అతిక్రమణ. అక్రమ నిర్మాణం అంటే అతిక్రమణించడమే. తర్వాత సెట్ బ్యాక్స్ అంటారు, అంటే ఆ ఇంటికి ముందు, కట్టబోయే ఇంటికి ముందు ఉన్నటువంటి రోడ్డు విడ్తిని బట్టి మీకు సెట్ బ్యాక్స్ ఇస్తారు. ముందు ఎంత ఉండాలి, మూడు వైపులు ఎంత ఉండాలి, చెట్లన్నీ నాటాలి, తర్వాత ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఎన్ని ఉండాలి, ఇవన్నీ కూడా దానిలో పొందుపరుస్తారు. ఏది బిల్డింగ్ పర్మిషన్లో వీటిని పట్టించుకోకుండా వీటిని అతిక్రమిస్తే అప్పుడు అది అతిక్రమణ అవుతుంది.
0: ముఖ్యంగా గమనిస్తుంటాం బాబ్జీ గారు, సెట్ బ్యాక్స్ ని పాటించకుండా నా రూమ్ సైజ్ పెరుగుతుందనో, మాక్సిమం ప్లేస్ ని కట్టుకుంటూ వీళ్ళకి వెంటిలేషన్ సమస్య వచ్చేసి పక్కింటి వాళ్ళకు కూడా వెంటిలేషన్ సమస్య కలిగించే సందర్భాలు చూస్తుంటాం. అలాంటి సమయాల్లో ఎలా అప్రోచ్ కావాలి, దీని రిడ్రెసల్ మెకానిజం ఏంటి?
1: నైబర్స్ కానీ

0: కన్సర్న్డ్ సిటిజన్స్ కానీ, ఆ ఏరియాకున్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ కానీ, ఎవరైనా సరే దాన్ని మా మున్సిపాలిటీ దృష్టికి తీసుకురావచ్చు. రాతపూర్వకంగానే వెళ్ళి మౌఖికంగా కానీ చెప్తే వాళ్ళు దాన్ని యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇటువంటి డీవియేషన్స్ కనుకైతే నిర్మాణంలో, ఒకటి దాని మీద సివిక్ ఫెసిలిటీస్ మీద, జనరల్ ఎన్విరాన్మెంట్ మీద కూడా. ఉదాహరణకి సపోజ్ పర్మిషన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఫ్లోర్స్ కడితే ఎక్కువ మంది ఇన్మేట్స్ దానిలోకి వస్తారు, ఎక్కువ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ వస్తాయి, ఆ రోడ్డు మీద ట్రాఫిక్ కంజెషన్ పెరుగుతుంది, ఎమర్జెన్సీలో మీకు బయటకు వెళ్లడానికి రావడానికి ఫైర్ సర్వీస్ ఎవరైనా గనక ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫైర్ యాక్సిడెంట్ రావడానికి, అది కాకుండా మీకు వెంటిలేషన్ తగ్గిపోతుంది. అంటే సెట్ బ్యాక్స్ లో చుట్టూ ఇంతింత ప్లేస్ ఇవ్వాలని వదిలిపెట్టాలంటే, ఎందుకంటే ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ కోసం, గాలి కోసం, వెలుతురు కోసం. దాన్ని ఏన్షియంట్ లైట్ అంటారు. అంటే ఇంతకాలంగా నాకు లైట్ వస్తుంది, ఇప్పుడు ఈ పక్కన అతను వచ్చి ఇతను కట్టడం వల్ల కట్టడం వల్ల మూసుకుపోయిందని అతను వెళ్ళొచ్చు ఎక్కడికి. ఇది కాకుండా వాటర్, గ్రౌండ్ వాటర్ ఉందనుకోండి, ఇతను గనక అవసరానికి మించి అతిక్రమించి కడితే ఎక్కువ గ్రౌండ్ వాటర్ని డ్రా చేయడం వల్ల పక్క వాళ్ళకి డ్రై అయిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా చాలా. ఎలక్ట్రిసిటీ లోడ్ సరిపోక ఫ్రీక్వెంట్ ఫెయిల్యూర్స్ అయిపోతాయి. ఫ్రీక్వెంట్ ఫెయిల్యూర్స్ అయిపోతే మళ్ళీ కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి, దానికి మళ్ళీ ఎలక్ట్రిసిటీ వల్ల ఆ ఏరియాలో డెవలప్మెంట్ చార్జెస్ అనే అదనంగా ఇస్తారు. ఇదంతా చైన్ రియాక్షన్. అండ్ డ్రైనేజ్ అండ్ సివరేజ్ కూడా కనెక్షన్ ఒకటి ఉంటుంది. వాళ్ళు అంత సివరేజ్ని ఇది హ్యాండిల్ చేస్తుంది ఎగ్జిస్టింగ్ పైప్ లైన్స్, అది కూడా కొంచెం కష్టమే. ఇవన్నీ ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, దాదాపు ఒక రెండు డజన్ల ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. ఒక్క వ్యక్తి కనుక అతిక్రమించి నిర్మాణాలు చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే కాకుండా ఆ వీధిలో ఉన్న వాళ్ళకి, ఆ కమ్యూనిటీలో నివసించే వాళ్ళందరికీ కూడా ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయి.
1: బాబుజీ గారు, ఈ అక్రమ నిర్మాణాల పట్ల ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా సమాచారం ఇచ్చి సంబంధిత అధికారులకు తెలియపరిచినట్లయితే, అది మౌఖికంగా కానీ రాతపూర్వకంగా కానీ ఒక వార్తారూపకంగా కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినట్లయితే అధికారుల చర్యలు ఏ విధంగా ఉంటాయి?
0: ఫస్ట్ ఏం చేస్తారు జనరల్గా జీహెచ్ఎంసీ వాళ్ళు, స్టాప్ వర్క్ అనేటువంటి ఒక నోటీస్ ఇస్తారు, ఫాలోడ్ బై ఒక వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఆ నోటీస్ని అందుకున్న తర్వాత ఆ ఇంటి ఓనర్, ఇంటి యజమాని ఎవరైతే కడుతున్నాడో, లేకపోతే కాంట్రాక్ట్కి ఇచ్చుండొచ్చు, మేస్త్రికి ఇచ్చుండొచ్చు, ఎవరికైనా ఇచ్చుండొచ్చు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రెసిడెన్షియల్ ప్లాన్ అప్రూవల్ తీసుకొని కమర్షియల్గా కట్టేస్తుంటారు, స్టిల్ట్ని షాపింగ్ కాంప్లెక్స్కి ఇచ్చేస్తుంటారు, పార్కింగ్కి వాడకుండా ఇంకొక దానికి వాడేస్తుంటారు. ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వచ్చి చూడాల్సిన బాధ్యత. ఫస్ట్ స్టాప్ వర్క్ నోటీస్ ఇస్తారు, స్టాప్ వర్క్ నోటీస్ ఇచ్చిన తర్వాత వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. ఒకవేళ కనుక వాళ్ళు వినకపోతే మున్సిపల్ అథారిటీస్కి ఏ హక్కు ఉంటుందంటే ప్రాపర్టీని సీజ్ చేసే హక్కు ఉంటుంది. ఒకవేళ అప్పటికే కనుక కట్టేసి ఉంటే దాన్ని డెమాలిష్ చేసే హక్కు ఉంటుంది. ఇన్ని రకాల స్టాట్యుటరీ పవర్స్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ అండ్ అబో వీళ్ళకందరికి కూడా ఈ హక్కులు ఉంటాయన్నమాట. అది వాళ్ళ బాధ్యత.
1: ఇది కేవలము అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం పొందడం వరకే మార్గముందా, ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా, ముందుగా ఆపడం బెటర్. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత అతనికి ముందుగా చెప్పి అతన్ని కరెక్ట్ చేయకపోతే అతను కూడా నష్టపోతాడు, ఎవరు నిర్మాణం చేసే అతను వ్యక్తి కూడా నష్టపోయే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ మున్సిపల్ అథారిటీ లెవెల్లోనే కంప్లైంటో లేకపోతే గ్రివెన్స్ వచ్చిన వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని కరెక్షన్ చేసి లేదంటే ఫైన్ వేసో. ఇక్కడ రెగ్యులరైజేషన్ ఉండదు, ఇంకా డీవియేషన్స్కి రెగ్యులరైజేషన్ ఉండదు. అది వదిలిపెడితే మీరు అన్నదేంటి, ఇది కాకుండా మున్సిపల్ అథారిటీస్ కాకుండా ఇంకా వేరే లెవెల్ రిడ్రెసల్ ఆఫ్ గ్రివెన్స్ ఏదన్నా ఉందంటే సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు. మున్సిపాలిటీ వినకపోతే మున్సిపాలిటీ అఫీషియల్స్ని పార్టీ కూడా చేయొచ్చు. ఒకవేళ అది అపార్ట్మెంట్స్ కనుకైతే, ఒకవేళ ఫ్లాటో అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళు కనుక వాళ్ళకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా లేదా చూసి, వాళ్ళకి కూడా ఇటువంటి ఈ మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కూడా డిప్రైవ్ అవుతారు కదా. వాళ్ళైనా కోర్టుకు వెళ్తారు, లేదంటే కన్స్యూమర్ ఫోరంకి వెళ్తారు, లేకపోతే ఈ అక్రమ కట్టడం ఆపకుండా కనుక కంటిన్యూ చేస్తే కోర్టుకు వెళ్ళి డైరెక్షన్ పిటిషన్ అంటారు, రిట్ ఆఫ్ మాండమస్ అంటారు, అగెన్స్ట్ ద గవర్నమెంట్, అగెన్స్ట్ జీహెచ్ఎంసీ అఫీషియల్స్ అండ్ బిల్డర్ మీద, కాంట్రాక్టర్ మీద, ఓనర్ ఆఫ్ ది ప్లాట్ మీద, ల్యాండ్ ఓనర్, వాళ్ళందరి మీద వాళ్ళందరినీ కూడా పార్టీలు చేసి వాళ్ళ దగ్గరికి, వాళ్ళకి అగెన్స్ట్కి వెళ్ళొచ్చు. ఇది కాకుండా ఒక పెద్ద బిల్డింగ్ ఏదో స్ట్రక్చర్ వస్తుంది కాంప్లెక్స్ లాంటిది, ఆ కాంప్లెక్స్ ఆ స్ట్రక్చర్ వల్ల గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోవచ్చు, లేకపోతే ఇంకొక ప్రాబ్లం రావచ్చు, అప్పుడు పిల్లు కూడా వేయచ్చు.
1: పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్
0: వేసే అవకాశం ఎవరికి ఉంటుందో వాళ్ళకే. అంటే డైరెక్ట్గా కన్సర్న్డ్ పార్టీ పిల్లు వేయడానికి లేదు, అఫెక్టెడ్ పార్టీ సింగులర్గా వెళ్ళి వేయడానికి లేదు, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ వేరే వాళ్ళు వెళ్ళేయచ్చు.
1: అంటే సమాజానికి

0: జనరల్గా అందరికీ ఉపయోగకరంగా ఉండాలి, నష్టం జరగకూడదు అన్న భావనతో వేయచ్చు. మనము తరచుగా గమనిస్తూ ఉంటాము, వార్తల్లో కూడా చూస్తుంటాము, ఒక అపార్ట్మెంటు బ్యాంక్ లోన్ ప్రాసెస్ చేసుకొని జీతంలోంచి ఈఎంఐ కట్టుకుంటూ కొన్నాము, ఆ తదనంతరము దానికి సరైన పర్మిషన్స్ లేక దాన్ని కూల్ చేయడానికి అధికారులు వచ్చారని, మేము అన్ని విధాలుగా సరిగ్గా ఉన్నప్పటికీ మాకు లోన్ శాంక్షన్ అయిపోయి మేము అపార్ట్మెంట్ కొన్నప్పటికీ మాకు అవస్థ వచ్చింది అని అంటూ బాధపడే వాళ్ళని గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్లు కానీ ఫ్లాట్లు కానీ కొనేటప్పుడు కొనుగోలుదారు మీరు అన్నట్టు ముందు జాగ్రత్త చర్యగా ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని పూర్తిగా సాటిస్ఫై అయ్యి ఆ తర్వాత కొనాలంటారు?
1: ఇది చాలా మంచి ప్రశ్న. జనరల్గా అపార్ట్మెంట్స్ అనగానే నోటిఫై చేస్తారు, మంచి మంచి కలర్లు బ్రోషర్స్ వేస్తారు, సరే ఏరియా మంచిది బాగానే ఉందని చెప్పి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సిందంటే టైటిల్ ఆఫ్ ద ల్యాండ్, ఆ పేపర్ లింక్ డాక్యుమెంట్స్ కూడా ఇస్తారు. అది ఈయన పేరు మీద ఉందా, అంటే ఎవరైతే అమ్ముతున్నారు, అమ్మే వ్యక్తి అతను బిల్డరో కాంట్రాక్టరో ఎవరు, అతని పేరు మీద ఉందా, ల్యాండ్ క్లియర్గా ఉందా, అది అసైన్డ్ ల్యాండా, చెరువుల్లో కట్టారా, కాలువల పక్కన కట్టారా, ఇది చూసుకోవాలి. ఎఫ్టీఎల్లో కనుక కడితే నిర్దాక్షిణ్యంగా హైదరాబాద్లో వస్తారు, ఎందుకంటే వాటరు పబ్లిక్ ప్రాపర్టీ, ఫారెస్ట్ పబ్లిక్ ప్రాపర్టీ, రోడ్స్ పబ్లిక్ ప్రాపర్టీ, వాటిని ఎన్క్రోచ్ చేయడానికి అధికారం ఎవరికి లేదు. కాబట్టి ఫ్లాట్స్ కొనేవాళ్ళు ఇంకా చూడవలసింది ఏంటంటే వాటికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏమైనా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఇచ్చినారా, ఫైర్ సేఫ్టీ క్లియరెన్సెస్ ఇచ్చారా, లేకపోతే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏమైనా ఇచ్చినారా. అన్నిటికీ అన్ని కాదు వర్తించవు, కొన్నిటికి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ పెద్ద పెద్దవి, ఒకవేళ హై రైజ్ ఇది బిల్డింగ్స్ కనుక అయితే ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు ఏమైనా ఆ జోన్లోకి వెళ్తే వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారా, ఫైర్ సేఫ్టీ వాళ్ళు ఇచ్చినారా. ఇంతకంటే ముందు, అన్నిటికంటే ముందు అసలు దానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా లేదా. జిహెచ్ఎంసీ వాళ్ళు కన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత, మళ్ళీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు.
0: ఒక సామాన్యుడికి తక్కువ ధరకు వస్తుందనో ఆఫర్లు ఇస్తున్నాడనో ఇలాంటి వాటికి మోసపోకుండా ఆ డాక్యుమెంట్స్ అన్ని ఒక నిష్ణాతుడైన ఒక అడ్వకేట్ కానీ ఈ సంబంధిత రంగంలో నిష్ణాతులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక పక్కా లీగల్ అడ్వైస్ తీసుకున్నట్లయితే ఆ తర్వాత ముందుకెళ్ళడానికి దారి సుగమం అవుతుందంటారా?
1: ఖచ్చితంగా. అన్ని లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంటో ఫ్లాటో లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ ఒక ఫ్లోరో కొంటున్నప్పుడు ఒక 10,000, 5,000, 15,000, 20,000 దాని వాల్యూని బట్టి ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఈ పేపర్లన్నీ ఇస్తే అతను లీగల్ అడ్వైస్ ఇస్తారు. లేదా కాస్త అవగాహన ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఇంతకుముందు ఫ్లాట్ కొన్నవాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళనన్నా అడగాలి వాళ్ళు ఏం ప్రొసీజర్ ఫాలో కావాలి. ముఖ్యంగా చెరువు ఉందా, కాలువ ఉందా, రోడ్డు ఉందా, అసైన్డ్ ల్యాండా, ఫారెస్ట్ ల్యాండా, ఇది చూసుకోవాలి. తర్వాత బిల్డింగ్ వైలేషన్ లేకుండా అన్ని కరెక్ట్గా వచ్చిందా, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిందా, అది నిజమా కాదా. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఫేక్ చేసి ఇచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి, దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఒక లీగల్ మ్యాగజిమ్ ఉంది, విజిలెంటిబస్ నాన్ డ్యూరెంటిబస్ జ్యూరా సబ్వీనియన్స్ అని ఒక లీగల్ మ్యాగజిమ్. దానిలో ఏంటంటే చట్టం ఎప్పుడు జాగరూకతతో మేలుకొని ఉండే వాళ్ళకి మాత్రమే మేలు చేస్తుంది, నిద్రపోయే వాళ్ళకి చట్టం మేలు చేయదు. కాబట్టి నిద్రపోకుండా మేల్కొని ఇవన్నీ తెలుసుకొని కష్టపడిన సొమ్ము, లోను, ఇంకేదో ఆస్తులమ్మో కొనుక్కున్న తర్వాత ఈ ఇబ్బందులు పడకూడదని,
0: చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోకుండా
1: ఏం ప్రయోజనం,
0: ముందుగానే జాగ్రత్త పడడం మంచిదంట. చివరిగా ఒక ప్రశ్న అడ్వకేట్ గారు, ఒక చిన్నపాటి డీవియేషన్ లేదంటే ఒక పైన పెంట్ హౌస్ లాంటిది ఏదో వేసుకుంటారు, అది ఇచ్చిన పర్మిషన్ను దాటి కొంత కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, లేదు మీరు అన్నట్టు స్టిల్ట్లో అంటే పార్కింగ్లో పూర్తిగా పార్కింగ్ వదలకుండా కొంత భాగాన్ని ఒక రూమ్ కిందనో వాచ్మెన్ రూమ్ కిందనో, ఒరిజినల్ ప్లాన్లో ఉండదు అది కానీ చేసుకుంటారు, ఇలాంటి కన్స్ట్రక్షన్స్ని ఇతరులకి పెద్దగా ఇబ్బంది లేకుండా ఉన్న వాటిని క్రమబద్ధీకరించే వ్యవస్థ ఏమైనా ఉందా, చేసుకోవచ్చా?
1: 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వమే ఇటువంటివి ఏమైనా ఉంటే మీరు చేసుకోండి, అంటే టోటల్ డీవియేషన్ ఉండకూడదు. వితిన్ ది పర్మిటెడ్ 4 వాల్స్ లోపల స్మాల్ డీవియేషన్స్ ఏమైనా ఉంటే మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే నిజాయితీగా చేసేస్తా.
0: కాబట్టి ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా నిర్మాణం అంటూ చేపడితే పూర్తి పర్మిషన్స్ తీసుకొని దాన్ని అతిక్రమించకుండా కట్టుకొని ప్రశాంతమైన జీవనం గడపాలి. అంతేకాకుండా ఎవరైనా ఇలాంటి అతిక్రమణలు జరిగినప్పుడు నాకెందుకులే అనుకోకుండా ప్రభుత్వ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లయితే సమాధహితం కోరి మన బాధ్యతను నిర్వర్తించినట్టు అవుతుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు బాబుజీ గారు, నమస్కారం.
1: నమస్కారం.
2: మన చట్టం.

0: మీరింతవరకు అక్రమ నిర్మాణాలు ప్రముఖ న్యాయవాది వై బాబ్జీ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టైం 7:31 క్రాసెస్ 24 సెకండ్స్ అవుతుంది. సరదా సాయంత్రం ప్రోగ్రాంలో ఉన్న మనం, నేను మీ ఆర్జే నాగ్ మాట్లాడుతున్నా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే వైరల్ న్యూస్, వైరల్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ న్యూస్ అన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఉందాం. అలాగే నేను అడిగిన క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తారేమో అది కూడా ట్రై చేయండి. ఫస్ట్ మనం ఒక ట్రైన్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ట్రైన్కి సంబంధించిన ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. మీకు ఆన్సర్ తెలిస్తే హలో వివిద్ భారతి హెచ్ఐడి, హెచ్ఈఎల్ఎల్ఓ విఐవిఐడిహెచ్ BHARATI @gmail.com, HYD@gmail.com. ఈ మెయిల్కి మెసేజ్ చేయండి. భారతదేశంలో మొట్టమొదటి ప్రయాణికుల రైలు ఎప్పుడు, ఎక్కడి నుంచి ఎక్కడికి నడిచింది? భారతదేశంలో ఫర్ ద ఫస్ట్ టైం ట్రైన్ ఎప్పుడు, ఎక్కడి నుంచి ఎక్కడికి నడిచింది? ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే హలో వివిద్ భారతి హెచ్ఐడి, HELLO VIVADH BHARATI HYD@gmail.com మెయిల్ చేయండి. డెఫినెట్గా మీ పేర్లు, మీరు కరెక్ట్ ఆన్సర్ పంపిస్తే మీ పేర్లు చదువుతాను. ఈలోపు ఒక రైలు బండి పాట వినండి. స్టేట్ 2 ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: 친구.
1: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
2: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
1: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
2: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
1: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
2: సుస్థిరమైన శక్తి, భవిష్యత్తు కోసం భద్రత,
1: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
2: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
1: నిరంతరం కట్టుబడి ఉంది.
2: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
1: ఐఎస్ఐ మార్కు ఉత్పత్తులను ఎంచుకుందాం.
2: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
1: బిఐఎస్ హాల్ మార్కు ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
2: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
1: భద్రతను నిర్ధారిద్దాం,
2: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
1: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
4: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇంతకుముందు అడిగిన క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి ప్రయాణికుల రైలు ఎప్పుడు, ఎక్కడి నుంచి ఎక్కడికి నడిచింది అని. ఎప్పుడు అంటే 1853 ఏప్రిల్ 16 బొంబాయి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ముంబై అంటారు, ముంబై నుంచి థానే వరకు నడిచింది. ఆన్సర్స్ చెప్పిన శ్రోతలు వనస్థలిపురం హైదరాబాద్ నుండి దోర్నాల బాలరాజు, రేణుక, ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి. మీరిద్దరికీ కంగ్రాచులేషన్స్. జీవితంలో మన దగ్గర ఎంత డబ్బుంది అనేది కొన్నిసార్లు ముఖ్యం కాదు, మన మనసులో ఎంత నిజాయితీ ఉంది అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే డబ్బులతో వస్తువుల్ని కొనగలం గానీ మన వ్యక్తిత్వానికి విలువను మాత్రం మన బిహేవియర్తోనే సంపాదించగలుగుతాం. ఇప్పుడు ఒక రైలు ప్రయాణంలో జరిగిన చిన్న ఇన్సిడెంట్ గురించి మాట్లాడబోతున్నాను. అందుకే రైలు గురించి క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్, ఈ వీడియో 2023 సెప్టెంబర్లో బాగా వైరల్ అయిన వీడియో. మరి ఇప్పుడెందుకు అంటే, ఇప్పుడు ఏదో రీక్రియేట్ చేసిన వీడియో కూడా మళ్ళీ అంతే వైరల్ అవుతుంది, మిలియన్స్ లైక్స్ అండ్ వ్యూస్తో అలా దూసుకెళ్ళిపోతుంది. పశ్చిమ బెంగాల్ ఏరియాలో ఈ ఇన్సిడెంట్ జరిగిందని ఒక టాక్ అయితే ఉంది, కానీ పర్ఫెక్ట్గా మనకి ఏరియాది లేదు. అసలు స్టోరీలోకి వెళ్తే, ఒక మహిళ రైల్లో ప్రయాణిస్తోంది, ఆమెతో పాటు ఇంకొందరు కో ప్యాసింజర్స్ కూడా ఉన్నారు. ఇంతలో టికెట్ చెక్కింగ్ ఆఫీసర్ వచ్చి టికెట్లు అడిగారు. ఆ మహిళ ఎంతో ధైర్యంగా టికెట్ చూపించింది, కానీ ఆమె టికెట్ చూసిన అధికారి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆయన ముఖంలో వచ్చిన చిరునవ్వు చూసి అక్కడ ఉన్నవాళ్లే కాదు, ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు. అసలు ఆమె టికెట్లో ఏముంది, ఆమె చేసిన పని అంత ప్రత్యేకంగా ఎందుకు మారింది, టికెట్ చెక్కింగ్ అధికారిని ఆశ్చర్యపరిచిన ఆ నిజాయితీ వెనుకన్న కథ ఏంటి తెలుసుకుందాం ఈ పాట తర్వాత. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణికుల టికెట్లు తనిఖీ చేసే అధికారిని ఏమని పిలుస్తారు? ఇది నెక్స్ట్ క్వశ్చన్. సో రైల్లో మన దగ్గరికి వచ్చి టికెట్లు అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళని అఫీషియల్గా ఏమని పిలుస్తారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే మీరు హలో వివిధ్ భారతి హెచ్వైడి HELLOVIVADHBHARETIHYD@gmail.com మెయిల్ చేయండి. డెఫినెట్గా మళ్ళీ మీ పేర్లు చదువుతాను. ఈలోపు ఒక మంచి పాట వినేద్దాం. స్టే ట్యూన్డ్.

సరదా సాయంత్రం వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్లు తనిఖీ చేసే అధికారిని, ఆఫీసర్ని ఏమని పిలుస్తారు? ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే హలో వివిధ్ భారతి హెచ్వైడి, HELLO VIVADH BHARETA HYD @ rate of gmail.com. ఈ మెయిల్కి మెసేజ్ చేయండి.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సింధు పాడిన పాట ఘరానా బుల్లోడు సినిమా కోసం వెన్నెలకంటి రచన, ఎంఎం కీరవాణి సంగీతం.
1: మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళా 2026లో. రంగురంగుల పూల బతుకమ్మ ఆట పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాలు ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.

భారతీయ రైల్వేలో రైల్వే డిపార్ట్మెంట్లో రైల్లోకి వచ్చి మన దగ్గర టికెట్ ఉందా లేదా అని తనిఖీ చేసే ఆ అధికారిని ఏమని పిలుస్తారు అని అడిగాను. చాలామంది ఆన్సర్ చేశారు. నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి బొమ్మిదిని లక్ష్మీనారాయణ, తరాలపల్లి నుంచి బుచ్చయ్య, హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు రేణుక, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, అలాగే ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, వీళ్ళంతా ఆన్సర్ చేశారు. వీళ్లలో కొంతమంది మాత్రం టీజీ అని చెప్పారు, అది రాంగ్ ఆన్సర్. అలాగే అప్పలరాజు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టీటీఈ అని పిలుస్తారు, అంటే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్, టీటీ అని పిలుస్తారు. ఇది కూడా చాలామంది ఆన్సర్ పంపించారు, అందరికీ కంగ్రాచ్యులేషన్స్. అయితే మనం మాట్లాడుకుంటున్న ఆ ట్రైన్ ఇన్సిడెంట్ ఏంటో ఇంకోసారి మనం డిస్కస్ చేద్దాం. నిజాయితీ అనేది మన దగ్గర ఉన్న సంపదను బట్టి రాదు, మనం నమ్మిన విలువల్ని బట్టి వస్తుంది. నిజాయితీకి నిలువుటద్దం లాంటి ఆ మహిళ చేసిన పని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. రైల్లో ఈ టీటీ రాగానే ఆ మహిళ తన దగ్గర ఉన్న టికెట్ చూపించింది. టికెట్ మాత్రమే కాదు, టికెట్స్ చూపించింది. ఒకటి కాదు, 3 టికెట్స్ చూపించిందంట. నిజంగా షాక్ అయ్యారు కదా, ఎందుకంటే తనతో పాటు ఆమె 2 మేకల్ని కూడా తీసుకెళ్తుంది. సో ఆ మేకలకు కూడా టికెట్ తీసుకున్నాను, ఎందుకంటే వాటి అవి కూడా ఈ జర్నీలో పార్ట్ కాబట్టి వాటి కూడా టికెట్ తీసుకున్నాను ఆమె చెప్పడం, ఆమె అమాయకమైన చిరునవ్వు, నిజాయితీ చూసి ఆఫీసర్ కూడా నవ్వకుండా ఉండలేకపోయారు. ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది, ఎంతోమంది మనసుని గెలుచుకుంది. నిజానికి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది, నిజాయితీకి పేదరికం అడ్డు కాదు, సంపద ఉన్నంత మాత్రాన నిజాయితీ ఉన్నట్టు కాదు. మన దగ్గర డబ్బు తక్కువగా ఉండొచ్చు, అవకాశాలు తక్కువగా ఉండొచ్చు, కానీ మన విలువలు మాత్రం తక్కువ కాకూడదు. టికెట్ లేకుండానే ప్రయాణించే వాళ్ళున్న ఈ ప్రపంచంలో తనతో పాటు తన మేకలకి టికెట్ తీసుకున్న ఆ మహిళ మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. నిజాయితీగా ఉండడానికి పెద్ద చదువులు అవసరం లేదు, బాగా డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, గొప్ప హోదా కూడా అవసరం లేదు, మంచి మనసుంటే చాలు అని. ఇంకా మాట్లాడుకుందాం. సరదా సాయంత్రం వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. ఇప్పుడు ఇంకో ప్రశ్న, రైల్వే డిపార్ట్మెంట్ గురించే ఇంకో ప్రశ్న, ఆ తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. భారతీయ రైల్వేలో రైల్వే ప్రయాణికుల టికెట్లు, ప్రయాణ నిబంధనలకు సంబంధించిన ప్రధాన చట్టం ఏది? భారతీయ రైల్వేలో రైల్వే ప్రయాణికుల టికెట్లు, ప్రయాణ నిబంధనలకు సంబంధించిన ప్రధాన చట్టం ఏది? ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే హలో వివిధ్ భారతి hyd@gmail.com కి మెయిల్ చేయండి. ఇప్పుడు ఈ పాట మీ అందరి కోసం.

భారతీయ రైల్వేలో రైల్వే ప్రయాణికుల టికెట్ల గురించి, అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏది అని క్వశ్చన్ అడిగాను. దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీకు హలో వివిధ భారతి హెచ్వైడి HELLOVIVIDH BHARETI HYDE @ gmail.com కి మెయిల్ చేయండి.

0: సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కంపోజిషన్లో రామ్ మిరియాల ధీ పాడిన పాట దసరా సినిమా కోసం రచన కాసర్ల శ్యామ్.
1: మీట్ ద స్టార్.
2: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కనోడు ఏమైపోయినా నాకు ఎందుకు, నేను బాగుంటే సరిపోతుంది అని మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని. నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు, ఒక రెండు మూడు రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకో లేని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి. నేను ఇంతవరకు ఎన్నో పాడ్కాస్ట్ చేశాను సార్, కానీ ఇంత మంచి స్టూడియో నేను చూడలేదు సార్. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ది కైండ్ ఆఫ్ స్టాఫ్ యూ హ్యావ్ హియర్, అమేజింగ్ యాక్చువల్లీ.
1: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సరదా సాయంత్రం వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. భారతీయ రైల్వేలు రైల్వే ప్రయాణికుల టికెట్లు అలాగే ట్రావెలింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి రూపొందించిన ప్రధాన చట్టం ఏది అని క్వశ్చన్ అడిగాను. చాలామంది ఆన్సర్స్ పంపించారు. కరీంనగర్ నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, అలాగే త్రిమూర్తులు బండారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి, నెమ్మాణి గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, ఇంకా రైల్వేస్ యాక్ట్ చట్టం 1989 అని ఆన్సర్ పంపించారు. దోర్నాల బాలరాజు, రేణుక, ఇంకా మహమ్మద్ జైనుద్దీన్, ఉమ్మడి నుంచి. అందరికీ కంగ్రాచులేషన్స్. 1989 యాక్ట్ ఇది కరెక్ట్ ఆన్సర్, రైల్వేస్ 1989 యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వినే ముందు ఒక పాట విందాం, స్టే ట్యూన్డ్.

0: మహర్షి మూవీ కోసం దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసి పాడిన పాట విన్నారు.
1: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే,
2: అంటే అది ట్రస్ట్ వర్ది అనే కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సరదా సాయంత్రం వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. మన ఇంట్లో చెత్త పేరుకుపోతే ఏం చేస్తాం? శుభ్రం చేస్తాం. మరి మన శరీరంలోని కోట్లాది కణాల్లో పాడైపోయిన భాగాలు, పనికిరాని ప్రోటీన్లు, ఇలాంటివన్నీ పేరుకుపోతే ఎవరు శుభ్రం చేస్తారు? బయట నుంచి ఎవరైనా వచ్చి క్లీన్ చేస్తారా? అసలు అవసరం లేదు. ఎందుకంటే మన శరీరంలోనే ఒక అద్భుతమైన క్లీనింగ్ టీమ్ ఉంది. అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, దాని వెనుకున్న రహస్యం ఏంటి, అది మాట్లాడుకుందాం. ప్రజెంట్ దసరా నవరాత్రుల సందర్భంగా చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు కదా, దాని వెనుక చాలా పెద్ద సైన్స్ ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, మీరెప్పుడైనా ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరం లోపల కూడా ఏదో ఒక స్పెషల్ ప్రాసెస్ జరుగుతుందని ఆలోచించారా? ఉపవాసం అంటే జస్ట్ ఆకలిని కంట్రోల్ చేస్తుండడమే కాదు, మన శరీరంలోని జీవక్రియల్ని అర్థం చేసుకోవడం.

0: దానికి ఇదొక ఇంట్రెస్టింగ్ టాపిక్. మన బాడీలో సెల్స్ ఎప్పుడు పనిచేస్తుంటాయి, అలా పనిచేసే టైంలో కొన్ని పార్ట్స్ దెబ్బతింటాయి, కొన్ని ప్రోటీన్లు పనికి రాకుండా పోతాయి. మరి ఆ వేస్టేజ్ అంతా అలానే బాడీలో పేరుకుపోవాలా, లేదు వాటిని రిమూవ్ చేసి వాటిని యూజ్ అయ్యే కొన్ని పదార్థాలని తిరిగి మళ్లీ వాడుకునే సిస్టమ్ మన కణాల్లో ఉంది. శరీరంలోని అద్భుతమైన ప్రక్రియను అర్థం చేసుకునేందుకే పరిశోధనలు చేసిన జపాన్ శాస్త్రవేత్త యోషినోరి ఓషుమికి 2016లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా వచ్చింది. మరి ఆయన పరిశోధనలో వెలుగులోకి వచ్చిన ఆ ప్రక్రియ పేరేంటి, కణాల లోపల చెత్తను సేకరించే సంచి పేరేంటి, వాటిని జీర్ణం చేసే వ్యవస్థ ఏది, ఇదంతా వింటుంటే ఏదో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపిస్తుంది కదా. కానీ ఇది మన కణాల్లో జరిగే నిజమైన బయోలాజికల్ ప్రాసెస్. ఇందులో కణాలు తమలోని కొన్ని భాగాల్ని తామే విచ్ఛిన్నం చేసి రీయూజ్ చేసుకుంటాయి. సో ఇప్పుడు మీరు చెప్పాల్సిన ఆన్సర్కి క్వశ్చన్ ఏంటంటే,
1: మన శరీరంలోని కణాల్లో దెబ్బతిన్న భాగాలను విచ్ఛిన్నం చేసి తిరిగి ఉపయోగించుకునే ప్రక్రియని ఏమంటారు? ప్రశ్న మరొకసారి, మన శరీరంలోని కణాల్లో దెబ్బతిన్న భాగాలను విచ్ఛిన్నం చేసి తిరిగి ఉపయోగించుకునే ప్రక్రియను ఏమంటారు?
0: ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com HELLOVIVADHBHRATAHYD@gmail.com మెయిల్ చేయండి. డెఫినెట్గా మీ పేర్లు మీరు వినవచ్చు, కరెక్ట్ ఆన్సర్ పంపిస్తే. ఇప్పుడు ఓ మంచి పాట విందాం, స్టే ట్యూన్డ్.

క్వశ్చన్ మరోసారి. మన కణాల్లో, శరీర కణాల్లో దెబ్బతిన్న భాగాల్ని విచ్ఛిన్నం చేసి మళ్ళీ యూజ్ చేసుకునే ఆ ప్రాసెస్ని ఏమంటారు? అది క్వశ్చన్. ఆన్సర్ తెలిస్తే హలో వివిధ్ భారతి HOD@gmail.comకి మెయిల్ చేయండి. HELLOVIVIDHBHARETIHOD@gmail.com.

0: జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్లో శ్వేతామోహన్ పాడిన పాట సర్ సినిమా కోసం. రచన రామజోగయ్య శాస్త్రి.
1: ప్రతి చిన్నారికి తన భావాలను తెలియజేసే హక్కుంది, కానీ కొంతమంది పిల్లలకి తమ మనసులోని భావాలని తెలియచేయడానికి మాటలు మాత్రమే సరిపోవు. ఆటిజం అలాగే స్పీచ్ కి సంబంధించిన సమస్యలున్న పిల్లలకు చిత్రాలు, హావభావాలు అలాగే ప్రత్యేక పరికరాల ద్వారా మాటలకు మార్గం చూపేదే ఏఏసీ, ఆగ్మెంటేటివ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్. ప్రతి చిన్నారికి గొంతునిద్దాం, ఏఏసీతో అనుబంధాన్ని పెంచుదాం. ఏఏసీ అవేర్నెస్ మంత్ సందర్భంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నారు ఆయిస్టర్ క్లినిక్ మరియు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. కాంటాక్ట్ నంబర్ 9347766126.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం స్టూడియో క్లాక్ టైం 8:06 క్రాస్ చేసి 35 సెకండ్స్ అవుతుంది. మన శరీరంలో రహస్యమైన క్లీనింగ్ టీమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే మన శరీరంలోని కణాల్లో దెబ్బతిన్న భాగాల్ని బ్రేక్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకునే ఆ ప్రాసెస్ని ఏమంటారు అని అడిగిన క్వశ్చన్కి చాలామంది ఆన్సర్ పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, నెమ్మాణి గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, అలాగే ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి, వనస్థలపురం హైదరాబాద్ నుంచి దోర్నాల బాలరాజు రేణుక, అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, గజ్వే నుంచి చీర్ల వెంకటేష్, సుగణ రామ్ ప్రసాద్, రామ్ చరణ్, వీళ్ళంతా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా తరాలపల్లి నుంచి బుచ్చయ్య గారు, పెడన నుంచి అప్పలరాజు గారు, పంతాడి శ్రీనివాసరావు ఫ్రమ్ కోనసీమ జిల్లా మోరిపొలం నుండి అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో ఆ ప్రశ్నకి సమాధానం ఆటోఫేజీ. గ్రీక్లో ఆటో అంటే తనని తాను అని, ఫేజిన్ అంటే తినడం, అంటే తనను తాను తినడం అని దాని అర్థం. అయితే ఇది కణం తనను తాను పూర్తిగా నాశనం చేసుకోవడం కాదు, దెబ్బతిన్న భాగాల్ని బ్రేక్ చేసి యూజ్ అయ్యే పదార్థాలని మళ్ళీ రీయూజ్ చేసుకునే ఒక ప్రాసెస్ పేరన్నమాట. ఇక పాత ఇనుప వస్తువుల్ని కొలిమిలో కరిగించి ఆ లోహంతో కొత్త వస్తువుని తయారు చేసినట్టు ఊహించుకోండి. అలాగే కణాలు కూడా కొన్ని పాత దెబ్బతిన్న భాగాల్ని బ్రేక్ చేసి వాటి నుంచి వచ్చిన అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటి పదార్థాలని తిరిగి యూజ్ చేసుకుంటాయన్నమాట. ఈ క్లీనింగ్ ఆపరేషన్ ఎలా జరుగుతుందంటే, కణంలో దెబ్బతిన్న భాగాల్ని చుట్టుముట్టి బంధించే చిన్న సంచి లాంటి స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, దాన్ని ఆటోఫాగోసోమ్ అని అంటారు. ఆ తర్వాత అది లైసోజోమ్తో కలిసి అక్కడ ఉండే జీర్ణ క్రియలో తోడ్పడే ఎంజైమ్స్తో పాటు వాటిని కలిసి మొత్తం బ్రేక్ చేసి అలా లభించిన ముడి పదార్థాలని కణం మళ్ళీ వాడుకుంటుంది అన్నమాట. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: ఆయన నా సినిమా కోసం ధ్రువ్ విక్రమ్ శృతి హాసన్ పాడిన పాట అనంత్ శ్రీరామ్ రచన హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం.
1: దసరా పండుగ వేళ ప్రతి ఇంట ఆనందం ఆరోగ్యం నిండాలి. తెలంగాణ రుచితో స్వచ్ఛమైన పాలతో మీ కుటుంబానికి మరింత ఆరోగ్యం అందిస్తూ విజయ తెలంగాణ డైరీ తరపున మీ అందరికీ హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు. మీట్ ది స్టార్.
2: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కనోడు ఏమైపోయినా నాకెందుకు, నేను బాగుంటే సరిపోతుంది. కానీ మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని. నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు ఒక రెండు మూడు రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకో లేని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ అన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి. నేను ఇంతవరకు ఎన్నో పాడ్కాస్ట్ చేశాను సార్, కానీ ఇంత మంచి స్టూడియో నేను చూడలేదు సార్. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ది కైండ్ ఆఫ్ స్టాఫ్ యూ హ్యావ్ హియర్. అమేజింగ్ యాక్చువల్లీ.
3: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి సరదా సాయంత్రం. స్టూడెంట్ అక్కడ టైం 8:13 క్రాస్ చేసి 28 సెకండ్స్ అవుతుంది. నేను మీ అర్జున. కణాల్లోని శక్తి పోషకాల స్థితిని బట్టి మనం మాట్లాడుకున్న ఈ ప్రాసెస్ కంట్రోల్ చేయబడుతుంది ఎంటార్ అనే ఒక సిస్టమ్. కణాల పెరుగుదల అలాగే పోషకాల అవైలబిలిటీ కంట్రోల్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. ఏఎంపీకే అనే సిస్టమ్ కూడా ఎనర్జీ తక్కువగా ఉన్నప్పుడు సెల్ రెస్పాండ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందంట. వీటి మధ్య బ్యాలెన్స్ ఆటోఫేజ్ నియంత్రణలో ఒక పార్ట్. అయితే ప్రతి ఒక్కరిలో 12 నుంచి 16 గంటలకే ఈ ప్రక్రియ మొదలవుతుందని చెప్పడానికి సరిపడా ప్రూఫ్స్ అయితే లేవు. వ్యక్తి ఆరోగ్యం, బయోలాజికల్ ప్రాసెసెస్, ఇంకా కణజాలం లాంటి అంశాలని బట్టి సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్పై పరిశోధనలు చేసిన మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం యోషినోరి ఓషుమి ఈస్ట్ కణాలపై ప్రయోగాల ద్వారా ఆటోఫేజిక్ సంబంధించిన ముఖ్యమైన జన్యువులు యంత్రాంగాలను ఆయన రికగ్నైజ్ చేశారు. ఈ పరిశోధనలకే ఆయనకి 2016 నోబెల్ బహుమతి కూడా వచ్చింది. మరి ఈ కణాల రీసైక్లింగ్ వ్యవస్థ మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది, వృద్ధాప్యంతో దీనికి ఉన్న సంబంధం ఏంటి, క్యాన్సర్, మెదడు సంబంధిత వ్యాధుల విషయంలో దీని పాత్ర ఎంతవరకు ఉంది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్. ఇప్పుడు మరో ప్రశ్న.
4: ఆటోఫేజీలో వ్యర్థ పదార్థాన్ని జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషించే కణ నిర్మాణం ఇది. ప్రశ్న మరొకసారి. ఆటోఫేజీలో వ్యర్థ పదార్థాన్ని జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషించే కణ నిర్మాణం ఇది.
0: ఈ ప్రశ్నకు మీకు ఆన్సర్ తెలిస్తే హలో వివిధ్ భారతి హెచ్వైడి HELLOVIVADHBHARETAHVD @gmail.com కి మెయిల్ చేయండి. ఇప్పుడు ఓ మంచి సాంగ్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

ప్రశ్న ఇంకోసారి, ఆటోఫేజీలో వ్యర్థ పదార్థాన్ని జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషించే కణ నిర్మాణం ఏది? ఆటోఫేజీలో ఈ వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా, వాటిని డైజెస్ట్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఒక కణ నిర్మాణం ఉంది, దాని పేరేంటి?

0: చిరంతన్ భట్ మ్యూజిక్ కంపోజిషన్లో రామజోగి శాశి రాసిన పాట చిన్మయి శ్రీపాద గానం బింబిసారా సినిమా కోసం.
1: బ్రో, E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
2: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
1: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
2: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
4: సరస్మేళా 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్, ప్రసాద్ ఐమాక్స్ పక్కన, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట

0: మేళా 2026లో రంగు రంగుల పూల బతుకమ్మ ఆట పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో టాక్లో టైం 8:21 క్రాసేసి 2 సెకండ్స్ అవుతుంది. సరదా సాయంత్రం వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే ముందు ఆ క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ చేశారో చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఆటోఫేజీలో వ్యర్థ పదార్థాలని జీర్ణం చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఒక కణ నిర్మాణం ఉంది, దాని పేరేంటి అని అడిగారు. చాలామంది ఆన్సర్ చేశారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, కరీంనగర్ నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, నిమ్మాణి గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, తరాలపల్లి నుంచి బుచ్చయ్య, పెడన నుంచి అప్పలరాజు, హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోర్నాల రేణుక బాలాజీ, నిజామాబాద్ నుంచి ఎం మురహరి యశోద, ఇంకా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా. వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లైసోజోమ్. ఇదే కరెక్ట్ ఆన్సర్. అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అందరికీ కంగ్రాచులేషన్స్. సో పాత వస్తువుల్ని పారేయకుండా వాటిలో ఉపయోగపడే భాగాల్ని తిరిగి వాడితే వనరులు ఆదా అయినట్లే. ఇక్కడ కూడా రీసైక్లింగ్ ప్రక్రియ అలాగే జరుగుతుంది. దాన్నే మనం ఆటోఫేజ్ అంటాం. అయితే ఆటోఫేజీలో వ్యర్థ పదార్థాలను జీర్ణం చేయడంలో కీలక పాత్ర పోషించే ఈ లైసోజోమ్ కూడా డెఫినెట్గా కణాల్లోని మైటోకాండ్రియా శక్తిని ఉత్పత్తి చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. అంటే కొన్ని కణాలు దెబ్బతిన్నప్పుడు వాటిని తొలగించడంలో ఆటోఫేజీకి సంబంధించిన ప్రత్యేక ప్రక్రియలు హెల్ప్ అవుతాయి. వయసు పెరిగే కొద్దీ కణాల నిర్వహణ చాలా చాలా ఇంపార్టెంట్. అల్జీమర్స్, పార్కిన్సన్స్ ఇలాంటి డిసీజెస్ వస్తూ ఉంటాయి కదా. సో ఆ లోపాల పాత్రను శాస్త్రవేత్తలు ఇంకా స్టడీ చేస్తూనే ఉన్నారు. ఫైనల్లీ ఉపవాసం క్యాన్సర్ని అడ్డుకుంటుంది అనుకోవడం సరైంది కాదు. అలాగే రోగ నిరోధక వ్యవస్థలోనూ ఆటోఫేజీకి పాత్ర ఉంది. కొన్ని సూక్ష్మజీవులను తొలగించడంలో, కణాల అంతర్గత సమతుల్యతను కాపాడడంలో ఇదైతే హెల్ప్ అవుతుంది. కంపల్సరీ రోగ నిరోధక శక్తి కంప్లీట్గా రీసెట్ అవుతుంది అని చెప్పడం మాత్రం అతిశయోక్తి అవుతుంది. ఉపవాసం వల్ల తెల్ల రక్త కణాలన్నీ తొలగిపోయి మళ్ళీ రీఫ్రెష్ అవుతాయి. ఇది కూడా అతిశయోక్తి అవుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువసేపు ఆకలితో ఉండడమే మార్గం కాదు. సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి, తగినంత నిద్రపోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. ఉపవాసం అందరికీ సరిపోదు. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, మందులు వాడేవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు, లేదంటే ఇతర హెల్త్ డిసీజెస్ ఏదన్నా ఉన్నవాళ్ళు డాక్టర్ని అడగకుండా దీర్ఘకాల ఉపవాసాలు చేయకూడదన్నమాట. సాంప్రదాయాన్ని గౌరవిస్తూనే శాస్త్రీయ ఆధారాలను అర్థం చేసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఫైనలీ, మన శరీరం కేవలం ఆహారం తీసుకునే యంత్రం కాదు. ప్రతి క్షణం తనని తానని కండక్ట్ చేసుకుంటూ, రిపేర్ చేసుకుంటూ ఉండే ఒక అద్భుతమైన జీవ వ్యవస్థ. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పిన విషయాల్లోనే అందులో ఆన్సర్ ఉంది. లాస్ట్ క్వశ్చన్, మన శరీరంలోని ఈ అద్భుతమైన ప్రక్రియను అర్థం చేసుకునేందుకు పరిశోధనలు చేసిన జపాన్ శాస్త్రవేత్త పేరేంటి, ఆయనకు ఏ ఇయర్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది? సో మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ప్రక్రియను అర్థం చేసుకునేందుకు పరిశోధనలు చేసిన జపాన్ శాస్త్రవేత్త పేరేంటి, ఆయనకి ఏ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది? ఇది క్వశ్చన్. మీకు ఆన్సర్ తెలిస్తే హలో వివిధ భారతి హెచ్వైడి HALLOVIVADHBHARATHYD@gmail.com కి మెయిల్ చేయండి. ఇప్పుడు ఒక మంచి సాంగ్ విందాం. స్టే ట్యూన్డ్.

ఇంతవరకు మాట్లాడుకున్న ఆ అద్భుతమైన ప్రక్రియను, మన బాడీలో జరిగే ఆ అద్భుతమైన ప్రాసెస్ని అర్థం చేసుకునేందుకు జపాన్ శాస్త్రవేత్త ఒక ఆయన రీసెర్చెస్ చేశారు. ఆయన పేరేంటి, ఆయనకు ఏ ఇయర్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఇది క్వశ్చన్.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మనం ఈరోజు మాట్లాడుకున్న ఉపవాసం గురించి, బాడీలో జరిగే అద్భుతమైన ప్రక్రియను అర్థం చేసుకోవడానికి పరిశోధనలు చేసిన జపాన్ శాస్త్రవేత్త పేరేంటి, ఆయనకి ఎప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది అనే క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు బొమ్మిదేని లక్ష్మీనారాయణ ఫ్రమ్ కరీంనగర్. అలాగే పద్మావతి కిస్మత్పూర్ నుంచి, ఇంకా దోర్నాల బాలరాజు రేణుక ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి ఈ ముగ్గురు శ్రోతలు ఆన్సర్స్ పంపించారు. అందరికీ కంగ్రాచులేషన్స్. ఆన్సర్ ఏంటంటే ఏష్నోరి ఓషిమి, అది సైంటిస్ట్ పేరు. 2016లో ఆయనకు వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చిందనమాట. ఇంకొకరు కూడా పంపించారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గారు. స్టేట్ ట్యూన్, ఇంకా మాట్లాడుకుందాం.
2: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
3: బీఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.

0: మెరుగైన ప్రపంచం కోసం ఉమ్మడి దార్శనికత అనే ఇతివృత్తంతో
1: సరసమైన, స్వచ్ఛమైన మరియు సుస్థిరమైన శక్తి దిశగా
0: మనమందరం కలిసి ముందుకు సాగుదాం.
1: సుస్థిరమైన శక్తి భవిష్యత్తు కోసం భద్రత,
0: విశ్వసనీయత, సామర్థ్యం మరియు పనితీరును మెరుగుపరచడంలో
1: భారతీయ ప్రమాణాల సంస్థ బిఐఎస్ ప్రజల సంక్షేమానికి
0: నిరంతరం కట్టుబడి ఉంది.
1: బిఐఎస్ ప్రమాణాలకు అనుగుణమైన నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగిద్దాం.
0: ఐఎస్ఐ మార్కు ఉత్పత్తులను ఎంచుకుందాం.
1: బంగారం మరియు వెండి ఆభరణాల కోసం
0: బిఐఎస్ హాల్ మార్కు ఉన్న వాటిని కొనుగోలు చేద్దాం.
1: నాణ్యతకు ప్రాధాన్యతనిద్దాం,
0: భద్రతను నిర్ధారిద్దాం,
1: సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం.
0: జారీ చేయవారు బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్.
2: మీట్ ది స్టార్.
3: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కనోడు ఏమైపోయినా నాకు ఎందుకు, నేను బాగుంటే సరిపోతుంది. కానీ మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు. ఒక రెండు మూడు రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకో లేదని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి. నేను ఇంతవరకు ఎన్నో పాడ్కాస్ట్ చేశాను సార్, కానీ ఇంత మంచి స్టూడియో నేను చూడలేదు సార్. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ది కైండ్ ఆఫ్ స్టాఫ్ యూ హ్యావ్ హియర్, అమేజింగ్ యాక్చువల్లీ.
2: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై.
4: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ టైం 8:32 క్రాస్ చేసి 32 సెకండ్స్ అవుతుంది. ఏకచిత్ర గీతాలు. ఒక సినిమాలో ఇద్దరు మెగాస్టార్లుంటే అభిమానుల అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో మనకు తెలుసు. వాళ్ళిద్దరూ కలిసి తెరపై స్టెప్పులేస్తే ఆ సందడిని మరింత పెంచడానికి సంగీతం ఎలా ఉండాలి, అక్కడే మనకు గుర్తొచ్చే పేరు మణిశర్మ. తెలుగు సినిమా సంగీతంలో మెలోడీని, మాస్ బీట్ను, ఆర్కెస్ట్రైజేషన్ను తనదైన స్టైల్లో కలపగలిగిన సంగీత దర్శకుల్లో మణిశర్మ కూడా ఒకరు. ముఖ్యంగా చిరంజీవి సినిమాలతో ఆయనకు చాలా సుదీర్ఘమైన అనుబంధం ఉంది. చిరంజీవితో ఆయన ఆచార్య అనే ఒక సినిమా చేశారు, అది 11th మూవీ. అలాగే రామ్ చరణ్తో 3rd మూవీ. ఈ సినిమా సంగీతం విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. ఒక ఇంటర్వ్యూలో మణిశర్మ చెప్పిన ప్రకారం చిరంజీవి సినిమాలకు తనకు అలవాటైన స్టైల్లోనే మొదట ఒక వర్షన్ రెడీ చేశారంట మణిశర్మ గారు. కానీ డైరెక్టర్ కొరటాల శివగారు కొత్తగా ట్రై చేయమని రిక్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు మనం వినబోయే ఈ మ్యూజిక్ చేశారంట. అంటే తనకు తెలిసిన సక్సెస్ఫుల్ ఫార్ములాకి పరిమితం కాకుండా కొత్తగా ట్రై చేయడానికి ఆయన రెడీ అయ్యారనమాట. సినిమాలోని ఒక్కో పాటలో మణిశర్మ ఏ స్పెషాలిటీ చూపించారు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందైతే సాంప్రదాయానికి మాస్ బీట్ జోడిస్తే ఏమవుతుందో చెప్పి ఈ పాట విందాం, తర్వాత ఆ పాట డీటెయిల్స్ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: ఏకచిత్ర గీతాలు వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. శివుడి తాండవంలో ఒక పవర్ ఉంటుంది, జానపద నృత్యంలో ఒక ఉత్సాహం ఉంటుంది. మరి ఈ రెండింటి మధ్యలో మన మెగాస్టార్ చిరంజీవి గారి డ్యాన్స్ ఎనర్జీ కలిస్తే ఎలా ఉంటుంది? ఆ సందడిని గుర్తు చేసే పాటే మీరు ఇంతవరకు విన్న లాహే లాహే. ఆచార్య సినిమా నుంచి 2021 మార్చి 31న ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్గా ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. సినిమా మీద ఇంట్రెస్ట్ని అమాంతం పెంచేసింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. హారిక నారాయణ్, సాహితి చాగంటి తమ గాత్రలతో పాటకు జీవం పోశారని చెప్పొచ్చు. లాహే లాహే అనే పదబంధం వినగానే ఒక లయ, ఒక నృత్యపు కదలిక మనకు అనుభూతి అవుతాయి. పాటలోని పదాల సెలెక్షన్, రిపీట్ అయ్యే సౌండ్స్, వాటికి అనుగుణంగా సాగే సంగీతం, ఇవన్నీ కలిపి వినేవాళ్లకు వాళ్లతో కూడా తాళం వేయించేలా చేస్తాయి. రామజోగయ్య శాస్త్రి పాటల్లో తరచుగా కనిపించే స్పెషాలిటీ ఏంటంటే సందర్భానికి తగిన పదాలని సులభంగా గుర్తుండిపోయేలా మలచడం. ఇక్కడ కూడా పాటలోని ఉత్సవ వాతావరణానికి తగ్గట్టు సాహిత్యం సాగుతుంది. పాట మొదలైన దగ్గర నుంచి రిధం మనల్ని తన వెంటే తీసుకెళ్తుంది. జానపద నృత్యపు వాతావరణానికి సరిపోయే బీట్లు, గాత్రాల మధ్య మధ్య వచ్చే మార్పులు, నృత్యానికి అనువైన మ్యూజిక్ మణిశర్మ మార్కెంటు చూపించింది. హారిక నారాయణ్ గాత్రంలో ఉన్నత స్పష్టత, సాహితీ చాగంటి స్వరంలో కనిపించే చురుకుదనం ఈ పాటకు మంచి జోష్నైతే ఇస్తాయి. ఇద్దరి గాత్రలు సంగీతంలోని ఉత్సాహాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాయి అని చెప్పొచ్చు. మిగిలిన పాటల గురించి కూడా మాట్లాడుకుని వాటిని కూడా ఎంజాయ్ చేద్దాం. స్టే ట్యూన్డ్.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

0: మధురిమ.
1: హే, ఒకసారి ఆలోచించు. ఒక ఫ్యూయల్ ని 15 to 20 ఇయర్స్ రీసెర్చ్ చేసి, థౌజండ్స్ ఆఫ్ అవర్స్ టెస్ట్ చేసి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ARAI, SIAM, BIS లాంటి ఆర్గనైజేషన్స్ ఇవాల్యుయేట్ చేసి, నీతి ఆయోగ్ ఇంప్లిమెంటేషన్ కోసం పాలసీ కూడా తీసుకొచ్చి, ఆ తర్వాత దేశమంతటా ఇంప్లిమెంట్ చేశారంటే
2: అది ట్రస్ట్ వర్ది అనే కదా.
1: ఎగ్జాక్ట్లీ, E20 కూడా అలాంటి ఫ్యూయలే. సైంటిఫికల్లీ రీసెర్చ్, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ సేఫ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. స్టూడియో క్లాక్ టైం 8:42 క్రాసెస్ 13 సెకండ్స్ అవుతుంది. ఏకచిత్ర గీతాలు సినిమాలో ఆచార్య సినిమా నుంచి పాటలు వింటున్నాం కదా. ప్రేమలో పడిన వాళ్ళకి ఒక వింత అలవాటు ఉంటుంది తెలుసా, ఎదుటి వాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళ మౌనంలో మాటలు వెతుక్కుంటూ ఉంటారు. ఒకసారి నవ్వితే అందులో అర్థాలు వెతుకుతారు. మరి అలాంటి ప్రేమ భావానికి సంగీతం తోడైతే ఆ అనుభూతికి పేరే నీలాంబరి నీలాంబరి అనే పాట. ఆచార్య సినిమాలో రామ్ చరణ్, పూజా హెగ్డే జంటపై పిక్చర్ చేసిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహరా పాడారు. పాట టైటిల్లోనే ఒక అందం ఉంది. నీలాంబరి అనే పదం వినగానే మనకు నీలి ఆకాశం, ప్రశాంతమైన రాత్రి, ప్రకృతిలోని సౌందర్యం గుర్తుకు రావచ్చు. ఇక్కడ ఆ పదాన్ని ప్రేమభావంతో అనుసంధానించి ఆస్వాదించవచ్చు. అయితే ఇవి పాటను అర్థం చేసుకోవడానికి మనం చేసుకునే సాహిత్యపరమైన వ్యాఖ్యానాలు మాత్రమే. ప్రేమ గీతంలో పదాలు మరీ భారంగా ఉంటే భావం దూరం అవుతుంది, మరీ సాధారణంగా ఉంటే కూడా కవిత్వపు అందం తగ్గిపోతుంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడం పాట రూపురేఖల్ని మార్చింది. అది అనంత్ శ్రీరామ్ గారు ఎంతో బాగా చేశారు. ఆయనకి ఇలాంటి పాటలు రాయడం వెన్నతో పెట్టిన విద్య. అనురాగ్ కులకర్ణి గాత్రంలో కనిపించే మృదుత్వం, భావానికి అనుగుణంగా స్వరాన్ని నడిపించే తీరు పాటకు చాలా చక్కగా సరిపోతాయి. రమ్యా బెహరా గాత్రంలోని మాధుర్యం ఆ ప్రేమ భావాన్ని మరింత అందంగా మారుస్తుంది. ప్రేమ గీతంలో సంగీతం చేయాల్సిన పని కేవలం వినోదం అందించడం కాదు, పాత్రల మధ్య ఉన్న అనుబంధాన్ని ఎమోషనల్గా ఫీల్ అయ్యేలా చేయాలి. అది మణిశర్మ గారికి బాగా తెలుసని పాట వింటే తెలుస్తుంది. ప్రేమంటే పెద్ద పెద్ద మాటలు చెప్పడం మాత్రమే కాదు, మనసులోని భావాన్ని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునేలా చెప్పడం కూడా ప్రేమే. అలాంటి మధురమైన భావాలకు సంగీత రూపం ఇచ్చిన ఈ పాటను ఆస్వాదిద్దామా? స్టే ట్యూన్డ్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా
1: బిఐఎస్ హైదరాబాద్ బ్రాంచ్ ఆఫీస్ వారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. స్టూడియో టాక్ టు టైం 8:49 క్రాసెస్ 10 seconds అవుతుంది. నేను మీ ఆర్జే నాగ్. ఏకచిత్ర గీతాలు వింటున్నారు ఆచార్య మూవీ నుంచి. మన జీవితంలో కష్టాలు రాకుండా ఉండాలని అందరూ కోరుకుంటారు, కానీ కష్టాలే వచ్చి మనల్ని నవ్విస్తే, బాధల మధ్య కూడా ఒక చిలిపి పాట పాడుకునే పరిస్థితి వస్తే, అప్పుడు ఆ కష్టానికి కూడా ఒక కామెడీ టచ్ వచ్చేస్తుంది కదా. అలాంటి సరదా మాస్ మూడ్ని గుర్తు చేసే పాట సానా కష్టం. ఈ పాటకు భాస్కర్ భట్ల, రవికుమార్ సాహిత్యం అందించారు. రేవంత్ అలాగే గీతామాధురి పాడారు. సినిమాలో చిరంజీవి అలాగే రెజీనా కసండ్రాపై ఈ పాటను పిక్చరైజ్ చేశారు. ఈ పాటలో భాస్కర్ భట్ల రోజువారీ జీవితంలో మనం మాట్లాడుకునే మాటలకు పాట రూపం ఇచ్చారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా మాస్ పాటలు వినేవాళ్ళు వెంటనే అర్థం చేసుకునే పదాలు చమత్కారం, సందర్భానికి సరిపోయే మాటలు ఇందులో చాలా ఉన్నాయి. ఆ రచనలోని మాటల ఆట, చిలిపి ధోరణి ఈ పాట స్వభావానికి తగ్గట్టుగా ఉంటాయి. పాటలోని సరదాభావాన్ని కేవలం పదాల ద్వారానే కాకుండా గాయకుల పలుకుబడి, సంగీతంలోని బీట్లు ఇవన్నీ ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. రేవంత్ గొంతులో ఎనర్జీ, పదాలను స్పష్టంగా పలుకుతూ బీట్కు సరిపోయేలా పాడే తీరు ఈ తరహా పాటలకు బలాన్నిస్తే, గీతామాధురి గాత్రంలో ఉండే చిలాకితనం పాటలోని సరదా భావానికి చాలా చక్కగా యాప్ట్ అయిపోయాయి. పాటలోని రిధం, డ్యాన్స్కు అనువైన బీట్లు, గాత్రాల మధ్య వచ్చే మార్పులు మాస్ ఆడియన్స్కి బాగా నచ్చుతాయి. చిరంజీవి గారి స్క్రీన్ ప్రజెన్స్ కూడా ఈ పాటకు ఎక్స్ట్రా డెకరేషన్. ఆయన భాషలో చెప్పాలంటే, జీవితంలోని ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా కొన్నిసార్లు నవ్వుతూ ముందుకు సాగడం కూడా అవసరమే. ఇక మనం కూడా

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమా.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం స్టూడియో టాక్ టు టైం 8:57 క్రాసెస్ 9 సెకండ్స్ అవుతుంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు మెగాస్టార్ రామ్ చరణ్ ఇద్దరూ ఒకే పాటలో స్టెప్పులు వేస్తుంటే ఇంకా అభిమానులకు కావాల్సిందేంటి? మనం ఆచార్య సినిమా నుంచి ఏకచిత్ర గీతాలు వింటున్నారు. విజిల్స్, చప్పట్లు, ఫుల్ ఎనర్జీ, ఆ అంచనాలకు తగ్గట్టుగా సందడి చేసిన పాటే భలే భలే బంజారా. ఈ పాట 2022 April 18th రిలీజ్ అయింది. రామజోగే శాస్త్రి సాహిత్యం అందించగా శంకర్ మహాదేవన్, రాహుల్ సిప్లిగంజీ పాట పాడారు. శంకర్ మహాదేవన్ గాత్రం గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆయన గొంతులో ఉండే స్ట్రెంగ్త్, స్వరాన్ని ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం, ఫాస్ట్ మ్యూజిక్ బీట్స్కి సరిపోయే ఎనర్జీ ఈ పాటకు మెయిన్ అట్రాక్షన్. రాహుల్ సిప్లిగంజ్ గాత్రంలో ఉండే మట్టి వాసన, జానపద ధోరణికి దగ్గరగా వినిపించే పలుకుబడి పాటకు మరో టేస్ట్ ఇస్తాయి. బంజారా అనే పదం మనకు సంచార జీవన శైలిని, స్వేచ్ఛను, ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది. ఈ పాటలోని పద ప్రయోగం, లయ, డ్యాన్స్కి సరిపోయే ధోరణి కలిసి ఒక ఉత్సవ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. ఈ పాటలో బీట్లకి ఉన్న ప్రాధాన్యం చాలా చాలా ఎక్కువ. డ్యాన్స్ మూమెంట్స్కి అనుగుణంగా సాగిపోయే రిధమ్, అలాగే వాయిసెస్లో పవర్, మ్యూజిక్లో ఉత్సాహం, అన్నీ కలిపి ఒక పెద్ద వేడుక జరుగుతున్న ఫీల్ అయితే ఇస్తాయి. మణిశర్మ సంగీతంలో మాస్ పాటలకు ఉండే ముఖ్యమైన లక్షణం ఏంటంటే వినేవాళ్లకు బీట్ వెంటనే పట్టేలా ఉండడం. ఇక్కడ కూడా ఆ లక్షణాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఆ పాటలో రెండు తరాల మెగా హీరోల్ని ఒకే ఫ్రేమ్లో చూడడం మాత్రం ఫ్యాన్స్కి ఒక స్పెషల్ అనుభూతి. ఈ పాటను స్వేచ్ఛగా, ఉత్సాహంగా జీవితాన్ని ఆస్వాదించే ఒక నృత్యోత్సవం అనొచ్చు. కొన్ని పాటలు కథలోని బాధను చెప్తే, కొన్ని పాటలు ప్రేమను చెబుతాయి, మరికొన్ని పాటలు మనల్ని కుర్చీలో కూర్చొనివ్వవు. ఇది అలాంటి పాటల్లో ఒకటి. ఇద్దరు మెగా హీరోలు, ఇద్దరు విభిన్నమైన గాత్రాలు, మణిశర్మ మాస్ బీట్లు, ఇంకేం కావాలి? వాల్యూమ్ పెంచండి, మనసులో విజిల్ చేయండి. ఇదిగో మన మెగా సెలబ్రేషన్, భలే భలే బంజారా. స్టే ట్యూన్డ్.

0: ఏ విచిత్ర గీతాలు వింటున్నారు. నేను మీ జనగ ఆచార్య. సినిమాలోని పాటల ప్రయాణంలో మనం ఎన్నో భావాల్ని ఆస్వాదించాం. లాహే లాహే పాటలో భక్తి చూసాం, నీలాంబరిలో ప్రేమ మాధుర్యాన్ని ఆస్వాదించాం, సానా కష్టంలో సరదా చిలిపితనాన్ని ఎంజాయ్ చేసాం. అలాగే ఇంతకుముందు విన్న భలే భలే బంజారాలో మెగాస్టార్ చిరంజీవి అలాగే రామ్ చరణ్ల ఎనర్జీకి ఫిదా అయిపోయాం కదా. ఈ పాటలన్నింటినీ ఒకదానితో ఒకటి కలిపే ప్రత్యేకమైన పవర్ ఏదన్నా ఉందంటే అది మణిశర్మ గారి సంగీతమే. సందర్భానికి తగ్గట్టుగా స్వరాలు, వినగానే గుర్తుండిపోయే బాణీలు, తెరపై పాత్రల భావాల్ని మరింత అందంగా చూపించే సంగీతం, ఇవన్నీ ఆయన సంగీత ప్రయాణంలో మనకు కనిపించే స్పెషాలిటీస్. మరి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులైనా, రామ్ చరణ్ అభిమానులైనా, మణిశర్మ సంగీతాన్ని ఇష్టపడేవారైనా, ఈ పాటల్లో మీకు ఇష్టమైన పాట ఏదో ఒకసారి గుర్తు చేసుకోండి. మీ జ్ఞాపకాల ప్లేలిస్ట్లో ఆచార్య పాటలు కూడా ఒక స్పెషల్ ప్లేస్ ఇవ్వండి. ఈ సంగీత ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తూ మరో మంచి సినిమా, మరిన్ని మధురమైన పాటలు, ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ రేపటి ఏకచిత్ర గీతాల్లో కలుద్దాం. స్టే ట్యూన్. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి.
1: एसीपी एनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वाले दोनों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है.
2: स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी.

0: पीसीपीएनडीटी कानून के विभिन्न प्रावधानों के तहत लिंग जांच करने और करवाने वालों को 3 से 5 साल तक की कैद और जुर्माने की सजा है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: अक्टोबर 16वें दिन वर्ल्ड स्पाइन डे ని పురస్కరించుకుని వెన్నెముక సమస్యలు పరిష్కార మార్గాలు నివారణ చర్యలు ఈ అంశం గురించి

హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2:15 ప్రముఖ స్పైన్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస బొట్ల శ్రోతలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. రేపు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇప్పుడు ఉర్దూలో వార్తలు వింటారు.
1: ప్రోగ్రామ్ కో మజీద్ 5 బరస్ జారీ రఖనే కో మంజూరి ది హే ఉస్నే మాజూరీ పెన్షన్ కే ముస్తఫిదీన్ కే లియే అహలియత్ కి షరాయిత్ ఔర్ ఇమ్దాద్ కి షర్హో మే భీ నజర్ ఎసానీ కి హే. హుకూమత్ నే IDBI బ్యాంక్ కి అహమ్ తంజీమ నౌ ఔర్ రేల్వే ములాజమీన్ కే లియే 78 దిన్ కే బోనస్ కో మంజూరి ది హే. వజీర్ ఆజమ్ నరేంద్ర మోదీ నే కెనడా కే సాథ్ కలీది షరాకత్ దారీ కే భారత్ కే అజ్మ కా ఇయాదా కియా హే. దోనో ముమాలిక్ నే తిజారత్ తవానాయి ఔర్ సిక్యూరిటీ పర్ తవజ్జో మర్కూజ్ కర్తే హుయే బాహమీ తాలు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి నేటి సినీ గీత మాలిక మధురిమ మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసి తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. కలిమిలేములు, సుఖదుఖాలు, ఆశనిరాశల సంసార సాగరంలో పడవలాసాగే జీవితం మనిషిది. కెరటాలపై కదులుతూ కడకు అందరూ ఆ అనంతతీరానికి చేరాల్సిందే. నాది అనడానికి నేను మిగలదు, మిగిలేదే నేననుకునని అహం వదలదు. ఆ సత్యం తెలుసుకోవడానికి బుద్ధి చాలదు. ప్రాణం పోసిన ప్రతి బొమ్మ దేనికదే సాటి. ఆటలు వేరైనా ఆడే స్థలం ఒకటే. అలసి సొలసి ధామంలో విరామం తీసుకుని తిరిగి జన్మచక్రంలో పడి

ఊతుంటారు. కరిగిపోతున్న కాలానికి నిదర్శనంగా నిలుస్తూ గడించిన అనుభవ పాఠాలను నెమరు వేసుకుంటూ సాగిపోతున్న ఈ ప్రబోధాత్మక గీతం వెలుగునీడలో చిత్రంలోనిది. గానం మాధవపెద్ది సురేష్, రచన కొసరాజు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

కవిత్వమంటే ఇష్టం వయసులో ఉన్న ఆ కుర్రాడికి. వర్ణించే వస్తువు కోసం ప్రకృతిని ఆశ్రయించాడు. కలం కదపాలని పెదవిపై పదనిసలు పాడుతున్నాడు. ఏటిగట్లు, సెలయేళ్ళు, పచ్చని పంటపొలాలు, పక్షుల కిలకిలలు, గాలుల చిరుసవ్వళ్ళు, వర్ణించే వస్తువు కళ్ళెదుట సాక్షాత్కారమవబోతోందని ఏదో తెలియని ప్రేరణను కలిగించాయి. ఆ అబ్బాయిలో ఆశలు చిగురించాయి. అక్షరరూపం దాల్చిన మనోభావం అమ్మాయి రూపంలో కనబడింది. ఇంకేముంది, కలం కదిలింది, కవనగీతం మొదలైంది. ఘంటసాల గానం చేసిన ఈ పాట 1965లో విడుదలైన ఉయ్యాల జంపాల చిత్రంలోనిది. రచన ఆరుద్ర, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.

ప్రేమించిన యువకుడు తనకు సొంతమవ్వాలని, తననే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్న ఆ యువతిని తొందరపడవద్దని, నీకు చదువా లేక సంపాదించే పదవా, అందచెందాలా అంతకుమించి అమితమైన సంపదలా, రాబోయే భర్త కోసం నీవు ఏ నోము నోచావని, ఏ దేవుడు నీకా వరమిచ్చాడని ప్రశ్నిస్తూ, మధ్యతరగతి మగువల మనస్తత్వాలను ప్రతిబింబిస్తూ వేటూరివారు రాసిన ఈ గీతం అజరామరం. శ్రీవారికి ప్రేమలేఖా చిత్రంలోని ఈ పాటను పాడినవారు ఎస్ జానకి, సంగీతం రమేష్ నాయుడు.

కళ కలకోసమనేవారు కొందరైతే అది మానవుని సాంఘిక ప్రగతిని ప్రబోధించేదని అభిప్రాయపడేవాళ్లు కొందరు. లలిత కళల్లో కవిత్వం కూడా ఒకటి. ఇక్కడ కథానాయకుడి మనోభావం కళకు ఆనందమే పరమార్థమని, ఆ గాన సరస్వతి పాదాల్లో అర్పించుకున్న జీవితం తనదని, ఎలుగెత్తి కూసే కోయిల స్వరానికి, పరిమళాలు వెదజల్లుతూ విరబూసే పుష్పానికి కలిగేది అనుభూతిజనితమైన ఆత్మానందం తప్ప మరేమీ లేదంటాడు. పరిమళాలను వెదజల్లే పుష్పం వాడిపోతే, స్వరాలు పంచే కోకిల మూగబోతే వాటిని ఆదరించేవారెవరూ ఉండరని కథానాయిక బదులుగా తన వాణిని వినిపిస్తుంది. సి నారాయణరెడ్డి సాహిత్యం అందించగా, సంగీత దర్శకులు రమేష్ నాయుడు హమీర్ కళ్యాణి రాగంలో స్వరాలు సమకూర్చిన ఈ పాటను పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

పడుచు వయసులో ఉన్న యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతుందని, ఈ ప్రపంచమే ఒక మాయాబజారని, బ్రతుకంటే బస్తీమే సవాలని, ఉన్నచోటే సర్దుకుపోవడం కంటే కష్టపడి పనిచేస్తే ఉన్నత స్థానాన్ని పొందవచ్చని, కర్తవ్య దీక్షలో దూకితే అనుకున్నది సాధించే వరకు వెనుదిరగకూడదని ప్రబోధాత్మకంగా సాగే ఈ గీతం, సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సొమ్మొకటిది సోకొకటిది చిత్రంలోనిది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, స్వరాలు సమకూర్చింది రాజన్ నాగేంద్ర, రచన వేటూరి సుందర్రామ్మూర్తి.

పరవళ్ళు తొక్కే వయసు, పరిచయం కోరే సొగసు, పడుచుపిల్ల మనసు, ఏమో ఎవరికి తెలుసు? పరిచయం ప్రేమగా మారడానికి ముందు ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు తాము కలుసుకున్న క్షణాలతో పెనవేసుకుపోయి తమ మధ్య సాగిన చిలిపి సంభాషణలను పదే పదే తలుచుకుంటూ మురిసిపోయి పరవశించిపోతుంటారు. అలా తన ప్రియుణ్ణి తలుచుకుంటూ ఓ భామామణి తొలిచూపులలో వెలిగించిన దీపాలతో, తనలో చిగురించిన తాపాలతో, విరితేనెల వెన్నెల వెలుగులో ఒంటరిగా మోహనమైన మధురోహలలో కళ్యాణి రాగాలాపన చేస్తూ సంచారం చేస్తోంది. చదువుకున్న అమ్మాయిలు చిత్రం కోసం పీసుశీల పాడిన ఈ పాట రచన దాశరథి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

గాయపడిన ఓ మనసు తను ప్రేమించిన మనిషి బాధను చూడలేకపోయింది. సాంత్వన చేకూర్చాలని సపర్యలు చేసింది. కోలుకున్న ఆ మనిషి కుదుటపడ్డ మనసుతో వేలాకోలం చేసింది తనకు మనసెక్కడుందని. కనబడే మనిషికి కనిపించని మనసుకు వ్యత్యాసముందని, చంద్రుడిలాంటి తన మావ ఉంటేనే కలువలా తాను విచ్చుకుంటానని, మరుగున పడిన మదిలో భావాలు మాటలై పాటరూపంలో మనోవేదనను ఆవిష్కరించాయి. మూగమనసులు చిత్రం కోసం పి. సుశీల పాడిన ఈ పాటరచన ఆత్రేయ. సంగీతం కెవి. మహదేవన్.

కళ్ళు మూసుకుని పల్లెటూరుని గుర్తు చేసుకుంటే ఆ మట్టివాసన గుబాళింపులు, జోడెద్దుల మెడలో గనగన గంటల మూతలు, కొండలు గుట్టలు ఏటిగట్లు, పచ్చని పొలాలు, పక్షుల కిలకిలలు, పశువుల కాపరుల ఏలపదాలు, చెక్క భజనలు, జానపదుల వంతపాటలు, ఊరి చివర చెరువు మోట్లు, అమాయకపు పలకరింపులు, అరమరికలు లేని అభిమానాలు ఒక్కసారిగా మదిలో మెదులుతాయి. ఆడపెత్తనం చిత్రంలోని ఈ పాట పల్లె మనసును చిత్రీకరి

జానపదుల వంతపాటలు, ఊరి చివర చెరువు మోట్లు, అమాయకపు పలకరింపులు, అరమరికలు లేని అభిమానాలు ఒక్కసారిగా మదిలో మెదులుతాయి. ఆడపెత్తనం చిత్రంలోని ఈ పాట పల్లె మనసును చిత్రీకరించినదే. గానం ఘంటసాల జిక్కి బృందం, రచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

0: चल बेटा।
1: ప్రియురాలి ముగ్ధ మనోహర రూపం మదిలో మిదిలి అది వలపు తలుపుల వరదగా పారి కమనీయ పదకల్పనలతో రమణీయ భావరాగ తాళముల కలయికలో కావ్యఝరిగా మారి ప్రియుడిగలంలో మధురగానమైంది. తలచుకున్న ప్రియురాలు పరిమళాలు విదజల్లే పూవై ప్రియుడి యదవీనను మీటి శృతులు చేసింది. గౌరీశంకరులు, సీతారాములు, రాధామాధవుల ప్రేమతత్వాన్ని తెలియజేస్తూ సాగిపోయే ఈ గీతాన్ని పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. రచన జ్యోతిర్మయి, సంగీతం కెవి మహదేవన్.

నవతా ఆర్ట్స్ పతాకంపై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1978 విడుదలైన చిత్రం పంతులమ్మ. తాను ప్రేమించిన యువతి తనకెప్పుడు వశమవుతోందోనని, ఆమె కటాక్షం ఎప్పుడు కలుగుతుందోనని నాయకుడు ఆవేదనపడి, ప్రేయసి దర్శన సంభాషణలతోనే సంతృప్తి లభిస్తుందని, అవి దొరికితే చాలని అనుకుంటాడు. ఎలదేటి పాట చెలరేగిన తనలో మధుమాసంలా చెలరేగిపొమ్మని, ఎలమావి తోటలోని కోయిలలా తన మదిని పలికించుకొమ్మని తన ప్రేయసికై ప్రియుడు పాడిన ఈ పాటను మోహనరాగంలో స్వరపరిచారు సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర. ఈ పాట రచన వేటూరు సుందరామూర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

ప్రకృతికి పరవశించిపోయి తన మనసులోని భావాలను వ్యక్తపరుస్తూ కథానాయిక పాడుకుంటున్న ఈ గీతం క్రమంగా పరిధిని దాటి రూపులేని అనంగుడిని తలుచుకుంటూ ప్రణయభావ వీధిలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు కమనీయ చంద్రకాంతులే నయనాలుగా, సూర్యకిరణాలే చరణాలుగా, సుమదలాల చిరునవ్వులు మృదుభావాల పరిమళాలతో తన ప్రియునికి మనోమందిరంలో ఒక రూపుకడుతుంది. భీంపలాశ్రాగంలో గాయని సుశీలగాత్రంలో సుమధురంగా ధ్వనించిన ఈ పాట 1976 విడుదలైన మహాత్ముడు చిత్రంలోనిది. రచన సి. నారాయణరెడ్డి, స్వరకల్పన చలపతిరావు.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.

0: చెల్లో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీట్ ది స్టార్.
2: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కనోడు ఏమైపోయినా నాకు ఎందుకు, నేను బాగుంటే సరిపోతుంది. కానీ మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు. ఒక రెండు మూడు రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకో లేని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి. నేను ఇంతవరకు ఎన్నో పాడ్కాస్ట్ చేశాను సార్, కానీ ఇంత మంచి స్టూడియో నేను చూడలేదు సార్. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ది కైండ్ ఆఫ్ స్టాఫ్ యూ హ్యావ్ హియర్, అమేజింగ్ యాక్చువల్లీ.
1: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11 గంటలు. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.